వజ్రములయందు ఐందవ ధర్మహిమాద్రులు మనకుండ పరధర్మవగ్ని పర్వతములేలా.

పుట్టుటకు పూర్వముందున్న భూమి ఏదో, పుట్టుటకు పూర్వమందున్న భూమి ఏదో, ఎట్టి రూపాన నెట్టెట్టులేమి ఏమి, ఎప్పుడు నరించితిమో, ఎప్పుడెవ్వారితోనో నరింప.

0: ముందు వెంకల మబ్బులు మృగియుండే లోకములో మానవత్వానికి అనేక కారణాలు అనేక సంస్కారములు తోడవుతుంటాయి. మానవ జన్మానికి కానీ మానవ జీవితానికి కానీ మానవ అంత్యానికి కానీ కారణము లేని కార్యములు ఏనాటికి కూడాను కలగవు. జగన్మంగళకారమైనటువంటి మన ఆధ్యాత్మిక సంస్థకు ఆలవాలమైనటువంటి మన భారత భూమి మానవుని యొక్క విషయవాసనలకు ఏమాత్రము కూడాను చోటివ్వనటువంటి పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని ప్రవేశించినటువంటి యొక్క బుద్ధి కుశలతను అనుగ్రహింపబడినటువంటి యొక్క మహా త్యాగ భూమి. వాని యొక్క కోరికలు చాలా విచిత్రంగా ఉంటుంటాయి. తలచడం ఒకటి, ఫలించటం మరొకటి. మానవుని జీవిత తరంగములపైన వాడు కట్టుకునేటువంటి పిచ్చుకుగూళ్ళు నిర్దాక్షిణ్యంగా నేలకూల్చేటువంటి యొక్క నిరర్థక శక్తులు ఏదో ఒకవైపు నుంచి రాక తప్పదు. రెక్కలను విప్పి చక్కగా కేకలు వేయుచున్నటువంటి యొక్క మొగ్గలను నేలరాల్పేటువంటి పెనుగాలను ఏదో ఒకవైపు నుంచి రాక మానవు. అదే రీతిగా మానవుని యొక్క జీవితానికి ఏదో ఒక కారణములు ఏర్పడి అంత్యం కానేరదు. అంత్యానికి ఒక కారణం, ఆదికి ఒక కారణం. కారణములు గుర్తించడం అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కానీ కర్మను మాత్రమే ప్రత్యక్షంగా అనుభవిస్తూ కేకలు వేస్తుంటాం. అందులో ఉన్నటువంటి యథార్థం ఏమంటే కేవలం శూన్యమే. మానవ జీవితం అనేటువంటిది కేవలం ఒక మాల వంటిది. మాలకు జననం అనేటువంటిది ఒక అంత్యము, మరణం అనేటువంటిది ఒక అంత్యము. ఈ కొసా ఈ అంత్యములు చేర్పబడినటువంటి యొక్క చేరికనే ఇందులో ఉన్నటువంటి ఆత్మానసందే. అయితే ఇందులో మధ్యలో కట్టబడినటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, నిరాశలు, నిస్పృహలు, కలలు, కల్లోలములు ఇవంతా కూడా కేవలం పుష్పముల వంటివి. ఈ పుష్పములతో కట్టబడినటువంటి ఆద్యాంతం అనేటువంటి జనన మరణంతో చేరినటువంటి యొక్క ఈ హారమును మాత్రమే ప్రత్యేక ప్రదర్శనగా మనం చూస్తున్నామే కానీ అంతర ఆధారమైనటువంటి యొక్క దారాన్ని మాత్రం మనం యోచించుకోలేకుండా పోతున్నాం. ఈ అన్ని పుష్పములప్పుడు కూడా ఆధారమైనటువంటిది ఒక భగవత్ తత్వము, దానినే బ్రహ్మసూత్రము అంటారు. ఆ సూత్రము లేకుండా ఇన్ని విధములైనటువంటి పుష్పములు ఇందులో ఏ విధంగా కూడా నువ్వు బుధింపుటకు వీడు కాదు. అలాంటి పరిస్థితిలో పవిత్రమైన నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క మానవుని యొక్క ఆత్మకు విషయవాసనను మాలిన్యమును పోయటం వల్ల కేవలము సుఖశాంతులు అనేటువంటి స్వర్గానికి అతి దూరమైపోతున్నాడు మానవుడు. వయసు పెరిగిన కొలది అందానందములకు దూరమైపోతున్నాడు మానవుడు. జీవితంలో ఒక్క పర్యాయమైన పసిపాపలుగా ఉండటం ఎంత ఆనందంగా ఉంటుంటాడు. పసిపాపల యొక్క ఆనందాన్ని అనుభవించినటువంటి వారికే అర్థమవుతుంటారు. నిరంతరము ఆ నవ్వులతో, నేత బుగ్గలతో పరిప్రమల విధమైనటువంటి యొక్క ఉత్సాహాన్ని వెదజల్లుతున్నటువంటి ఆ పిల్లల యొక్క చుట్టూ కట్టకట్టుకొని ఆడుతుంటాది ఆనందం. ఇలాంటి ఆనందం ఎక్కడ ఉందంటే కేవలం పిల్లల చుట్టే ఉంది, కానీ పెద్దల చుట్టూ లేదు. పిల్లలకి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంటుండాలంటే విషయవాసనలో వారి మనసును ఏమాత్రము లగ్నపరచడం లేదు కనుకనే వారికి ఆనందం స్వస్వరూపంగా నిలుస్తూ ఉంటారు. పెరుగు కొలది మానవుడు విషయవాసన ఎందు తన మనోప్రవేశాన్ని అధికం చేస్తున్నాడు కనుక వీరికి ఆనందము తరుగుతూ దుఃఖం పెరుగుతూ వస్తుంటుండాలి. అందువలనే అనేక గుంపులు చేరినటువంటి యొక్క సమావేశం లోపల క్రైస్తు ఒక్కతూరి పరిగెత్తిపోయి ఒక లేత బిడ్డను ఎత్తుకొని అందరూ ఈ పిల్లవాడి స్వరూపాన్ని ధరించినామంటే ఎంత బాగా ఉంటాదని ఆనందించినాడు. ఆ పిల్లలలో ఉన్నటువంటి యొక్క నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క ఆనందం అతి మాధుర్యంగా ఉంటుంటాది. ఇలాంటి మాధుర్యమైనటువంటి యొక్క మనసును మాధవుడు మనకు అనుగ్రహించినప్పటికీ కూడాను దానిని చవిచూడలేనటువంటి దురదృష్టవంతుల యొక్క స్థితిని కేవలం మానవత్వం అని చెప్పడానికి కూడాను సాధ్యం కానటువంటి. ఇలాంటి పవిత్రమైనటువంటి విషయంలో విషయవాసనలపైన మన మనస్సును ప్రవేశపెట్టి కేవలము సంతోష సౌఖ్యాలంతా కూడా కేవలం వస్తువాహనములో ఉందని మనం భ్రమిస్తున్నాము. వస్తువాహనములందు మన ఆనందం ఏమాత్రం కూడాను లేదు. మనలో ఉన్నటువంటి యొక్క ఆవేదనలోనే ఆనందం ఉంటుండాలి. మనసారా తలపూరా తనివి తీరా హృదయాన్ని వికసింపజేసినటువంటి యొక్క ఈ యొక్క అనురాగాన్ని ఈ తాకాన్ని పరమాత్మకు ఏనాడు అంకితము చేస్తామో అదే అందుకు తగినటువంటి యొక్క కైంకర్యం. పరమాత్మకు అందించవలసినటువంటి కానుక ఏమిటంటే మన హృదయ గీతంలో ఉన్నటువంటి యొక్క మానస ఆరాటమే పరమాత్మకి అంకితము చేయవలసినటువంటి యొక్క కైంకర్యం. ఇలాంటి పవిత్రమైనటువంటి దాన్ని పరమాత్మకు అందించక ఏదో రోలుపోయే రాలిపోయే కూలిపోయేటువంటి యొక్క ఈ పుష్పాలు ఈ ఫలములు పరమాత్మకు అర్పితం చేస్తున్నాం. కేవలం పరమాత్మను కూడాను మోసగించడానికి ప్రయత్నాలు పూనుకుంటున్నాము. పరమాత్మను కుళ్ళిపోయే పండ్లకు రాలిపోయే ఆకులకు వీడిపోయే పుష్పాలకు లొంగుతాడని మనము భ్రమిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క మానస సరోవరము లోపల నిరంతరము చక్కగా అన్ని విధములైనటువంటి కళలతో ఆడుతున్నటువంటి హృదయ పుష్పాలని చెంతర పెట్టుకొని ఏదో అనిత్యమో అశాశ్వతమో అసత్యమైనటువంటి పుష్పాలను పరమాత్మకు అర్పితం చేస్తున్నామంటే ఇది దైవ ద్రోహం కాక ఏమిటి? పరమాత్మకు ఏ హృదయము నొసగితి ఓ ఈశ నాకు మగిడి దానిని నర్పించు మహితమూర్తి పరగ వేరేమి తెత్తు నీ పాద అర్చనకు అంజలకి కింటూ అందుకోవయ్య నీవు. ఏ హృదయాన్ని అర్పితం చేసినాను అంటే నీవిచ్చినటువంటి హృదయాన్ని నీకు అర్పితం చేశాను. నేనెవరు అనేటువంటి దాన్ని విషయాన్ని చేసుకుంటే నేను అనేటువంటిది నీవే, అహం అనేటువంటిది నిరంతరము ఉండేటువంటిది, అహంకారం వచ్చి పోయేటువంటిది. వచ్చి పోయేటువంటి అహంకారానికి మాత్రమే మనం పూర్తి అలవరమైపోతున్నాం, కానీ నిరంతరము నిలిచినటువంటి యొక్క అహంకారానికి మనం స్థానం మాత్రం ఇవ్వటం లేదు. అనగా దీని యొక్క కారణము అజ్ఞానమే దీనికి మూల కారణం. ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకునేటువంటి యొక్క ప్రజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటమే సాధు సంఘం యొక్క సంపత్తం. ఇలాంటి సత్సంగములో చేరి మనము ఈ సత్పురుషులు అందించేటువంటి మహారత్న వాక్యములంతా కూడాను మన హృదయం పైన ప్రతిష్ఠింప చేసుకుని ఆచరణ రూపమైనటువంటి ప్రచారములో మన జీవితాన్ని అంకితం చేసినామంటే ఇంతకంటే వేరు ఆనందమేమిటుండాలి? పతని ఎడబాసినటువంటి సీత అశోకవనములో కూర్చొని అనేక సౌఖ్యాలు సంతోషాలు సదుపాయాలు ఆనందాలు ఆహ్లాదాలు సౌందర్యాలు రావణుడు నిర్మించినప్పటికీ ఆ సీత వారికి కించిత్ కూడాను ఆనందం ఏమాత్రము ఏ వైపు కూడాను తాను అనుభవించలేదు. అశోకవనము శోకమునే దూరం చేసేటువంటిది, శోకమునే లేకుండా చేసేటువంటిది అశోకం. ఆ వనాన్ని హనుమంతుడు వర్ణించినాడు, ఎంత చక్కగానో వర్ణించినాడు. దానినే సుందరకాండము అనుకుంటారు. అంత సుందరమైనటువంటి వనం కనుకనే ఆ కాండానికి సుందరకాండ అని పేరు పెట్టారు. అలాంటి సుందరమైనటువంటి అరణ్యము లోపల సీతావారు ఉండినప్పటికీ ఆనందం మాత్రం ఆమెకి ఏమాత్రము కూడా లేదు. ఒక వృక్షం పైన వికారమైనటువంటి కోతి రామనామాన్ని గానము చేస్తున్నటువంటి సమయం లోపల ఒక్కతూరి తల ఎత్తి ఆ కోతిని చూచింది. ఆ కోతి ఆమెకి ఎక్కడలేని అందంగా కనిపించింది. అనగా కోతిలో అందం ఉంటుండదా? ఇంతకాలము ఈ అరణ్యంలో ఈ యొక్క అశోకవనంలో ఉన్నటువంటి యొక్క సౌందర్యాన్నంతా దూరం చేసి కేవలం వికారమైనటువంటి బొత్తుతో చేరినటువంటి యొక్క కోతిని చూచి ఎంతో ఆనందాన్ని అనుభవించింది ఆమె. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే కోతి స్వరూపంలో రాలేదు, ఆ కోతిలో ఉంచి వచ్చినటువంటి యొక్క నామం యొక్క సౌందర్యమే ఆమెకు అందానందంగా కనిపించింది. కాన పరమాత్మ తత్వంలో ఎప్పుడను అందానందములు ఎక్కడ ఉంటుండాలంటే ఆత్మనే దీనికి అందానందం. అందానందమైనటువంటి ఆత్మకు ఆకారములు కలిగించడం వల్ల వికారాలుగా మారుతున్నాయి. మనము ఆకారములు కలిగించుకోకుండా సదా ఆనందాన్ని అందించేటువంటి ఆత్మనే మనము స్మరించినామంటే ఇంతకంటే ఇంక భాగ్యం వేరు కావాలా? ఇలాంటి పవిత్రమైనటువంటి స్థితిని మన భారతీయుల యొక్క ఋషులు అనాది నుంచి మనకు అందిస్తున్నటువంటి వరప్రసాదాలే. కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాలకు మనం చేతులు లొక్క, అపవిత్రమైనటువంటి యొక్క అహంకారాలకంతా మన చేతులు చాచి అనేక విధములైనటువంటి అశాంతికంతా గురి అయిపోతుంటున్నాం. ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో లోపల మనము కొన్ని యోచించవలసినటువంటి విషయాలు కూడా ఉంటున్నాయి. ప్రపంచము ఏమిటి? మన జీవితం ఏమిటి? ఏది సత్యము, ఏది నిత్యము, ఏది నిర్మలము అనేటువంటి దాన్ని ఒక్కతూరి మనం యోచించుకోవాలి. ఒకనొక బాటసారి అరణ్యములో సంచరిస్తూ ఏదో పాడుబడినటువంటి బావిలో పడిపోయినాడు తెలియక. పడిపోయిన తక్షణమే తనకు ఏది ఆపు లేకుండా అండ లేకుండా ఉండటం వల్ల ఆ బావికి ప్రక్కనే ఒక మర్రి చెట్టు ఉంటుండేటువంటిది. ఆ మర్రి చెట్టు ఊడ ఆ బావిలోకి దిగటం వల్ల ఆ మర్రి చెట్టు ఊడను పట్టుకొని వేలాడుతూ ఉండేటువంటి వాడు ఆ బాటసారి. కానీ చెప్పిరాదు, చెప్పిపోదు అదృష్టం. అలాంటి అదృష్టమైనటువంటి దాన్ని కేవలం భగవత్ యొక్క అనుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంటారు. తలవల తలంపగా తన యొక్క అదృష్టవశాత్తు ఆ మార్గం నందే ఒక మహర్షి పోతూ ఏదో అక్కడ ఒక రాయి ఉంది కదా అని చెప్పని కూర్చోవటానికని ఆ బావి చెంతకు వెళ్ళాడు. బావిలో పడి ఉన్నటువంటి వ్యక్తి ఏదో కొన్ని కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు ఈ ఋషి విన్నంత తక్షణమే ఆ తొంగి చూచాడు. బావిలో పడిపోయాడు, కానీ అతనికి ఆధారం లేదు. వేలాడినటువంటి ఆ చెట్టు ఊడలను మాత్రమే పట్టుకుని ఉంటున్నాడు. ఎంతసేపని ఆ చెట్టు ఊడలను పట్టుకోగలడు? కొంతసేపు చూసిన తర్వాత, నాయన నా వస్త్రములంతా కూడా నీకు ఒక దారంగా పేడి నీకు అందిస్తాను, దాన్ని పట్టుకుని రామని చెప్పాడు. తన కట్టుకున్నటువంటి అంగవస్త్రము, కప్పుకున్న అంగవస్త్రము రెండింటినీ కట్టాడు, ఆ బావిలో వదలినాడు. దానిని పట్టుకుని అతను రావటానికి కొంత సందేహించినాడు. ఏమిటి పిచ్చి వ్యక్తి, అదే మాయ అనుకున్నాడు. అయ్యా, నేను పడి చాలా కాలమైనది, కొన్ని గంటలైనవి, కానీ ఇంత గంటలు కూడా నువ్వు నన్ను రక్షించినటువంటి ఈ చెట్టు ఊడ, ఈ చెట్టు ఊడను వదిలిన ఇంతకాలము రక్షించినటువంటి దానికి కృతజ్ఞత లేకుండా చేసుకోవటం ఎంత వెర్రితనము. లేక నీ దానిని పట్టుకుంటున్నా దీనికి ద్రోహం చేసినటువంటి వాడిని అవుతాను, దీనినే పట్టుకొని కూర్చుంటున్నా నా జీవితానికి ఎంతసేపు అయినా శక్తి సామర్థ్యం లేవు, కనుక ఏమి చేసేది అన్నాడు. అప్పుడు ఈ ఋషి బోధించినాడు, పిచ్చివాడా, ఆధారము లేనంత వరకు నువ్వు ఏదో కొన్ని చిక్కినటువంటి స్వల్పాధారాన్ని ఆధారంగా తీసుకోవచ్చు. నిజాధారం చిక్కిన తర్వాత ఈ స్వల్పాధారాన్ని వదలటానికి ఏమాత్రం అభ్యంతరం లేదు అని బోధించినాడు. అప్పుడు ఆ ఇచ్చినటువంటి వస్త్రాన్ని పట్టుకొని పైకి వచ్చాడు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే, ప్రపంచం అనేటువంటిది పాడుబడినటువంటి భూమి, బావి. ఈ బావి లోపల జీవితం అనేటువంటిది వటవృక్షం. ఈ వటవృక్షం లోపల సంసారం అనేటువంటిది ఒక ఊడ దిగింది. ఈ మానవత్వము అనేటువంటి యొక్క జీవత్వము ఆ బావి అనేటువంటి ప్రపంచంలో పడింది. ఆ కొంతకాలం వరకును ఆ జీవితం అనేటువంటి యొక్క వృక్షం నుంచి వచ్చినటువంటి సంసారం అనేటువంటి ఊడను పట్టుకొని వేలాడుతున్నాడు. సద్గురు అనేటువంటి వాడు దానికి సమీపానికి పోయి బోధించి తన యొక్క ఆత్మశక్తి అనేటువంటి వస్త్రాన్ని తాను ఇచ్చి ఆధారం చేసి పైకి ఎక్కిరామన్నాడు. అలాంటి సమయంలో అసలు ప్రపంచాన్ని వదలటమా పరమాత్మను పట్టటమా అనేటువంటి సందేహం ప్రతి మానవుడికి సహజంగా ఉంటుంటారు. కానీ పరమాత్మ తత్వం చిక్కేంత వరకు ప్రపంచాన్ని కొంచెం కర్మ రీతిగా మనం పట్టుకోవాల్సిందే గాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధారం చిక్కిన తర్వాత అసత్యమైన ఆధారం మనకి ఎందుకు? అదే రీతిగానే ప్రపంచంలో మనం పడ్డాం, ప్రపంచం సంసారమే మనకు ప్రధానమని చెప్పిన అదే ధర్మం అని మనం పాటిస్తున్నాం. ఆ ధర్మం ఎంతవరకు ఉంటుందంటే దైవ ధర్మాన్ని తెలుసుకునేంత వరకు ఇహ ధర్మం మనకు ప్రధానం. ఈ ధర్మాన్ని ఆధారం చేసుకుని పరధర్మానికి మన ప్రయత్నం చేసుకోవటము, ఇక పరములు ఎందు రెండింటి ఎందు కూడా ఆనందం అందటమే మన జీవితం యొక్క లక్ష్యము. అంతేకాని కేవలము ప్రవాహాన్ని దాటడానికి కట్టినటువంటి బ్రిడ్జ్ పైన ఎవరో కాంక్రీట్ చక్కగా వేశారని మనం స్థిరంగా మిద్దు కట్టుకో నివాసం చేసుకోవడానికి వీలు కాదు. ఈ జీవిత ప్రవాహాన్ని దాటుకోవడానికి కట్టినటువంటి యొక్క బ్రిడ్జే మన యొక్క ధర్మములు. ఇలాంటి ధర్మముల పైన కూడా మనం ప్రత్యేకంగా స్థిరంగా నిల్చుకోవటానికి మన ప్రయత్నం చేయకూడదు. దాని వలనే గీత లోపల కూడాను ధర్మ సంస్థాపనాత్య సంభవాన్ని యుగే యుగే అన్నా, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వచ్చాను అన్నా. కానీ కొంత దూరం ప్రయాణం సరిపిన తర్వాత అర్జున్ని సర్వధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నా, అన్ని ధర్మములు వదిలిపెట్టి నన్నే శరణు వచ్చుమని చెప్పని చెప్పాడు. దేనికోసం అన్నాడు, నీకు మోక్షమే లక్ష్యం కానీ మిగతా ధర్మం నీకు లక్ష్యం కాదు అన్నాడు. మరీ కొంత దూరం పోయిన తర్వాత ఆ మోక్షాన్ని కూడా సన్యాసం చేయమన్నాడు. అనగా ఈ విధమైన యొక్క ఉపదేశాలు దేని నిమిత్తం అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి క్లాసులు హెచ్చుకుంటూ పోయి ఆ యొక్క కాలేజీని విజయించడానికి, దీన్నన్నీ పాస్ చేయటానికి కొన్ని విధములైనటువంటి సోపానములుగా మనం భావించాలి. అంతేకాని ఏదో ధర్మం కోసం మనం వచ్చినామని జీవితమంతా ధర్మమే ధర్మమే ధర్మమే అనుకుంటుంటే ఈ జీవితానికి ధర్మం ఎంతకాలం ఉంటుంటుంది? ఈ ప్రపంచము మిథ్యము అనేటువంటిది తెలుసుకునేంత వరకు ఈ ధర్మాన్ని మనం ఆచరించాలి. పరమాత్మనే సత్యం అని తెలుసుకున్న తర్వాత ధర్మంతో కూడా మనకు పని లేదు. ఈనాడు ఎవరైనా ఔషధం సేవిస్తున్నారంటే దేని నిమిత్తమై ప్రశ్నించినప్పుడు అయ్యా రోగ నివారణ కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ సహజంగా జవాబు చెప్తుంటారు. కానీ అందులో ఉన్నటువంటి యథార్థాన్ని ఎవరు గుర్తించడం లేదు. రోగ నివారణ కోసమని ఔషధం తీసుకుంటున్నామని చెప్పి అంటున్నారు, కానీ చాలా పొరపాటు. ఔషధము తీసుకోకుండా ఉండే నిమిత్తమై ఔషధం తీసుకుంటున్నాం, అది సరి అయినటువంటి అర్థం. ఇంకపై ఔషధము సేవించకుండా ఉండే కోసమని ఈనాడు ఔషధం సేవిస్తున్నాం. అట్టనే కర్మలు చేయకుండా ఉండే నిమిత్తమై ఈనాడు మనం కర్మలు చేస్తున్నాము అది మనం కనుక్కోవాలి. ఎందుకయ్యా కర్మలు చేస్తున్నాను అంటే ఇంకపై నేను కర్మలు చేయకుండా ఉండే కోసమని ఈనాడు కర్మలు చేస్తున్నాను అది సత్యమైనటువంటి విచారం. అలాంటి విచారణ మనం సలిపినప్పుడు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించుకోవటానికి అవకాశం కూడా ఉంటుంటారు. నేడు నవనాగరికత యొక్క ప్రభావం వల్ల మానవుల యొక్క స్థితి ఏ రీతిగా మారుతుండాలి అంటే హృదయం చాలా గట్టి పడిపోతుంటుండాలి, మనసు యొక్క సూటిదనం చాలా తీవ్రంగా సూటిగా పారిపోతుంటుండాలి, తన యొక్క మనసు బండబారిపోతుంటుండాలి, జీవితం చూస్తాం ఆ కృత్రిమ జీవితం అధికమైపోతుంటుండాలి. ఈ కారణం చేత భగవంతుడిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని గమనించేటువంటి యొక్క సరళభావం మానవునిలో లేకుండా శూన్యమైపోతుంటుండాలి. అందువలనే భగవంతుడెక్కడా అనేటువంటి కొంటి ప్రశ్నలకంతా మనం దారితీస్తుంటున్నాం. భగవంతుడెక్కడా భగవంతుడు ఎవడా అనేటువంటి యొక్క విచారం కంటే తానెవరో తాను ఎక్కడి నుంచి వచ్చాడో మొట్టమొదటి విచారించుకున్నప్పుడు భగవంతుని ప్రశ్న సులభంగా వానికి అర్థమైపోతుంటారు. ఏబీసీడీ అని తెలియలేనటువంటి వాడు ఆ యొక్క భాష విషయాన్ని అర్థం చేసుకోవటానికి పూనుకోవటం ఎంత వ్యర్థమైపోయినటువంటిది, ఎంత వెర్రితనం చూడండి. కనుక మొట్టమొదటి మనం చేయవలసినటువంటి విషయం లోపల మన సంస్కారం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని యోచించుకోవాలి. సంస్కారం అనేటువంటి విషయం చాలా గూఢమైనటువంటిది, చాలా భారమైనటువంటిది, చాలా తీవ్రమైనటువంటిది, చాలా అగాధమైనటువంటిది, చాలా ప్రసన్నమైనటువంటిది. ఇలాంటి సంస్కారానికి ఎంత వర్ణించినప్పటికూ సాధ్యం కానటువంటిది. అలాంటి సంస్కారాన్ని మనం తెలుసుకోవటానికి పూనుకోవాలనుకుంటుంటే కేవలం ఆడంబర సంబంధమైనటువంటి విషయవాసంతో తెలుసుకునేటువంటి స్వశక్తి సంబంధమైనటువంటిది కాదు. ఇది అంతర్ముఖమైనటువంటి యొక్క శాంత స్వభావాన్ని అందించేటువంటిది ఈ సంస్కారం, ఆత్మతత్వాన్ని బోధించేటువంటిదే సంస్కారం, పూర్ణత్వాన్ని అందించేటువంటిదే సంస్కారం, నిజత్వాన్ని చూపేటువంటిదే సంస్కారము, సత్యాన్వేషణ సలిపేటువంటిదే సంస్కారము. సంస్కారములకు అనేక విధములైనటువంటి అర్థములు ఉంటున్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి ఈ సంస్కారాన్ని ఏదో కొన్ని విధములైనటువంటి ఆచార రూపం లోపల మాత్రమే మనం సంస్కారంగా భావించుకోవటము ఇది తెలియనటువంటి అజ్ఞానమే. పూర్వం అంతా కూడాను మన యొక్క మతమని కానీ మన విధమైనటువంటి ఆచారములని కానీ అనేక ఆదికాలం నుంచి కూడాను అనుసరిస్తూనే వస్తున్నాయి. ఆచారం అంటే ఏమిటి, మన మతం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఈనాడు చాలా హాస్యాస్పదంగా సంభాషణలు జరుపుతున్నారు. ప్రభుత్వం మొదలు ప్రజల వరకు కూడాను మతాన్ని పూర్తి తుంచివేయాలి, మతాన్ని పూర్తి తుంచివేయాలి అనేటువంటి యొక్క ఘోష ఎక్కడ చూసినా గానీ కుక్కల వలె రోగుతూ ఉంటుండాలి. కానీ మతం అంటే ఏమిటో తెలియలేనటువంటి వ్యక్తులంతా మతాన్ని నిర్మూలన చేయడానికి పూనుకుంటున్నారు. మత విషయాన్ని తెలిసినప్పుడే కదా మతం యొక్క నిర్మూలన కూడాను వారు పూనుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలి. దానికి ఒక చిన్న విషయాన్ని తెలియనంత వరకు కూడాను అనేక విధమైనటువంటి ఉద్రేకాలకు మనం చోటిస్తూ ఉంటాం. తెలిసిన తర్వాత అదే మనకు పశ్చాత్తాప ప్రాయశ్చిత్తంగా మారుతుంటాయి. మన భారతంలో కొన్ని విధమైనటువంటి దృష్టాంతములు కూడా ఉంటున్నాయి. కర్ణుడు ఎవరో, సూతుని కుమారుడు, ఏదో పరాయి మనిషి, మన క్షత్రియుడు కాడు అనేటువంటి యొక్క భేదభావం పాండవుల్లో ఉన్నంత వరకు కూడాను కర్ణుడిని చంపడానికి పూర్తి మనస్సిద్ధంగా ఒప్పుకున్నారు, హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు, అనేక ప్రయత్నాలు చేసినారు, కట్టకడపటి చంపినారు. చంపిన తర్వాత ధర్మరుడు బోధించినాడు, అయ్యా కర్ణుడు మీ అన్న అన్నాడు. ధర్మరాజు గుండె పట్టును పగిలిపోయింది. అయ్యో కర్ణుడు నా అన్న అనేటువంటి యొక్క విషయం మొదలే తెలిపి ఉంటుంటే పట్టము గట్టి పాదసేవ చేసిండేటువంటి వాడిని, ఎంత దుర్మార్గుడు ఈ ధర్మరాజు, ఈ పాండవులు ఎంత క్రూరులు, అన్ననే బలి చేసినటువంటి మహాపాపులు ఈ పాండవులు చెప్పని అనేక రకాలుగా రొమ్ములు కొట్టుకొని గుండెలు పగులుతూ కూడాను పశ్చాత్తాపాన్ని పడినాడు. ఈ పశ్చాత్తాపం ఎందుకోసం పడ్డాడు, పూర్వం ఈ పశ్చాత్తాపం ఎందుకోసం పడలేదు అంటే కర్ణుడు తలవాడు అనేటువంటిది తెలియదు కనుకనే ఆ విధమైనటువంటి క్రోధాన్ని తాను ప్రవేశపెట్టాడు. కర్ణుడు తలవాడు అనేటువంటిది తెలిసిన తర్వాతనే ఎంతనో పశ్చాత్తాప పడినాడు, దానిపైన ద్వేషాన్ని పూర్తి విసర్జించుకున్నాడు. అట్టనే మనము కేవలం మతమంటే ఏమిటి అనేటువంటిది తెలియలేనటువంటి స్థితిలో ఉంటున్నాం కాబట్టి దాన్ని హతమార్చాలి అనేటువంటిది కర్ణుణ్ణి కదా ధర్మరాజు హతమార్చాలి అన్నట్టుగా మనం కూడాను మతం అనేటువంటి మన తల్లిని మనం హతమార్చాలి అని పూనుకుంటున్నాము. హతమార్చిన తర్వాత ఇది నా అమ్మ అంటే అప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి, ఆయన పెండికి మేడం ఎందుకురా అన్నట్టు ఇంకా ఆనాడు ఎంత మేడాలు పడితే వచ్చినటువంటి ఫలితం ఏమిటి ఉండాలి. కనుకనే మొట్టమొదటి ఏదాన్ని హతమార్చాలనుకున్నా, ఏదాన్ని మనం అనుగ్రహించాలనుకున్నా, ఏదాన్ని మనం అందుకోవాలనుకున్నా, ఆ వస్తువు యొక్క శక్తి యొక్క విషయం యొక్క విచారణ మొట్టమొదటి తలపాలి. ఆ రీతిగా తలిపిన తర్వాతనే దాని తర్వాత ఉన్నటువంటి ప్రక్రియను మనం పూనుకోవటానికి కొంతవరకు నువ్వు ప్రయత్నించవచ్చును. ఈ విధమైనటువంటి యొక్క కొన్ని విధమైనటువంటి సంస్థల లోపల మతం అంటే ఎందుకు తీసివేయాలి, మతం అంటే ఎక్కడ నుంచి వచ్చింది అనేటువంటి దాన్ని కొంత యోచించుకోవాలి. మతము లేకుండా నేను ప్రవర్తిస్తుంటానయ్యా అని కొంతమంది వాగుతుంటారు. వాడి యొక్క దృష్టి ఎంతవరకు ఉంటే వానికి ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకోవటం, ఇష్టం వచ్చిన వారింట్లో తినటం, ఇష్టం వచ్చిన వారి నీళ్లు త్రాగటం, ఇంతే మతహీనము అని వాడు అనుకుంటున్నాడు. వానికి అనుకూలమైనటువంటి యొక్క కర్మలు ఆచరించడం వలనే మతాన్ని నేను వదిలిపెట్టినాను అనుకుంటున్నాడు. మన యొక్క ఆహార విహారము మాత్రం ఏకత్వం చేసినంత మాత్రం మతం ఏకమైంది అనుకోవటం వెర్రితనం. మతము అంటే దీనివల్ల వచ్చినటువంటి కాదు, ఇది నీ ఇష్టాయిష్టముల వల్ల వచ్చి ఉండొచ్చును, ఇది ఆచరణ లోపల ఉన్నటువంటి కొన్ని యొక్క అభ్యాసముల వల్ల వచ్చి ఉండొచ్చును, కానీ మతము అది కాదు. అందరి యందు ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని బోధించేటువంటిది మన మతం. ఇలాంటి పవిత్రమైన మతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మతి నుంచి వచ్చింది మతం. ఎవరు మతము లేదు మతము లేదని వాదిస్తున్నారో, మతి లేని వాళ్లే మతం లేదని వాదిస్తున్నారు, కానీ మతి ఉన్నటువంటి వారు మతం లేదని వాదించడానికి వీలు లేదు. మతం అంటే ఏమిటి, దాని యొక్క పవిత్రత, పరమాత్మనే మన మతము, సత్యమే మన మతము, ధర్మమే మన మతము, సర్వస్వ స్వరూపుడైనటువంటి విశ్వమే మన మతం. ఈ మతం యొక్క అనుబంధనలు కొన్ని కొన్ని ఆచార రూపమైనటువంటి కొన్ని నిబంధనలుగా ఉంటున్నాయి. అలాంటి నిబంధనలు మనం అనుసరించినప్పుడే మతం యొక్క విషయం కూడా మనకు అర్థమవుతుంటారు. ఇలాంటి నిబంధనలు మాత్రం అనుసరించుకోకుండా ఏదో మతం తీయాలి మతం తీయాలి మతం తీయాలి అంటే, మతం అంటే దాని విషయం తెలిస్తే కదా వీళ్ళు తీయడానికి కూనుకుందా, వీళ్ళు ధన్యులైపోతారు. ఏదీ తెలియదు వాళ్లకు, మతం అంటే ఏమిటి తీస్తారు వీళ్ళు? కొన్ని కట్టుదిట్టమైనటువంటి ఒక రూల్స్ వాళ్ళు నియమించవచ్చును, అంతేగాని ఇంక తర్వాత దాని జోలికి పోవడానికి రూపమే కనపడదు. దాని జోలికి పోవడానికి ఎవరి తరము, ఎవరికి యోగ్యత ఉంది? అలాంటి విషయం లోపల మనము చర్య తీసుకొని కాలాన్ని వృధా చేసి లోకాన్ని అలజడ కలిగించేటువంటి యొక్క దీనికి పూనుకోవటానికి వ్యర్థమైనటువంటి పని అని చెప్పుకుంటాను. అంతేకాకుండా ఇది కేవలం సోమరి పోతులు పూనుకునేటువంటి యొక్క పనే కానీ సరి అయినటువంటి బుద్ధిమంతులు పూనుకునేటువంటి పని కాదు. తన యొక్క దీన్ని, తన యొక్క సంతోషాన్ని, తన యొక్క సార్థకానికి తాను ప్రయత్నం చేసుకోవాలి, కానీ లోకం యొక్క మతంతో తనకెందుకు? ఇల్లు గెలిచి రచ్చగలచమన్నాడు. ఈనాడు మరింత నవీనమైనటువంటి నాగరికతలో వచ్చినటువంటి యొక్క మరింత విశేషం ఏమిటంటే, నలుగురు అవును అన్నటువంటి దాన్ని కాదు అనటం ఒక మతం, ఇది ఒక పిచ్చి మతం. ఏమిటంటే కాదు అనటంలోనే తన గొప్పతనం ఉంది అని. ఏమిటి అది, నిజంగా విషయాన్ని విచారణ చేసుకుని కాదన్నా కూడా సంతోషమే, కానీ ఎందుకోసం రా నీ విషయాన్ని విచారణ చేసుకుని దాని యొక్క సత్యాన్ని నువ్వు కనుక్కున్నావా అంటే, సత్యంతో నాకు అవసరం లేదు, 10 మంది చెప్పారు కాబట్టి వాళ్ళకి విరుద్ధం నేను. ఇది ఏమైనా బుద్ధిమంతుల యొక్క లక్షణమా? పిచ్చి పట్టిన వాడి లక్షణాలు ఇవన్నీ. కనుక మనం 10 మంది చెప్పినటువంటి దాన్ని మనం పురాతనం నుంచి కూడా ఆచరణలో పెట్టుకుంటూ వచ్చినటువంటి యొక్క మన సాంప్రదాయాన్ని ఈనాడు మనం దురత్వమైనటువంటి యొక్క మార్గాల్లో మనం వ్యక్తం చేసుకుంటున్నామంటే, పూర్వం 10 మంది చెప్పింది మాట, 10 మంది నడిచింది బాట, అది ఈనాడు కూడా మనం అనుసరిస్తూనే ఉంటున్నాం. ఎవరైనా మినిస్టర్ కావాలంటే ఈ చెయ్యెత్తి ఓటేసేస్తే వాడు మినిస్టర్, ఎవరు దీనికి పెద్దలు అంటే ఎవరు ఎంతమంది ఎక్కువ చేతులు ఎత్తితే వాళ్ళు పెద్దలు. అనగా ఏమిటి, మనుషుల యొక్క మాట యొక్క మెజారిటీ మనం చూసుకుంటూ ఉంటున్నాం. అలాంటిది మన ఆధ్యాత్మిక విషయం లోపల పెద్దలైనటువంటి మహనీయుల యొక్క సంకల్ప శక్తి స్వరూపములైనటువంటివి ఇవన్నీ. ఒక సిద్ధ సంకల్పుడనేటువంటి వాని యొక్క శిల్పిగా ఉంటుంటాడు, వాని యొక్క ఉలి ఒక రాతి పైన పెట్టినప్పుడు దానికి సౌందర్యం అనేటువంటిదంతా కూడా కలుగుతూ ఉంటుంటాడు. అట్లనే మహనీయుల యొక్క అస్తము మానవుల మస్తకముల పైన తాకినప్పుడే వాణిలో ఉన్నటువంటి సంస్కారం కూడాను, పవిత్రమైనటువంటి దీని లోపల కూడాను ప్రకాశించడానికి కూడాను అవకాశం ఉంటుంటారు. అయితే స్వామి ఇంతమంది తలల పైనంతా మీ హస్తాలు పెడుతున్నారు కదా, వీరందరూ కూడాను ప్రకాశిస్తున్నారా అంటే, ఉలి పెట్టిన తక్షణమే రాయి విగ్రహంగా మారదు, దాన్ని కొట్టవలసిన రీతిగా కొట్టిన తర్వాతనే విగ్రహంగా మారుతుంది. ఆ కొట్టించుకునేంత వరకు ఓపిక పెట్టుకునేటట్టుగా అంటే మీ లోపల కూడా ఆ సంస్కారం మారుతుంది. ఆహా, ఉలివెట్టింగా ప్రయత్నం చేసేటప్పటికి మాకు వద్దు వద్దుంట, కష్టపడకూడదు, నష్టం రాకూడదు, ఏ విధమైనటువంటి నిందలు రాకూడదు, నిష్ఠూరములు రాకూడదు, కానీ మా యొక్క సంస్కారం మాత్రము చక్కగా ప్రకాశించాలని మనం ఆశిస్తూ ఉంటుంటాం. ఇది కూడాను ఒక సూక్ష్మమైనటువంటి ఒక మార్గమనే చెప్పవచ్చు. నేడు లోకము లోపల మన నాగరికతకు ఎంతైనా మనం చోటిస్తూనే ఉంటున్నాం. నాగరికత అనుభవించవచ్చును, కొన్ని సులభ మార్గములు మనం పొందవచ్చును, సులభమైనటువంటి జీవితాన్ని గడపవచ్చును. ఇందులో ఏమాత్రం కూడాను అడ్డు పెట్టడానికి ఎవరికి కూడాను ఏ విధమైనటువంటి స్వాతంత్రము లేదు. కానీ మన యొక్క పవిత్రతకు అడ్డు రానటువంటి ప్రవేశాలు మనం చేయాలి తప్ప పవిత్రతకు అడ్డు వచ్చేటువంటి యొక్క ప్రయత్నాలు ఎండి ఉండి ఏమి ప్రయోజనం? మన ప్రయత్నం ఏమిటి అనేటువంటి దాన్ని చూసుకుంటే జీవి ఎవడు, దేవుడెవరు? జీవి జీవేనా, దేవుడు దేవుడేనా? దేవుడే జీవి అయితే జీవుడే దేవుడైపోతే ఈ కష్టాలు ఈ నష్టాలు ఎందుకోసం రావాలి అనేటువంటి దాన్ని యోచించుకుంటే ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు నష్టపడుతున్నారు, ఈ విషయాన్ని కూడా నువ్వు కొంతవరకు మనం యోచించుకోవాలి. నష్టపడేది కష్టపడేటువంటిది కేవలం మన భ్రాంతి, మనకు కష్టము నష్టములుగా కనిపిస్తుంటుండాలి. కానీ నిజంగా యోచించుకుంటే జీవుడు కష్టపడటం లేదు, నష్టపడటం లేదు. పోనీ ఇది నిజమో అని చెప్పి నీవు భావించుకుంటుంటే స్వప్నం లోపల ఎంతమందో వచ్చి నిన్ను కొట్టినట్టు, తరిమినట్టు, తిట్టినట్టు, కష్టపడుతున్నట్టు నీకంతా స్వప్నాలు వస్తుంటున్నాయి. అవి నిజంగా నీవు అనుభవించినటువంటి వాడవైపోతే తెల్లవారేసరికి అవి నీవేమైనా అనుభవంలో ఉంటున్నాయా? లేవే. అదే రీతిగానే జాగ్రత్త అవస్థ లోపల ఇన్ని రకమైనటువంటి అనుభూతులంతా మనం అనుభవిస్తూ కూడాను జ్ఞానావస్థలు ఇవన్నీ కేవలం కలవంటివిగా తేలిపోతుంటుంటాయి. ఇలాంటి కలవంటి యొక్క జీవితానికంతా కూడాను సత్యము సత్యము సత్యము అని చెప్పి మనం అనుకుంటున్నాము. ఒక్క సత్యాన్ని మొట్టమొదట మనం చూసుకోండి, ఎక్కడ ఏ విధమైనటువంటి అవస్థను అనుభవించినప్పుడు మరొక అవస్థలో ఆ అనుభూతికంతా ఏ విధమైనటువంటి ప్రమాణం ఇవ్వుకోకుండా ఉంటుంటామో అదే ప్రమాణాన్ని మనం ఆత్మశుద్ధి అయినటువంటి యొక్క భగవత్తత్వంలో కూడా కొంత విచారణ తలపవచ్చు. స్వప్నం వచ్చింది, పగటి పూటలేగిన పోయి ఒక పోలీస్ ఆయన దగ్గర పోయి అయ్యా నేను ఆయన చంపాలని చెప్పిన ఇష్టం ఉంటుందా అంటే మొట్టమొట్టం ఆయన లాకప్ చేస్తాడు. ఆ మాట చెప్తే చాలు, చంపనక్కర్లేదు. కానీ రాత్రి ఒక కల వచ్చింది, ఆ కల లోపల ఆ పోలీసు వాడిని చంపి ముక్కలు చేసి ఎక్కడో దాచి ఏమేమో చేసినట్టుగా వచ్చింది కల. తెల్లవారిపోయి అయ్యా రాత్రి నాకు కల నిన్ను చంపినట్టు, ముక్కలు చేసినట్టు, ఎక్కడో దాచినట్టు వచ్చినట్టు వాడు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకు లేదు? అది కల అని వాడు దానికి పక్కకి నెట్టేసేస్తున్నాడు. అట్లనే మన జీవితం లోపల కొన్ని విధములైనటువంటి భ్రాంతులు మనం పడుతూ ఉంటుంటాం. ఈ భ్రాంతులంతా కూడా నువ్వు జ్ఞానావస్థ లోపల ఇవి ఏమాత్రము లక్ష్యానికి తీసుకోవడానికి వీలు కానటువంటి జాగ్రత్త స్వప్నములు ఎందు ఏ అవస్థలు ఒకదాని అవస్థ ఒకదానికి ఏ రీతిగా పొందింపు లేదో అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటి దాంట్లో లోపల పడినటువంటి యొక్క ఆపోహలంతా కూడాను జ్ఞానావస్థ లోపల శూన్యంగా ఉంటుంటాయి. దీని అవస్థ అనుభవించినటువంటి వానికే అర్థమవుతుంది, కానీ అన్యులకు అర్థం కాదు. మన భారతీయ సంస్కృతి లోపల ఉన్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఘట్టాలను మనం యోచించుకున్నామంటే వేదము చాలా ప్రాణం, వేదమే మన జీవితము. వేదమంతా నీతిని ధర్మాన్ని బోధించినటువంటిది. నీతే ఈ లోకానికి జ్యోతి, నీతి లేని వాడు కోతి కంటే బాడు అన్నారు. కనుక మనం నీతిని మాత్రం అభివృద్ధి పరుచుకుంటూ పోయినామంటే దాని ప్రక్కలో ఒక విధమైనటువంటి ధర్మాన్ని కూడా మనం అభివృద్ధి పరుచుకుంటూ రోవాలి. నీతి కేవలము లోక సంబంధమైనటువంటి రీతిగా ఉంటుంటాదే కానీ ధర్మము ఆత్మ సంబంధమైన రీతిగా ఉంటుంటాది. సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు. సత్యమే దీనికి ధర్మం అనేటువంటి దానికి పునాది అన్నారు. పునాది ఒకవైపున వేసి గోడ ఒకవైపున కడితే భద్రం ఏమైనా ఉంటుందా? ఉండడానికి వీలు లేదు. సత్యం అనేటువంటి పునాదులపై ధర్మం అనేటువంటి గోడలు కట్టడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. వివిధ విజ్ఞానములైనటువంటి యొక్క దీనిపై మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పునాదులంతా మనం వేసినాము. మన జీవిత సౌధమంతా కూడా ఆ పునాదులపై కట్టబడినటువంటి పురుషార్థములైనటువంటి నాలుగు స్తంభాలపై నిలిచినటువంటిది మానవుని యొక్క జీవిత సౌధము. అలాంటి సౌధము లోపల నివాసం చేస్తున్నటువంటి మన మానవులు ఈ సౌధములైనటువంటి ధర్మాలను మాత్రమే మనం కొట్టివేసినామంటే మనం మాత్రం క్షేమంగా ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? ఏ యొక్క చెట్టు పైన కూర్చొని మొదల్లో కొట్టినామంటే మనం మాత్రం కింద పడుకోకుండా ఉండడానికి వీలు లేదు. కనుక విచారణ చేసి విషయాన్ని తెలుసుకొని పెద్దల సన్నిధికి చేరి శ్రవణ మనన నిత్యాసలతో పలు సత్యాన్వేషణ తలిపి వారి యొక్క ఉపదేశామృతంలో కొంతవరకు అర్థం కానప్పుడు మరొక తీతిగా పోయి దాన్ని అర్థం చేసుకునేటువంటి విషయాన్ని కొంతవరకు చోటిచ్చి తాను ధన్యుడు కావటానికి ప్రయత్నం చేసుకోవాలి. కానీ మనసుకు వచ్చినట్లంతా పోవటము, బుద్ధి పుట్టినట్లంతా చేయటము, వాకు వచ్చినట్లంతా ఆడటము, మనసుకు వచ్చినట్లంతా చేయటము, ఇలాంటివి చేయటం అనేటువంటిది కేవలం పశు లక్షణం కానీ మనుషుల యొక్క లక్షణం కానే. మనిషి అనేటువంటి యొక్క స్వభావాన్ని మనం ధరించినప్పుడు, మానవుడు అనేటువంటి యొక్క పదాన్ని మనం ధరించినప్పుడు, దానికి తగినటువంటి యొక్క ప్రవచనం మనం చేసినప్పుడే దానికి సార్థకం కూడా ఏర్పడుతుంది. కాబట్టి భగవద్భక్తి అనేటువంటి దాన్ని ప్రధానంగా మనం తీసుకొని దాని ద్వారా ఈ జీవితం అనేటువంటి వృక్షాన్ని పెంచుకొని మోక్ష ఫలములు అనేటువంటి దాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ భక్తి చాలా అవసరమైనటువంటిది. భక్తి అంటే ఏమిటి? మానవునికి మాధవునికి మధ్య ఏర్పరిచినటువంటి బాటనే ఈ భక్తి. ఇదే రాజబాట. ఈ బాటను అనుసరించినప్పుడు మాధవుడు అనేటువంటి పట్టణానికి చేరడానికి మనకు అవకాశం ఉంటుంటాం. బాటను వదిలి మనం పోతున్నా మనం గమ్యాన్ని చేరలేము. కనుక ఈ భగవంతుని సన్నిధికి చేరేటువంటి ఒక బాటనే మన యొక్క భక్తి. భక్తి అనగా విశేష సంబంధమైనటువంటి దృశ్య కల్పితమైనటువంటి యొక్క పదార్థముల పైన ఉన్నటువంటి ప్రేమ భక్తి కాదు. నిత్య సత్యమైనటువంటి యొక్క పరమాత్మ పైన ఉన్నటువంటి ప్రేమనే భక్తి అంటారు. అనిత్యము అశాశ్వతమైనటువంటి పదార్థముల పైన ఉన్నటువంటి ప్రేమనే రాగము అంటారు. ఇలాంటి రాగముకు భక్తికి అనేక వ్యత్యాసములు ఉంటుంటాయి. ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం ప్రేమించి అన్ని విధముల అందుబాటులో మనం తెచ్చుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి దానికి ధన్యులు కావడానికి అవకాశం ఉంటుంటారు. కానా భగవద్భక్తిని మాత్రమే మన హృదయపీఠం పైన స్థాపించుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవటానికి ఇలాంటి సమావేశంలో చేరటము, కొన్ని సాధనలు మనం సలపటము, మన వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణాన్ని మనం ఆచరించటము, ఆ రకమైనటువంటి యొక్క ప్రక్రియలు మనం చేసినప్పుడే సరి అయినటువంటి రీతి కింద వస్తుంటారు. అట్టు కాకుండా తద్భిన్నంగా చిత్తవృత్తుల అన్యాయత్వము నచ్చి మత్తులై ఉన్మత్తంలో తిరగటం వల్ల ఆత్మసిద్ధికి పూర్తి దూరమైపోయి మన యొక్క ఆనందాన్ని ఇప్పుడు నువ్వు కోల్పోయినటువంటి వారమైపోతావు. కాను భగవద్భక్తిని అభివృద్ధి పరచుకునేటువంటి యొక్క మార్గాలను మనం కొంతవరకు పెద్దల ద్వారా తెలుసుకొని ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క పదార్థములు కానీ విశేష సుఖములు కానీ తాత్కాలికమైనటువంటివిగా మనం భావించినప్పుడే ఆ సత్యమైనటువంటి యొక్క పదార్థాన్ని అందుకునేటువంటి అభిరుచి కూడా చాలా అధికమైపోతుంటాది. అట్లు కాకుండా మాత్రం మనం ఏదో కొన్ని చేస్తున్నామంటుంటే మన కార్యం జరిగితే చాలు అని ప్రయత్నం చేసినామంటే అది కాదు. కార్యశుద్ధి కోసం మనం పూనుకోకూడదు. అందులో ఉన్నటువంటి భావశుద్ధిని కూడా కొంతవరకు చూడాలి. భావశుద్ధిని పట్టి కూడా జ్ఞానశుద్ధి కూడా కలుగుతుందని అనేక పర్యాయాలు చెప్పాను. ఒక గురువు ఉండేటువంటి వాడు, ఆ గురువు దగ్గర అనేక మంది కావ్యాలు నేర్చుకోవటానికి వచ్చేటువంటి వారు. ఒకనాడు ఒక శ్లోకాన్ని కట్టించాలని చెప్పిన గురువు శిష్యులకంతా కూడా బోధించినాడు. నాయన, ఇంతకాలము మీకు వ్యాకరణం నేర్పించినాను, దానికి తగినటువంటి యొక్క పాండిత్యాన్ని కూడా మీకు అందించినాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని కట్టాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్యాన్ని మీరు కట్టాలి అని చెప్పని చెప్పారు. అప్పుడు అందులో ఉన్నటువంటి ఎవరో కొంత వ్యాపారం చిన్నగా గుగ్గిళ్ళు అమ్ముకుంటూ ఉండేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు, వాడి పేరు గంగన్న. వాడిని ఒక పద్యం చెప్పమన్నాడు, తానే స్వయంగా కట్టమని చెప్పని చెప్పేశాడు. చెప్పేటప్పటికి వాడు యోచించుకున్నాడు, మొట్టమొదట రాశాడు, ఉన్నమి వెన్నెల కాచగా అని ఒక్క లైన్ పెట్టాడు. మరి రెండవది, ఉన్నపై కోయల కూసెగా అన్నాడు. మూడవ శ్లోకం రావటానికి వీలు లేకపోయింది. తానకు ఏది అనుభవంగా ఉంటుంటాదో దాన్ని మాత్రమే తీసుకొని అంగట్ల గుగ్గళ్ళు పాసేగా అన్నాడు. అది కోపం వచ్చింది గురువు గారికి, గంగన్న నీముండ మోసగా అన్నాడు. అప్పుడు అన్నాడు, సార్ నా పద్యం పూర్తి అయిపోయింది అన్నాడు. అనగా ఏమిటి, గంగన్న నీముండ మోసగా అనేటువంటిది కూడా ఒక పదంగా తీసుకున్నాడు వాడు. తన యొక్క చేయవలసినటువంటి పని పూర్తి అయింది మాత్రమే వాడు ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడే కానీ గురువు గారు ఏ రకంగా నిందించినారనేటువంటి దాన్ని చూసుకోవటం లేదు. మన గతి అట్టే ఉంటుండాలి. ఏదో ప్రపంచంలో పుట్టినాము, పొట్టక వేసుకుంటున్నాము, జంబంగా తిరుగుతూ ఉంటున్నాము, ఏదో జలసాలు చేస్తుంటున్నాము, ఎప్పుడో పోయే సమయంలో పోతాం. ఉన్నంత వరకు బ్రతకటం మంచిది, సుఖంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఆడాలి, ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఇంత మాత్రమే మన బ్రతకైపోతే ఇందులో వచ్చినటువంటి సార్థకం మాత్రము ఈనాడు తెలుసుకోలేము. రేపటి దినం మాత్రం యోచించుకున్నప్పుడు తాత్కాలికమైనటువంటి విషయాన్ని మాత్రం యోచించుకోకూడదు. మనం సార్థకమైనటువంటి దీంట్లో కూడా నువ్వు కొంతవరకు చూసుకోవాలి. దాంట్లో కూడా నువ్వు మరొక ఉదాహరణ ఉంటుంటాను. ఏమిటంటే, ఎలాంటి పవిత్రమైనటువంటి కాలం అయినప్పటికీ కూడాను ఎవరెవరికి ఏ ఏ స్థితి, ఏ ఏ గతి, ఏ ఏ కాలంలో సంభవిస్తుందో ఎవరూ చెప్పడానికి వీలు లేనటువంటిది. అలాంటి పరిస్థితి లోపల మనం ఎంతవరకు మనం యోచిస్తున్నామని చెప్పి కూడా యోచించుకుంటే నిజంగా మన జీవితమే మనం మర్చిపోతుంటున్నాం. అనవసరమైనటువంటి విషయాలపైన మనసును ప్రవేశపెడుతున్నాము. ఏది మనకు ఆధారమైనటువంటి విషయమో దాన్ని మాత్రం మనం కూలగొట్టుకుంటుంటున్నాం. చెట్టుపైన ఉన్నటువంటి పక్షులు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యొక్క చెడిపోయిన మాంసాన్ని వాసనైనా కనిపెడుతుంటాయట. చెట్టు క్రింద వడ్డినటువంటి యొక్క వలన మాత్రం తాను యోచించుకోలేకుండా పోతుంటాయి. దాన్ని మాత్రం తెలుసుకోలేనటువంటి యొక్క అజ్ఞాన స్థితిలో ఉంటుంటాయి. మన బ్రతుకు కూడాను అట్లే ఉంటుందా? ఎక్కడెక్కడో ఉన్నటువంటి యొక్క విషయాలంతా మనం తెలుసుకుంటున్నాము, ఎక్కడెక్కడ ఉన్నటువంటి పదార్థాల యొక్క విచారణ మనం సలుపుతూనే ఉంటున్నాము, లక్షల మైలు ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా చూస్తూనే ఉంటున్నాము, కానీ తనలో తనకి ఏమిటిందో చూసుకోవటం మాత్రం మర్చిపోతుంటున్నాము. వచ్చిన ఫలితం ఏమిటిందా? ఏదో బయట దాన్నే చూసుకొని మన యొక్క ప్రయాణాలు సలుపుతుంటుంటే లోపలే ఏమిటిండాది అనేటువంటి దాన్ని చూసుకోకుండా పోతే వచ్చిన ఫలితం ఏమిటి? దీనికి అప్పుడప్పుడు కూడా కొన్ని కథలు కూడా నేను చెప్తుంటుంటాను. ఏదో ఒక ప్రదేశం లోపల నీళ్లు లేని ప్రదేశం లోపల ప్రభుత్వం వారు కొన్ని నీళ్లనంతా సప్లై చేసేదానికి ఏదో ఒక చర్మపు బ్యాగ్ లోపల నీళ్లు పోసి సప్లై చేస్తుండేటువంటి వాడు, కానీ ఆ నీళ్లు యొక్క బాధ లోపల ఒక గృహస్థురాలు పోయి ఆయన నీళ్లు కావాలి. ఆ గృహస్థురాలు చాలా మడి మనిషి. ఆ నీళ్లు తెచ్చినటువంటి వ్యక్తి చెప్పాడు, అమ్మా పోస్తాను రాండి అన్నాడు. నీళ్లు త్రాగాలని ఒకవైపు ఆశ ఉంది, కానీ తన మడి తనకు అడ్డం వస్తుంటుండాలి. అయ్యో నాయన, ఆ తిత్తిలో ఏమైనా క్లీన్ గా ఉందా, శుభ్రంగా ఉందా లేదా అని అడిగింది. ఏదో తాగింటే చాలు కదా, కానీ ఆ పాత అభ్యాసం ఇక్కడ అడ్డం వచ్చేసేసింది. అప్పుడు ఇతను చెప్పాడట, అమ్మా తిత్తిలో పోయి నేను చూడలేదు, కానీ తాగే తిత్తి కంటే తెచ్చిన తిత్తి శుభ్రంగానే ఉంటుండాలి అన్నాడు. తాగే తిత్తి మాత్రం శుభ్రంగా ఉంటుండాలా? ఈ తిత్తి యొక్క విచారణ మాత్రం కలపటం లేదు, కానీ తెచ్చిన యొక్క తిత్తి మాత్రం విచారణ కలుపుతున్నాం. మన విషయం కూడా అట్లే ఉంటుండాలి. ఎవరైనా పెద్దలు వచ్చారంటే, ఎవరైనా పెద్దలు చూస్తున్నారు తింటే, ఎవరైనా పెద్దలు మనకు దర్శనమిస్తున్నారు తింటే, మనలో ఉన్నటువంటి కలవిషం ఎంతో మనం ఏమాత్రము యోచించుకోవటం లేదు, కానీ బయట దాన్ని విమర్శించుకునేటువంటి కాకి బుద్ధులు మనలో పూర్తిగా కావుకావమంట అరుస్తుంటున్నాయి. ఇలాంటి పరం యొక్క విషయాన్ని మాత్రం, దోషాన్ని మాత్రం వెతికేటువంటి యొక్క దుర్గుణాన్ని ఏనాడు మనం మానుకుంటామో ఆనాడే మనకు సరి అయినటువంటి మానవత్వం కూడా లభిస్తుంటుంటుంది. ఏదో దురాశలు దురహంకారాల పైన మనం ఇతరులు మాత్రమే విమర్శించుకునేటువంటి దీనికోసం మనం పోతుంటాం. చాలా పొరపాటు. ఎందువల్లగా ఎవరికి విమర్శించేటువంటి యోగ్యత ఉంటుండాది అంటే తాను మంచివాడైనప్పుడే ఉంటుంటాను. అయితే నిజంగా మంచివాడైనటువంటి వాడు విమర్శిస్తాడంటే వాడు విమర్శించడు. మనలో మనము విమర్శించేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నటువంటి వారమేనా మనము? మనలో అలాంటి దోషములు ఏమాత్రము లేవా అని విచారణకి జరుపుకుంటే వాడు పరుల యొక్క దోషాన్ని మాత్రం వెతకడానికి ప్రయత్నం చేసుకునేటువంటి మూర్ఖుడవుతాడా చెప్పండి? అలాంటి తనలో ఉన్నటువంటి దాన్ని విచారణ చేసుకోలేనటువంటి శూన్యుడే ఇతరుల దోషాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇతరుల దోషములు వెతకడం వల్ల తనకు వచ్చినటువంటి లాభం ఏమిటి అంటే నష్టమే జాస్తి. ఏ నష్టము? నిరంతరము ఇతర దోషములపైనే మనసును ప్రవేశించుకోవటం వల్ల మనసు కూడా ఆ దోష స్వరూపాన్ని పొందిపోతుంటుంది. యద్భావం తద్భవతి. మనం ఏ దోషములపైన మనం ప్రవేశపెడుతుంటామో మన మనసు కూడా దోషముల స్వరూపాన్ని ధరించి పోతుంటుంది. దానివల్లనే భగవంతుని ధ్యానం చెయ్యండి అన్నారు. ఎందుకోసమంటే ఎవరి ధ్యానం లోపల మన మనసు ఇముడుస్తామో మన మనసు కూడా ఆ స్వరూపాన్ని ధరిస్తుంది కనుకనే. ఇంతకంటే ఇంక వేరు అధికారమైనటువంటి స్థానం లేదు కనుక మనం దాన్ని ధ్యానించాలి అన్నారు. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నాను. ప్రపంచం లోపల పరమాత్మ చింత ఎందుకు చెయ్యాలి అదొక ప్రశ్న. అంటే దీనికి ఇంకొకటి ఆన్సర్, పరమాత్మ చింత కంటే మించిన చింత మనకు ఇంకొకటి లేదు. ఎందుకు లేదు? ఆ దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అంటే సహజంగా నిత్యానుభవంలో ప్రతి మానవుడు కూడా ఉన్నటువంటి యొక్క సహజ అనుభవం ఒకటి ఉంటుంటారు. ఏమిటంటే ఒక చిన్న కష్టాన్ని మనం అనుభవిస్తున్నామంటే దానికంటే అధికమైనటువంటి కష్టమే కానీ ఇంకోటి వచ్చిందంటే ఈ మొదటి కష్టం యొక్క బాధ మనకు నివారణ అయిపోతుంటారు. ఇది సహజంగా మనకు తెలుసు. అంతేకాకుండా ఆ విధమైనటువంటి కష్టంకు మరింకొకటి అధికమైనటువంటి కష్టం వచ్చిందంటే ఆ కష్టం యొక్క బాధ మరి చల్లారిపోతుంటారు. అట్లా అధికమైనటువంటి బాధలే కనుక మనం అనుభవించినామంటే మిగతా మధ్యలో ఉన్నటువంటి బాధలంతా కూడా నివారణ కావటానికి అవకాశం ఉంటుంటారు. దాని వలననే భగవంతుని యొక్క చింతనే పెద్ద చింత. అన్ని చింతల కంటే పెద్ద చింత కనుక ఆ భగవంతుని చింత మనం చేసినామంటే ఇంకా మిగిలిన చింతలంతా కూడా మనం మర్చిపోవటానికి అవకాశం దిక్కుంటుంది. భగవంతుని చింత చేయటం వల్లే ఈ చింత నివారణ అయిపోయిందని కాదు, అన్నింటికంటే ముఖ్యమైన చింత ఆ చింత కనుక ఆ చింతను మనం చింతించినామంటే ఈ చింతలంతా కూడా నివారణ అయిపోవటానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక చిన్న దృష్టాంతరం. రామాయణం లోపల దశరథ మహారాజు ప్రాణాన్ని వదిలినాడు. వదిలిన తక్షణమే అంత్యక్రియలు ఏమాత్రం కూడా తన సంస్కారములు ఆచరించడానికి పుత్రులు ఎవరూ లేనందున భరతునికి శత్రుఘ్నికి వర్తమానం పంపినాడు వశిష్ఠుల వారు. భర్త శత్రుఘ్నులంతా వచ్చినారు, కానీ ఆ యొక్క సంస్కారముల విషయం వారికి ఏమీ తెలియలేదు. తండ్రి కథించిన వార్త కూడాను వారికి ఏమాత్రము తెలియదు. తల్లి దగ్గరికి పోయినారు, ఏదో కొద్దిసేపు సంపాదించినారు, తృప్తి కాలేదు, వారిలో హృదయారాటం చాలా పరిగెత్తుంటున్నది. తిరిగి కౌసల్య దగ్గరికి వెళ్ళినారు, ఆ కౌసల్య ముఖమంతా కూడా చాలా చిన్నబడిపోయింది. వీరిని చూచిన తక్షణమే కవ్వుని ఏడ్చింది. ఏడ్చిన తర్వాత, ఏమి తల్లి ఎందుకోసం ఈ రీతిగా ఉంటున్నారని చెప్పి యోచిస్తే, తండ్రి గతించినటువంటి వార్త ఆమె అందించింది. నాయనా మీ తండ్రి పోయినాడు అని చెప్పి చెప్తుంది. తండ్రి పోయినాడు అనేటప్పటికీ తాను తల కొట్టుకుంటూ చాలా బాధపడతాడు. ఈ బాధ భరించలేనంత బాధగా ఉంటుంటాది. ఇలాంటి సమయం లోపల తాను మరీ ఏడ్చుకుంటూ ఏదో కొన్ని ప్రశ్నలు వేస్తుంటున్నాడు. అది అందరికీ సహజమైనటువంటి, అమ్మా నేనెంత దురదృష్టవంతుణ్ణి, తండ్రి అంత సమయం లోపల కూడా నువ్వు సమీపంలో ఉంటుండి ఆ తండ్రికి సేవలైనా చేసేటువంటి యొక్క భాగ్యం నేను నోచుకోలేదే, నేనెంత దురదృష్టవంతుణ్ణి, అయ్యో తమ్ముడా నీవెంత దురదృష్టవంతుడు అని ఆ యొక్క శత్రుఘ్నుని అనుకుంటూ తాను కూడా నువ్వు చాలా బాధపడుతూ అనేక రకాలుగా బాధపడుతుంటుంటే తల్లి మరింత బాధపడిపోయింది. మరీ కొద్దిసేపు ఓదార్చుకొని భరతుడు చెప్తున్నాడు, అమ్మా రామలక్ష్మణి ఎంత అదృష్టవంతులు, వారిద్దరు కూడాను తండ్రి సేవ అంత్యకాలంలో చేసుకున్నారు, మాకు అట్టి భాగ్యం రాకపోయింది, పోనీ మేము దూరంగా ఉంటున్నాం కనుక మా గురించి ఏమైనా తండ్రి చెప్పినాడా, మా మాటలేమైనా హెచ్చరించినాడా, మమ్మల్ని ఏమైనా జ్ఞాపకం చేసినాడా, ఏది భరతుడేమైనా చెప్పించండి చెప్పించండి, అతనికి ఏమాత్రమైనా వార్తలు పంపండి అని ఏమైనా చెప్పినాడా, నన్ను గురించి ఏమైనా చెప్పినటువంటి వార్త ఉంటే దాన్నైనా నేను అందుకొని తృప్తి పడతాను తల్లి చెప్పమని చెప్పి చెప్పాడు. కౌసల్య చెప్పింది, నాయన రామా రామా రామా రామా అనేటువంటి చింత తప్ప దశరథుడికి మరి ఏ చింత కూడా లేదు, ఎవరి నామం కూడా నువ్వు అతని నోటి లోపల నాట్యం ఆడలేదు అని చెప్పిన కౌసల్యాదేవి చెప్పింది, అమ్మా ఇంకా నేనంత దురదృష్టపడుతుంది, దగ్గర ఉన్నటువంటి రాముణ్ణే రామా రామా అంటే దూరం ఉన్నటువంటి భరతుడిని ఎందుకు తలంచలేదు అని చెప్తున్నాడు. రాములేగే దగ్గర ఉంటుంటే దశరథ పోయేటువంటి వాడు కాదు నాయన అని ఆ తల్లి మొదలుపెట్టింది. రాములు ఎక్కడ పోయినాడు, అరణ్యానికి వెళ్ళినాడు. ఏ విహారార్థమా, ఎందుకోసం, కాదు కాదు 14 సంవత్సరాల అరణ్యం వాసం ఎందుకు ఇంత ఘోరమైనటువంటి విషయాన్ని అందించినారు, ఏమి పాపం చేసినాడు రాముని చెప్పని చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ మీ తల్లి కోరినటువంటి దీని వల్ల తండ్రి దీన్ని ఒప్పుకొని అడవికి పంపించినాడు అని చెప్పింది. తక్షణము ఈ తండ్రి యొక్క మరణ వార్త లోపల మరణంలో కలిగినటువంటి దుఃఖాన్ని పూర్తి చల్లారిపోయింది. రామచంద్రుడి అరణ్యానికి పంపినటువంటి దుఃఖం ప్రారంభమైంది. అనగా ఏమిటి, తండ్రి పోయినాడే అనేటువంటి దుఃఖము చాలా ఉంటుండేటువంటిది. తర్వాత రాముడు అరణ్యానికి పోయినాడంటే రాముని వియోగము చాలా కష్టమైనటువంటిది కనుక పెద్ద దుఃఖము కనుక తండ్రి పోయినటువంటి యొక్క దుఃఖము మారిపోయింది, రాముడి యొక్క వియోగం అనేటువంటిది అధికమైపోయింది. కారణం ఏమిటి, దీనికంటే అది అధికమైనటువంటిది కనుక ఆ భరతునికి ఒక్క దుఃఖం చల్లారింది, మరొక దుఃఖం ప్రారంభమైంది. ఈ రకంగానే మనలో ఉన్నటువంటి దుఃఖాలు ఏదో పుట్టుట ఒక చింత, భూమి నుండి చింత, సంసారం ఒక చింత, చావు చింత, మార్గం చింత, మార్గము ఒక చింత, అన్ని చింతలే. ఇలాంటి చింతలంతా కూడా మనం పెట్టుకుంటే అన్ని చింతల కంటే భగవంతుని చింతనే పెద్ద చింత. ఈ భగవంతుని చింతన మనం చేసినప్పుడు ఈ బాహ్యమైనటువంటి యొక్క లౌకిక చింతలంతా కూడా పూర్తి మనము మర్చిపోవటానికి కూడా అవకాశంగా ఉంటుంటుంది. కావున నిరంతరము ఎన్ని కష్టములు ఎన్ని నష్టములు ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికి కూడాను భగవంతుని చింత చేసి అందులోపల చేరేటువంటి నిమిత్తమై అదే మనకు గమ్యము, అదే మనకు స్థానము, అదే మనకు స్వస్థానము అనేటువంటి రీతిగా మనం భావించినప్పుడే తిరిగి మన జన్మం మనం సార్థకం చేసుకున్న వారమైపోతాం. అలాంటి భగవత్ విశ్వాసాన్ని మాత్రము అందరూ కూడాను బలపరచుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ మీ ఆరాధన దేవతల పైన ఏ విధమైనటువంటి సందేహాలకు చోటు ఇవ్వకోకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క ఆటంకాలు కలిగినప్పటికి కూడాను దాన్ని జయించి ధిక్కరించి మీ యొక్క సార్థకమైనటువంటి దానికి లక్ష్యంలో పెట్టుకొని సాధించడానికి పూనుకోండి. ఆ రకంగా పూనుకున్నప్పుడే మన జీవితం కూడాను ఇన్ని విధములైనటువంటి సమావేశాల్లో చేరి కానీ, ఇంతమంది పెద్దల వాక్యములు విని కానీ, వారి దర్శన స్పర్శ సంభాషణలు కలిపి కానీ మీకు ఒక విధమైనటువంటి సార్థక కలుగుతుంది. కానీ లేకపోతే ఎన్ని చేసినప్పటికి కూడాను చేసిన కర్మలంతా కూడాను వృధా అయిపోతుంటారు. కనుక మన జీవితాన్ని వృధా అయ్యేటువంటిదిగా మనం చేసుకోకూడదు. ప్రపంచమంతా కేవలం ఒక న్యూస్ పేపర్ వంటిది. ఏదో ఈనాడు ఆ న్యూస్ పేపర్ చూసిన తర్వాత రెండోసారి ఆ పేపర్ పక్కన పారేస్తాం, కానీ తిరిగి దాన్ని మనం చూడము. అట్లాగే ఒక్కతోనే మనం ఈ ప్రపంచానికి వచ్చినామంటే తిరిగి ఈ న్యూస్ పేపర్ అనేటువంటి ప్రపంచాన్ని రెండోసారి చూడకుండా ఉండేటువంటి యొక్క ప్రయత్నాన్ని మనం సల్పాలి, అదే చెయ్యాలి, అదే నిజమైనటువంటి యొక్క సాధనగా మనం భావించుకోవాలి. అట్ట కాకుండా రావటం పోవటం రావటం పోవటం ఇదే మన వృత్తిగా మనం పెట్టుకున్నామంటే ఇంకెందుకు రావాలి, ఎందుకు పోవాలి, ఎందుకు సాధన సల్పాలి. అదే ఒక చిన్న కథ కూడా ఉంటుంది అదట. ఒక జైలు లోపల అనేక దొంగతనాలు చేసి ఆ జైల్లో ఒక శిక్షణ అనుభవిస్తుండేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడట. ఆ వ్యక్తికి ఏదో ఒక దొంగతనం పైన కొంతకాలం శిక్ష విధించినారు. ఆ శిక్షాకాలం అనేటువంటిది పూర్తి సమాప్తి అయిపోయింది. రేపటి దినానికి అతనికి నియమించినటువంటి ఒక కాలం కూడా పూర్తి అయిపోయింది. ఆ దినం ముందు దినం వచ్చి ఆ యొక్క జైలుకి అధికారి వచ్చి చెప్తున్నాడట, అరే నాయన, రేపటి దినానికి నీ శిక్ష పూర్తి అయిపోతుంది, ఇంక నీ బుట్ట తట్టి తట్టి అంతా తీసుకొని ఇంక రేపటి దినానికి నీ ప్రయాణం అయిపోయి వెళ్ళిపో, అన్నిటికీ సిద్ధం పెట్టుకుంటూ రేపు తెల్లవారుతానే వచ్చి విడిపిస్తాను అని చెప్పి అన్నాడట. అప్పుడు వాడు చెప్పాడట, ఎందుకండి సార్, మీరు అంత భారంగా మోసుకొని పోవటం మోసుకొని రావటం అనుకుంటే అది రేపు మన్నాడు తిరిగి వస్తాను కదా, ఇక్కడే ఉండండి. అనగా ఏమిటి, తిరిగి పోవటము వాడు ఎప్పుడు రావటం నేను చేస్తాను, ఈ దొంగతనాలు తిరిగి మరి జైలుకు వస్తాను లేనటువంటి ధైర్యం వాడికి. అట్లనే మనము ఏదో కొన్ని పాపంలో, కొన్ని దొంగతనంలో, కొన్ని కీడులో, కొన్ని కష్టంలో, కొన్ని ఏదో దుర్మార్గంలో చేసించడం వలని ఈ ప్రపంచం అనేటువంటి జైల్లో వచ్చి పడ్డాం. ఏదో మనకు నియమించినటువంటి కాలం అంతా కూడా సక్రమంగా తీరిపోయింది. ఇంక ఇంతటితో మనం దీన్ని గడుపుకొని పూర్తి ఇంటికి పోవడానికి ప్రయత్నం చేయకుండా తిరిగి మనం వస్తాం, తిరిగి మనం చూస్తాం, మన సత్తి, మన యొక్క బంధువులు, మన మిత్రులు ఈ సంసారం లోపలే, ఈ వ్యామోహం లోపలే మనం కూర్చుందాం, ఇందులోనే మనకు ఒక స్థిర నివాసంగా ఏర్పరచుకుందాం అని చెప్పినటువంటి భ్రమ పెట్టుకోవటము, ఇది ఎంత అజ్ఞానం యోచించుకోండి. కనుక ఈ జగత్తుతో ఒక్కతూరు వచ్చినాం కాబట్టి ఇంకొకరు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి. జగత్తులు ఏం అనుభవిస్తున్నాం, పుట్టినరాని ఈనాటి వరకు కూడాను అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాం, కానీ ఇందులో సాధించినటువంటి యొక్క ఏమైనా సార్థకత ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకోసమయ్యా పుట్టామంటే, పుట్టడం, తినటం, తిరగటం, ఉండటం, అంతే చావటం. తినటము, పుట్టటము, పెరగటము, చావటము, ఇదేనా మన యొక్క రిజల్ట్? కాదు. పుట్టినందుకు గిట్టుకోకుండా చేసుకోవాలి, గిట్టినందుకు తిరిగి పుట్టకుండా చేసుకోవాలి. ఈ పుట్టే గిట్టినటువంటి తత్వాన్ని మనం వెతకటమే మన యొక్క సాధన లక్ష్యంగా మనం చూసుకోవాలి. అలాంటి దీనికోసమనే భగవంతుడు అందించినటువంటి మహావాక్యరత్నములైనటువంటి గీతను కూడా కొంతవరకు పఠించి దాని ద్వారా కూడా కొన్ని విధమైనటువంటి మార్గాన్ని ఆచరణ రూపంలో పెట్టాలి. అంతేకాని ధన సంపాదన చేస్తావు, అనేక రకములైనటువంటి యొక్క దీన్ని పోషిస్తూనే ఉంటున్నావు, వచ్చినటువంటి ఫలితం ఏమిటండాలి? కానీ ధనబలము భుజబలము ప్రధానమైనటువంటిది కాదు, భగవత్ విశ్వాస బలమే నిజ బలం. అలాంటి బలాన్ని మనం పెట్టుకున్నప్పుడే సరైనటువంటి రీతి కింద వస్తుంటుంటాం. బలము లేనటువంటి వాడే దౌర్బల్యానికి గురి అయిపోతుంటుంటాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పిన ప్రసంగం ముగిస్తున్నాను. ఏమిటంటే ఒక బలవంతుడే ఉంటాడు, ఏదైనా ఒక పదార్థాన్ని తన తలపైన పెట్టినామంటే బాగా మోస్తాడు. మోసేటప్పటికి వానికి ఏ రీతిగా మనం సంబోధిస్తున్నామంటే, అబ్బా చాలా బలవంతుడప్ప అంటున్నాం. బలవంతుడు అంటే ఏమిటి, భారాన్ని మోయగలిగినటువంటి వాడు బలవంతుడు అని వచ్చింది. ఎవరైనా ఒక చిన్న తిట్టు తిట్టినాడంటే మనం పెద్దగా కొట్టాటకపోతాం, అది మన బలం అంటామా బలహీనం అంటామా చెప్పండి. ఇది బలహీనమే. ఒక్క తిట్టును మోయలేనటువంటి బలహీనుడు నీవెంత బలహీనుడు చెప్పండి. వాడు తిట్టు కాదు, కొట్టినా కానీ భరించుకునేటువంటి యొక్క బలము నీలో సంపాదించుకోవాలి. అంతేగాని వాడేదో తిట్టినాడని వాడి పైన పడిపోయినావు అంటే వాడే బలవంతుడు, నీవే బలహీనుడు. ఏ రకమైనటువంటి వచ్చినా కానీ నీ బలాన్ని మనం ప్రదర్శించాలి, లేకపోతే నీ బలహీనత అనేటువంటి ఒక పేరు నీకు సార్థకం అయిపోతుంటుంది. కానా ఏ విధమైనటువంటి యొక్క కష్టాలకు, నష్టాలకు, దూషణలకు, నిష్ఠూరాలకు, నిందలకు, దేనికి కూడాను మనం కదలక మెదలక ఉండేటువంటి యొక్క బలాన్ని మనం సంపాదించుకోవాలంటే భగవత్ విశ్వాస బలమే నిజమైనటువంటి బలము. పూర్వకాలములందు ఉన్నటువంటి మహాసాధకులంతా కూడాను ఎన్ని కష్టములకు, ఎన్ని నష్టములకు, ఎన్ని నిందలకు, ఎన్ని నిష్ఠూరములకు ఓర్చుకున్నారు చెప్పండి. అలాంటి రీతిగా వారు ఓర్చుకోవటం వల్లనే ఈనాటి వరకు కూడాను వారి సార్థక నామాన్ని మన నాలుకలపైన నాట్యమాడించేటువంటి పవిత్రమైనటువంటి జీవితాలుగా వారు సార్థకాన్ని పొందినారు. కాన మనం కూడాను ఆ పవిత్రమైనటువంటి యొక్క స్థానాన్ని పొందగోరుతున్నాం. కనుక ఇతరుల యొక్క దీనికోసం కించిత్తు కూడా మీరు చోటు ఇవ్వకుండా, మీ సాధన మాత్రం మీరు వదలకోకుండా దానినే మీరు పాటించుకుంటూ పోయినారంటే తప్పక ధన్యులైపోతారు. రేపటి దినం కూడాను మన కుటుంబాలంతా ఉంటుంటుంటాయి. కానీ మెడ్రాసు లోపల చేరినటువంటి సమావేశంలో ఇంత నిశ్శబ్దంగా, ఇంత క్రమశిక్షణగా, ఇన్ని విధములైనటువంటి భయభక్తులతో, ఇన్ని విధమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఉండటం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంటుందండి. ఈ కలికాలం లోపల ఇలాంటి ప్రసంగాలకు ఇన్ని వేలాది జనమనేటువంటిది రావటము మన భారతీయ సంస్కృతికి అంతా కూడా శుభసూచనంగా కూడా కనిపిస్తుంటుందండి. ఇలాంటి శుభసూచనను క్రమక్రమేణా మనకు మనమే పెంచుకొని మన భారతీయ సంస్కృతిని కన్నారా చూచి మనసారా అనుభవించేటువంటి యొక్క ధన్యతను కూడాను మీరు కూడాను అందుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఏనాడో మన భారతీయ సంస్కృతి మన పునరుద్ధరణ చేస్తామనేటువంటి యొక్క భావాన్ని మీరు మర్చిపోండి. ఎప్పటికప్పటికే చెయ్యాలనేటువంటి యొక్క
1: Sairam, you just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the Prashanti Vidwan Mahasabha at Chennai on April 23, 1967. Thank you and Jai Sairam.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

సంవత్సరం సంవత్సరమే ప్రీణాతి సంవత్సరమేవాస్మాబుధాసువర్గస్య లోకస్య సమష్ట్యా ఆఘారమాఘార ఇది త్రయో వైవేసు వర్గో లోకస్సు వర్గమేవాస్మే లోకం ప్రరోచయత్ గురుధూమఘర్ వేహి ప్రాణ సంతతమాఘార ఇది ప్రాణానామన్నాద్యస్య సంతత్యాధో రక్ష సవహత్యయం కామ్యేద ప్రమాయుగస్యాదిది జ్యేష్మంతస్యాఘార

0: ఎవరు జ్ఞానమును పొంది జ్ఞాయత జ్ఞేయ స్వరూపమును ధరించినప్పుడు ఆ పదము యొక్క ఆనందము లోపల తాను తన్మయత్తుడై ఉంటుంటాడు. అట్టివాణిని తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
1: The one who has acquired the ultimate wisdom and becomes identical with the object of his wisdom, then he becomes very happy and he is referred to as tadevatvam.
0: Tat evatvam anaga itanu oka vidhamainatvanti yokka aanandamu lopala undi jnanamunu poorthi pondi taanu gneya swaroopuniga untunnadu.
1: This means that this person, he is in great bliss and he has reached the ultimate wisdom, and in that bliss he is like, he is one with the object of his wisdom, the gneya swaroopa.
0: Aite gnata gneyamunu chustu aanandamu lopala kontha varaku kudanu tat aneetvanti danni vicharana salaputu untadu. Itvanti vaanne tomeva tat annaru.
1: But this jnata, the person who is having the wisdom, while looking at the object of his wisdom, in his great bliss, he sometimes finds great happiness. This is referred to as tvam eva tattvam.
0: Tat eva tattvam, tat eva tattvam, tvam eva tattvam. అనేటువంటి రెండింటి ఎందు కూడా ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానము శిష్యుంది.
1: In these two statements, tat eva tvam, tvam eva tvam, when you look at these, tvam eva tat, when you look at these two things, you will find that one place belongs to the guru and the other place belongs to the disciple.
0: Anaga tattvanam tatta sthanamunandu kurchoni tvammunu sariga bodhinchetuvanti vaadu oka guruvu.
1: This means that one who sits in the place designated as tat and who explains the significance of tvam, he is the guru.
0: Tvam sthanamunandu taanu kurchoni tat sthanamunu vicharinchetuvanti vaadu shishyudu.
1: The one who sits in the place of tvam and makes an inquiry about the nature of tat, he is the disciple or the student.
0: కనుక గురువు అనేటువంటి వాడు సత్ అనేటువంటి యొక్క స్థానము లోపల నిలిచినటువంటి వాడు.
1: గురు స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ తత్.
0: సత్ సత్
1: సత్
0: అనగా ఆ సత్తుకు సమీపంలోనే నివసించేటువంటి వాడు శిష్యుడు.
1: ది డిసైపుల్ ఆర్ ది స్టూడెంట్ ఆల్సో లివ్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది సత్.
0: కనుక సమీపమునందే సంచరించేటువంటి శిష్యునికి సత్ భావములే రావాలి. ఆ సద్భావములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు తిరిగి గురువు తాను ఇద్దరు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి కింద వచ్చి తద్వారా నివృత్తి లోపల కూడా లీనమవటానికి అవకాశం ఉంటుంటాడు.
1: ది స్టూడెంట్ హూ ఈస్ లివింగ్ ఇన్ ది క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ సత్, హీ హ్యాస్ ది ఆపర్చునిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్ గెటింగ్ సద్భావ, ది గుడ్ ఐడియా అబౌట్ సత్.
0: దేనికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావము మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరి అయినటువంటి అర్థం.
1: When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
0: ఇంకా రెండవ విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు మన భారతదేశంలో కొంత భగవత్ యొక్క ఆరాధన సలుపుతూ ఉపవాసములు సలపటము, ఉపాసనలు చేయటము ఇలాంటివంతా కూడా జరుగుతూ ఉండటం కూడాను సహజం.
1: ఇఫ్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యు ఈజీలీ అండ్ మోర్ క్లియర్లీ, వన్ హ్యాస్ టు స్టే దట్ ఇట్ ఇస్ ది ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ వైల్ వర్షిపింగ్ గాడ్ వీ అండర్టేక్ ఫాస్ట్స్ సమ్ టైమ్స్.
0: ఇది ఉపాసన అనేటువంటి దానికి, ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము. సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం.
1: టు గెట్ ఎట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ ఉపవాసన అండ్ ఉపాసన. ఉపవాసన ఈజ్ టు లివ్ క్లోజ్ బై, ఉపాసన ఈజ్ టు సిట్ close by.
0: అయితే ఈ దగ్గర కూర్చోవటం చేత

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: ప్రేమస్వరూపులారా.
1: Embodiments of love.
0: శాంతిని లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within, not outside.
0: Outside no peace, only peace is.

0: శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు అతనివి.
1: ఆల్ ది హెడ్స్, ఆల్ ది ఐస్, ఆల్ ది ఫీట్, దే ఆల్ బిలాంగ్ టు హిమ్ అలోన్.
0: ప్రతి ప్రాణి పరమాత్మని ప్రతిబింబమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీలీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ పరమాత్మ, ది సుప్రీం గాడ్.
0: ఈ ప్రకృతి మాతృస్వరూపిణి.
1: నేచర్ బి కంపేర్డ్ టు మదర్.
0: ఈ ప్రపంచమునందు ఏ ఒక్క వస్తువు కూడాను పరమాత్మది కానిది లేదు.
1: దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు గాడ్.
0: సమస్త పదార్థములు పరమాత్మ స్వరూపములే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ వెరీలీ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
0: విశ్వం విష్ణుస్వరూపము.
1: ద యూనివర్స్ ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్, విష్ణు.
0: ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము.
1: దిస్ వరల్డ్ ఎక్స్ప్రెసెస్ ది వాస్ట్నెస్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆఫ్ గాడ్.
0: మానవుడు భగవంతుని ప్రకృతి స్వరూపంగా దర్శిస్తూ కూడాను భగవంతుడు కనిపించలేదని బాధపడుతున్నాడు.
1: ఆల్దో మ్యాన్ ఈజ్ సీయింగ్ నేచర్ వెరీలీ విచ్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్, హీ గోస్ ఆన్ కంప్లైనింగ్ దట్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
0: పశ్చన్నపి చ నపశ్యతి మూఢో. వీడే నిజమైనటువంటి మూఢుడు. భగవంతుని ప్రత్యక్ష రూపమైనటువంటి ప్రకృతిగా చూచుచు భగవంతుని చూడలేదని భావించటము, ఇదే పెద్ద మూఢత్వము.
1: నేచర్ విచ్ ఈస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్, ఆఫ్టర్ సీయింగ్ దిస్ నేచర్ ఆల్సో వెన్ మ్యాన్ సేస్ దట్ హి హాస్ నాట్ సీన్ గాడ్, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఫూలిష్నెస్.
0: ప్రపంచమునందు అనేక రూపనామములతో కూడినటువంటి వస్తువులను చూచుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ సీయింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ క్రియేషన్ విచ్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇవి అన్ని కూడాను కేవలం భిన్న స్వరూపములుగా విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ దీస్ ఫార్మ్స్ యాజ్ బేసికలీ వన్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
0: కానీ సత్యతత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ బిహైండ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రకృతిని అసత్యంగా భావించి సత్యమైనటువంటిది ఏదియో ఈ మిథ్యమైనదే కలదని విశ్వసిస్తున్నాడు.
1: హీ థింక్స్ దట్ వాట్ హీ సీస్ నేచర్ విచ్ ఇస్ ఓన్లీ గాడ్. హీ డజంట్ సీమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ దాట్ అండ్ హీ వాంట్స్ టు ఫైండ్ గాడ్ సమ్వేర్ ఎల్స్.
0: ఈ జగత్తునందు సత్యమైనది ఒకటిని అసత్యమైనది మరొకటని రెండు పదార్థములు లేవు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ హ్యావ్ టూ ఎంటిటీస్ వన్ విచ్ ఈస్ ట్రూత్ ది అదర్ ఈస్ విచ్ ఈస్ అన్ట్రూత్.
0: దృష్టి దోషము చేత మానవుడు ఒకే వస్తువును భిన్నత్వంగా దర్శిస్తూ ఉన్నాడు.
1: అన్ అకౌంట్ ఆఫ్ డిఫెక్టివ్ విజన్ మ్యాన్ ఈజ్ సీయింగ్ ది వన్ ట్రూత్ యాజ్ టూ డిఫరెంట్ థింగ్స్.
0: ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు ఆ విత్తనము తన స్వరూపాన్ని శిథిలము గావించుకుని గొప్ప వృక్షంగా రూపొందుతున్నది.
1: వెన్ యు సో ఎ సీడ్ ఇన్ ఎర్త్ ఇట్ డిస్ట్రాయ్స్ ఇట్సెల్ఫ్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ టు ఎ ప్లాంట్.
0: ఈ వృక్షమునందు అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అనేక రూపనామములతో మనకు దర్శింపచేస్తున్నాయి.
1: ఇన్ దిస్ ప్లాంట్ యు హ్యావ్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్, నంబర్ ఆఫ్ లీవ్స్, నంబర్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ విత్ డిఫరెంట్ నేమ్ అండ్ ఫామ్.
0: కానీ ఈ భిన్న రూపములకు ఆధారమైనటువంటిది విత్తనం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఏకం సత్పి ప్రాభుదావదంతి అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వారమవుతాం.
1: యూ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ బిహైండ్ ది స్టేట్మెంట్ ఏకం సత్పి ప్రాభుదావదంతి ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రూపముల చేత అనేక నామముల చేత అనుభవిస్తున్నాడు.
1: ఆల్దో దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ డిఫరెంట్ పీపుల్ ఆర్ కాలింగ్ బై డిఫరెంట్ నేమ్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్లీ.
0: చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
1: దీస్ ఆర్ ఆల్ స్ట్రేంజ్ థింగ్స్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హైలీ సేక్రెడ్.
0: వన జలాల చిత్రంబులు
1: అండ్ థింగ్స్ విచ్
0: ముని జన వన పవిత్రంబులు.

0: విష్ణుదేవు చారిత్రంబుల్ అనింది భాగవతం. సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా, ఈ సృష్టి యొక్క చిత్రములను గుర్తించుకునటం అందరికీ సాధ్యము కాదు.
1: భాగవతం హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ హౌ స్ట్రేంజ్ ఈజ్ దిస్ క్రియేషన్. నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ కాంప్రహెండ్ కంప్లీట్లీ ఆల్ దీస్ యునిక్ థింగ్స్ అండ్ స్ట్రేంజ్ థింగ్స్ ఇన్ క్రియేషన్ విచ్ ఆర్ మిస్టీరియస్.
0: ప్రకృతి పరమాత్మ స్వరూపం అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సత్యాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలరు.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ నో దట్ ది నేచర్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్ కెన్ అండర్స్టాండ్ ది మిస్టరీ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నేను నేను అనేటువంటి అహంకారం తనలో చేరినంత వరకు,
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ది ఫీలింగ్ ఆఫ్ ఈగో,
0: నాది నాది అనేటువంటి మమత్వం హృదయంలో ఉండినంత వరకు,
1: యాజ్ లాంగ్ యాజ్ హీ ఫిల్స్ హిస్ హార్ట్ విత్ మైండ్నెస్,
0: సర్వవ్యాపకత్వమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును గుర్తించడానికి వీలు కాదు.
1: హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సచ్చిదానంద స్వరూప గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: నేను నాది అనేటువంటిది సర్వము భగవత్ స్వరూపమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: హీ హాస్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ వాట్ హీ కాల్స్ ఐ అండ్ మైండ్ ఆర్ ఆల్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ గాడ్ అలోన్.
0: యద్భావం తద్భవతి, ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ భగవంతుడు ఆ భావస్వరూపాన్ని అందిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ ది ఫామ్ అకార్డింగ్ టు ది ఫీలింగ్స్ ఆఫ్ పీపుల్.
0: కనుక ఈ ప్రకృతి యందు ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను భగవంతుని భిన్న స్వరూపములుగానే మనము విశ్వసించడము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ క్రియేషన్ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రకృతి యందు సృష్టిస్థిత లయములకు కూడాను ఈ యొక్క శక్తులే ఆధారము.
1: ఫార్ ది క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిసొల్యూషన్ ఇట్ ఈస్ ఓన్లీ గాడ్.
0: ఈ ప్రకృతిలో ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి భిన్న రూపములు ధరించి దుర్గా, సరస్వతి, లక్ష్మి అనేటువంటి స్వరూపంతో దర్శింపచేస్తున్నాయి.
1: ది పవర్ ఆఫ్ యాక్షన్, ది పవర్ ఆఫ్ విల్ అండ్ ద పవర్ ఆఫ్ విజ్డమ్, ఆల్ దీస్ త్రీ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
0: ప్రకృతి మాతృస్వరూపిణి.
1: నేచర్ ఈజ్ బేసికలీ ది ఫార్మ్ ఆఫ్ మదర్.
0: ఏ దేశమునందైనా కూడాను ప్రకృతిని తల్లిగానే భావిస్తూ ఉంటారు.
1: టు విచ్ ఎవర్ కంట్రీ పీపుల్ బిలాంగ్ ఎవ్రీ వన్ కన్సిడర్స్ నేచర్ యాజ్ మదర్.
0: ఏ దేశం వారైనా కూడాను మాతృదేశమనే చెప్తున్నారు కానీ పితృదేశమని పలకటం లేదు.
1: పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ డిస్క్రైబ్ దర్ కంట్రీ యాజ్ ద మదర్ కంట్రీ.
0: కనుక ఈ మాతృదేశమునందు ప్రధానమైనటువంటి ఒక తత్వము శక్తి.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ అండ్ ఆఫ్ మదర్ ల్యాండ్ ఇట్ ఈస్ ది ఎనర్జీ విచ్ హ్యాస్ టు బి ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: మానవుని యందు శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వమునందు దివ్యత్వమనేటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటిది ఈ యొక్క శక్తి స్వరూపిణి.
1: దిస్ ఫారం ఆఫ్ శక్తి ఆర్ ఎనర్జీ ఎక్స్ప్రెసెస్ హర్ సెల్ఫ్ ఇన్ ది ఫారం ఆఫ్ ఫిజికల్ మెంటల్ అండ్ ది ఇంటెలెక్చువల్ అండ్ ది స్పిరిచువల్ పవర్స్ ఇన్ మ్యాన్.
0: ఇలాంటి శక్తి యొక్క తత్వము సర్వుల యందు కూడా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపించడానికి కొన్ని ఉదాహరణములు.
1: There are quite a few things which can be taken as illustrations to prove that this power or this energy
0: puranamulandu oka chakkani aadarshavantamainatundi katha kalaru.
1: In the mythology of the olden days there is an excellent story which illustrates this.
0: Okaro samayamulandu vyasula variki kopam vachindi.
1: Once upon a time Maharishi Vyasa became very angry.
0: Annapurna ainatundi Parvatini kashilo dushinchadu.
1: He criticized Annapurna when he went to Benares.
0: అప్పుడు ఈశ్వరుడు వ్యాసుల వారిని కాశి నుంచి తరమగొట్టాడు.
1: Then Ishwara drove Vyasa away from Benares.
0: ఈ వియోగం చేత దీక్షను పోని తాను ఒక నూతనమైనటువంటి పట్టణమును నిర్మించినాడు.
1: Vyasa constructed a new township.
0: గంగను వెళ్లి ప్రార్థించినాడు, గంగా ఈ నూతన పట్టణంకు చుట్టూ నీవు గంగస్వరూపము ధరించి ఇటు ప్రవహించాలి అన్నాడు.
1: He prayed to Mother Ganga that you should flow around this particular city, Ganga.
0: Ganga cheppin, Vyasa, neekemaina matipoyinada?
1: Ganga addressed Vyasa, Vyasa, have you lost your head?
0: Parvati hrudayanni noppinchi Gangana prarthinchinanta matramuna nenu veru, ee Parvati veru, streelu veruga bhavistunnava?
1: How can you differentiate between myself and Parvati? All women belong to only one category.
0: Jagatunangandukala samasta stilu kudunu Parvati swaroopule.
1: All the women in the world are mainly embodiment of Parvati. They are all the images of Parvati.
0: Kevalamu manavudu nenu purushudu anetuvanti bhramtiki longi ahankaram cheta tana yokka bhavamnu kutrimanga upayogaparchukuntunnadu.
1: Man believes wrongly that he is a man.
0: Kani nijamunaku itanu purushudu kaadu.
1: Truly speaking, man cannot be described as
0: prakruti mayude.
1: Man cannot be described as purusha. He is basically one with nature.
0: Prakruti vendi bangaru ratnamulu inka aneka vidhamainatvanti yokka viluvainatvanti yokka ivanni kudanu ఈ మట్టి స్వయంగానే మట్టి రూపకంగానే మట్టి మయంగానే గోచరిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ది ప్రెషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ సిల్వర్ అండ్ ప్రెషియస్ స్టోన్స్ లైక్ డైమండ్ దే ఆర్ ఆల్ వెరీలీ ది ఫారం ఆఫ్ ఆర్త్.
0: పురుషుడు స్త్రీలు చెట్లు గుట్టలు క్రిమికీటకాదులు సర్వం కూడాను మట్టి మయంగానే ఉంటున్నాయి.
1: మ్యాన్ ఉమెన్ ట్రీస్ బర్డ్స్ బీస్ ఆల్ ఆర్ వెరీలీ మేడ్ ఆఫ్ ఆర్త్.
0: ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి సమస్త పదార్థములు కూడాను ప్రకృతిమయములే కాని అన్యమయములు కావు.
1: ఆల్ దోస్ థింగ్స్ విచ్ హావ్ టేకన్ దర్ బర్త్ ఇన్ ద క్రియేషన్ వెరీలీ బిలాంగ్ టు అండ్ పొసెస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నేచర్ ఓన్లీ.
0: అయితే ఇక్కడ కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను మనం కొంతవరకు గుర్తించాలి.
1: బట్ హియర్ వీ హావ్ టు రికగ్నైజ్ సర్టన్ ఫ్యాక్ట్స్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుడు అర్జునుడు కృష్ణునికి అతి ప్రీతి స్నేహితుడు.
1: ధర్మజ అండ్ అర్జున వర్ వెరీ డియర్ టు కృష్ణ.
0: వీరు అత్యంత సన్నిహితుడు.
1: దే వర్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: ప్రేమ పాత్రులు.
1: దే హ్యాడ్ ఎర్న్ ద లవ్ ఆఫ్
0: అయినప్పటికీ వారు ఎన్నో పర్యాయములు కృష్ణుని ప్రార్థించినప్పటికీ కృష్ణుడు వారి ప్రార్థనలు అంగీకరించి ప్రత్యక్షము కాలేదు.
1: దే ప్రేయర్ టు కృష్ణ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ టు గివ్ ఎ విజన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ బట్ హీ హెడ్ నాట్ బ్లెస్ దెమ్ విత్ ఎ విజన్.
0: ఏ క్షణమునందైనా సరియే ద్రౌపది హే కృష్ణ అని ప్రార్థించిన తక్షణమే కృష్ణుడు తక్షణమే ప్రత్యక్షమయ్యేటువంటి వాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ ఎవర్ ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ యాజ్ హే కృష్ణ హీ వుడ్ అపియర్ బిఫోర్ హర్.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ దిస్?
0: స్త్రీలు ప్రార్థించిన తక్షణమే భగవంతుడు ప్రత్యక్షం కావటము, పురుషులు ప్రార్థించినప్పటికీ అక్కడ ఏ విధమైనటువంటి జవాబులు ఇవ్వకుండటము, దీనిలో ఉన్నటువంటి అర్థనార్థాన్ని మనం కొంతవరకు ఆలోచించాలి.
1: వీ హావ్ టు స్పెండ్ ఎ లిటిల్ టైమ్ థింకింగ్ అబౌట్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ వై గాడ్ అపియర్ వెన్ ది విమెన్ ప్రేడ్, వై గాడ్ డిడ్ నాట్ అపియర్ వెన్ ది మెన్ ప్రేడ్.
0: స్త్రీలు ప్రకృతి స్వరూపులు.
1: విమెన్ ఆర్ ది వెరీ ఫారం ఆఫ్ నేచర్.
0: వారు ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి వారమని, వారు స్త్రీలు అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి నామంలే వారు ఉచ్చరిస్తుంటారు.
1: దే విల్ బి ఆల్వేస్ అటరింగ్ ద నేమ్స్ అసోసియేటెడ్ విత్ ప్రకృతి దట్ ఈస్ నేచర్.
0: ప్రకృతి యందు ఉద్భవించి వీడు నేను ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పురుషుడను అనేటువంటి పదంతో అహంకారంతో విర్రవీగుతున్నాడు.
1: ఆల్దో మ్యాన్ ఈజ్ ఆల్సో బోర్న్ ఇన్ నేచర్ అండ్ వెరీలీ హీ ఈజ్ నేచర్ ఇట్ సెల్ఫ్ హీ థింక్స్ దట్ హీ ఈజ్ మ్యాన్.
0: ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పదమును ఉపయోగించుకోవటం చేతనే, ఆ అహంకార కారణం చేతనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం కాలేకపోతున్నాడు.
1: యాజ్ హీ హస్ ఫిల్డ్ హిమ్సెల్ఫ్ విత్ ఈగో అండ్ అరోగెన్స్ గాడ్ ఈజ్ నాట్ అపీరింగ్ బిఫోర్ దిస్ మ్యాన్.
0: ప్రతి మానవుడు కూడా ప్రకృతిని అనుసరించక తప్పదు.
1: ఎవరీ మ్యాన్ హ్యాస్ టు ఒబే ద నేచర్.
0: ఇది ప్రకృతి యొక్క ధర్మము.
1: దిస్ ఈజ్ లా ఆఫ్ నేచర్.
0: ఈ ధర్మమును ఎట్టి మానవుడైన కూడాను అనుసరించవలసినదే.
1: ఎవరీ వన్ హ్యాస్ టు ఒబే హూ ఎవర్ హీ బీ.
0: ప్రపంచములో ఏ మానవుడు కూడాను ఏ పదార్థమును కూడాను తన వెంట తీసుకుని రాలేదు.
1: నో హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బ్రాట్ వెన్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
0: ఏ మానవుడు కూడాను తిరిగి వెళ్లే సమయంలో ఆ పదార్థమును వెంట కొనిపోడు.
1: వెన్ హీ ఈజ్ లీవింగ్ దిస్ వరల్డ్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు క్యారీ బ్యాక్ విత్ హిమ్ ఎనీథింగ్.
0: ఈ విధమైనటువంటి శాసనము కూటి పేద మొదలు కోటీశ్వరులకు సమంగానే అందించినటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ లా ఈజ్ కామన్లీ అప్లికబుల్ టు పర్సన్స్ వెదర్ దే ఆర్ రిచ్ ఆర్ పూర్.
0: కూటి పేద ఈ జగత్తును ఏ విధమైనటువంటి స్థితిలో వదిలిపోతున్నాడో కోటీశ్వరుడు కూడా అదే స్థితిలో ఈ జగత్తును వదిలిపోతున్నాడు.
1: ఇన్ వాట్ ఎవర్ స్టేట్ ఏ పూర్ మ్యాన్ లీవ్స్ దిస్ వరల్డ్ ఇన్ ద సేమ్ స్టేట్ ఈవెన్ ఎ రిచ్ మ్యాన్ హస్ టు లీవ్ దిస్ వరల్డ్.
0: కనుక ఇక్కడ ఎట్టి భేదములు కూడాను లేక ప్రకృతి శాసనమును సర్వులు కూడాను అనుసరించవలసినది అనేటువంటి సత్యాన్ని నియమింపబడినది.
1: వి హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ లాస్ ఆఫ్ నేచర్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్ అండ్ దేర్ వెల్త్.
0: అయితే మానవుని యొక్క మనస్తత్వము దీనికి విరుద్ధంగా గోచరిస్తూ ఉంటుండాలి.
1: బట్ మ్యాన్స్ మెంటాలిటీ సీమ్ టు బి కాంట్రడిక్టింగ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్.
0: నీరు పల్లమునకు పారటమే ఒక దాని స్వభావము.
1: వాటర్ ఆల్వేస్ ఫ్లోస్ డౌన్ వర్డ్స్, దిస్ ఈజ్ ఇట్స్ నేచర్.
0: దీని ఒక స్థిరమైన పాత్రలో నింపినప్పుడే అటు ఇటు కదలక ఈ జలం ఉండగలదే కాని లేకుండా అది నిరంతరం కూడా పల్లమునకే పారుతూ ఉంటుంటుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ వాటర్ ఇన్ ఎ వెసల్ ఇట్ వుడ్ బి స్టేబుల్ ఇన్ ద వెసల్. ఇఫ్ యూ అలవ్ ఇట్ టు ఫ్లో ఇట్ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ ద స్లోప్ డౌన్ వర్డ్స్.
0: అదే విధముగానే మనసు కూడాను నిరంతరం కూడాను ఏదో ఒక విధమైనటువంటి పల్లమునకే ప్రవహిస్తూ ఉంటుంటుంది, ప్రసరిస్తూనే ఉంటుంటుంది.
1: సిమిలర్ ఈజ్ అవర్ మైండ్, ఇట్ ఆల్వేస్ గోస్ ఆన్ గోస్ డౌన్ వర్డ్స్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూస్లీ
0: ఫ్లోయింగ్. ఒక భద్రమైనటువంటి యొక్క దీనిలో నింపినప్పుడే ఏ విధంగా కూడా ఇది అటు ఇటు పదలకుండా కూడా ఉండటకు వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ యూఆర్ ఏబుల్ టు పుట్ యువర్ మైండ్ ఇన్ ఎ వెసల్ విచ్ కెన్ కంటైన్ ఇట్ దెన్ ఇట్ విల్ బి ఫోమ్.
0: ఈ మనస్సుకు రెండు విధములైనటువంటి యొక్క ప్రవాహములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: ఒకటి కామ సంబంధమైనటువంటి యొక్క ప్రవాహం.
1: వన్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ద టైమ్ ఫ్రేమ్.
0: రెండవది ది కాంక్షను అనగా ధన సంబంధమైనటువంటి యొక్క ప్రవాహము.
1: అనదర్ ఫ్లో రిలేట్స్ టు ద ఫ్లో ఆఫ్ వెల్త్.
0: ఈ ప్రవాహమునకు ప్రక్కనే మనం ఎట్టి నూతులు మనం త్రొవ్వినప్పటికీ ఈ ప్రవాహం జలమే ఇందులో ప్రవేశిస్తుంటుంది.
1: వాట్ ఎవర్ వెల్స్ యూ డిగ్ బిసైడ్ దీస్ ఫ్లోస్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ వాటర్ అలోన్ ఇన్ దట్ వెల్.
0: ఈ నూతులలోని జలమును తగ్గించటము ఎక్కించటం కూడా చేస్తుంటుంది ఈ ప్రవాహము.
1: దీస్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ విల్ బి helping to increase or decrease the level of
0: water. Jalam tagipoyinappudu nootulloni jalamunu kudanu thanu laakkuntundi.
1: Whenever the flow declines, the water level in the well also will decline.
0: Prabahamlo jalamu adhikamainappudu nootulloni jalamu kudanu adhikam kaavistuntadi.
1: When the level of water flow increases, the level of water in the well.
0: Manavuni yokka tattvam ee rendu prabahamunu kudanu ati dooranga undeetundi yokka sthitini kaavinche nimittamai ee yokka aadhyatmika margaanni andistu vacharu.
1: The spirituality is given to man in order to save himself and keep his mind away from these two types of flows.
0: Nitya satyamainatvanti yokka tattvanni gurtinchukune nimittamai
1: in order to enable man to know what is truth, what is permanent, what is eternal.
0: Pavitramainatvanti charitranu andinche nimittamai
1: in order to give him history and things which are permanent.
0: Saktakamainatvanti karmalu aacharinche nimittamai
1: in order to help him to perform actions which are highly sanctifying.
0: కాలముతే మారక,
1: ఎ థింగ్ విచ్ డస్ నాట్ చేంజ్,
0: చరిత్రతే మాయక,
1: ఎ థింగ్ విచ్ కెనాట్ బి కవర్,
0: ప్రళయము చే తరగక,
1: ఎ థింగ్ విచ్ విల్ నాట్ బి డిజాల్వ్డ్ బై
0: పెరగక,
1: రిజల్యూషన్ ఎ థింగ్ విచ్ విల్ నాట్ గ్రో.
0: ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు శాంతి స్వరూపమైనటువంటిది భారతీయ ధర్మం అనేటువంటి దాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ దాట్ ది కల్చర్ అండ్ ది రైచియస్నెస్ క్యారీడ్ ఆన్ ఇన్ భారత్ ఈజ్ వన్ which transcends all these limitations.
0: ఈ ధర్మమునకు నీతి నిజాయితలే దీని సహజమైనటువంటి యొక్క స్థానములను కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ధర్మ.
0: గనుక భగవంతుని పొందుటకు ఈ నీతి నిజాయితలే ముఖ్యమైనటువంటి మార్గములు.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ గాడ్ షుడ్ హావ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
0: అయితే ఈ నీతి నిజాయితలు కూడాను ప్రకృతి ద్వారానే మనకు లభ్యమవుతాయి.
1: వీ కెన్ గెట్ దీస్ True morality and integrity only through nature.
0: Jagatlo samasta padarthamulu kudanu paramatma swaroopamane manam visvasinchali.
1: We should have firm faith that all the objects in creation are very God.
0: Sarvapranulu kudanu bhagavatni yokka swaroopamulu gaane manam visvasinchali.
1: We should also firmly believe that all the human beings are the very embodiment of God.
0: Appude maniyandu kama krodhamulu kaani raga dveshamulu kaani aavirbhavinchadaniki avakasam undadu.
1: Then only we can free ourselves from the desire, the hatred, the anger and such other weaknesses.
0: Anni padarthamulu kudunu okkate ainappudu deeni paina dvesham kaani leka ragamu kaani uttutuku veelu ledu.
1: If you can find unity in all the objects, then you are not likely to like one and hate another.
0: Manavuni yokka roopanamamulu veru veruga undavachchu.
1: The names and forms of human beings may be different
0: kaani నిజతత్వము దివ్యత్వము అందులో ఒక్కటి.
1: బట్ ది బేసిక్ ట్రూత్ అండ్ ది డివినిటీ విచ్ ఈస్ సబ్స్యూమింగ్ దెమ్ ఈస్ కామన్ అండ్ ఇట్ ఈస్ ది సేమ్.
0: పొట్టేలు కొమ్మలు వంకరిగా ఉంటుంటాయి, పోట్లాడే సమయంలో అది చక్కగానే ఉంటుంటాయి.
1: ద పర్టికులర్ ఎనిమల్ విల్ బి హ్యావింగ్ ద హార్న్స్ విచ్ ఆర్ బెంట్ బట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫైట్ దే బికమ్ స్ట్రైట్.
0: అదే విధంగానే సర్వ మానవుల యొక్క స్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: ఇన్ ద సేమ్ వే ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి అపేరింగ్ డిఫరెంట్లీ.
0: వారి ముఖములు కూడా వేరు వేరుగా రూపొందుతుంటాయి.
1: ఈవెన్ దర్ ఫేసెస్ విల్ బి అపేరింగ్ డిఫరెంట్లీ.
0: కానీ అందులోని ఆత్మతత్వం ఒకటిగానే ఉంటుండాలి.
1: బట్ ద బేసిక్ ఆత్మ విచ్ ఈస్ ఇన్ దెమ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: సముద్రములో అసంఖ్యాకములైనటువంటి అలలు ప్రారంభమవుతుంటాయి.
1: ఇన్ ఓషన్ యూ కెన్ ఫైండ్ నంబర్ ఆఫ్ వేవ్స్.
0: ఒక అల ఉండినట్టు మరొక అల మనకు కనిపించదు.
1: వన్ వేవ్ విల్ నాట్ బి సిమిలర్ టు అనదర్ వేవ్.
0: వచ్చిన అల అంత్యమవుతుంటుంది, మరి కొత్త అల ప్రారంభమవుతుంటుంది.
1: వన్ వేవ్ కమ్స్ టు ఎన్ ఎండ్, అనదర్ వేవ్ స్టార్ట్స్.
0: ఎన్ని అలలు లేచినప్పటికీ,
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ వేవ్స్ మే రైజ్,
0: అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ఈ జగత్తు మనకు నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ది వరల్డ్ ప్రూవ్స్ వన్ థింగ్ దట్ ది వాటర్ ఇన్ ఆల్ దీస్ వేవ్స్ ఈస్ ది సేమ్.
0: అదే విధముగానే ఈ ప్రకృతి ఎందు ఒక దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి సర్వవ్యాపకత్వమై ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఇన్ నేచర్ దెర్ ఇస్ వన్ డివైన్ పవర్ విచ్ ఇస్ కామన్ అండ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అలాంటి ప్రకృతి తత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్ ట్రూత్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: ప్రకృతిని సాధించలేనటువంటి యొక్క మానవుడు ఇంకా దేనిని సాధించగలడు?
1: ఏ పర్సన్ హూ కెనాట్ మాస్టర్ నేచర్ వాట్ ఎల్స్ కెన్ హీ మాస్టర్.
0: ప్రకృతిని అర్థం చేసుకునే నిమిత్తమే మానవత్వం మనకు ప్రాప్తించినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ that human life is given in order to understand the mystery of nature.
0: దీనిని వేదాంత పరిభాషలో నిన్ను నీవు తెలుసుకోమని చెప్పని ఉపదేశిస్తూ ఉండాలి.
1: In the Vedantic parlance, it preaches that try to know yourself, who you are.
0: నీవే ఈ జగత్ స్వరూపుడు.
1: You are verily this nature.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా జగత్తునంతా గుర్తించినటువంటి వాడవుతావు.
1: If you can recognize who you are, you would have understood the whole creation.
0: కనుక మొట్టమొదట ఈ జగత్తును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in the very first instance, you should try to understand what this nature is.
0: Atane jagadishudu.
1: This nature itself is
0: ee jagattunandu undinatundi oka maha chaitanya purushudu okkade.
1: There is only one entity who is the master of this nature.
0: Sat chit anandudu.
1: And that one is sat chit
0: prati padarthamunandu kodanu asti bhati priyam anetundi samangane untunnayi.
1: In every object, asti bhati priyam are common.
0: అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనకు వేరువేరుగా గోచరిస్తున్నాయి.
1: ఓన్లీ నేమ్ అండ్ ఫామ్ విల్ బి మేకింగ్ యూ ఫీల్ దట్ దే ఆర్ డిఫరెంట్.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి రూపనామములే మనం ఆధారం చేసుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క అస్థి భాతి ప్రియమును మనం విసర్జిస్తున్నాం.
1: వీఆర్ అన్నెసెసర్లీ బిలీవింగ్ నేమ్ అండ్ ఫార్మ్ విచ్ ఆర్ టెంపరీ అండ్ లూజింగ్ ఫెయిత్ ఇన్
0: పెద్ద మార్గము.
1: This is the wrong path which we are taking.
0: ఈ మార్గమును ఏనాడు మనం ఉల్లంఘించి సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపడదము, ఆనాడే సర్వేశ్వరత్వం కూడా అర్థం చేసుకున్న వారం అవుతాం.
1: That day when we give up this wrong path and take to the right path, we would have understood who God is.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine love.
0: ప్రకృతియే పరమాత్మ తత్వంగా మనం విశ్వసించాలి.
1: We should firmly believe nature itself is God.
0: పరమాత్ముడు ఎక్కడో ఉంటున్నాడు అనేటువంటి యొక్క సులభమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటం వ్యక్తమవుతుంది.
1: థింకింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎల్స్వేర్ ఈజ్ ఎ వెరీ రాంగ్ బిలీఫ్ అండ్ ఎ రాంగ్ ఎఫర్ట్.
0: కనుక సర్వజీవుడు కూడా సర్వేశ్వర స్వరూపులుగానే మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈ శరణ్ నవరాత్రులు యందు కేవలం 9 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి తత్వాన్ని చక్కగా విపులంగా బోధించే నిమిత్తమే ఏర్పడినటువంటివి.
1: దీస్ 9 డేస్ శరణ్ నవరాత్రి హావ్ కమ్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ అస్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్.
0: ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి,
1: ద విల్ పవర్, ద పవర్ ఆఫ్ యాక్షన్, ద పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: క్రియాశక్తి అనగా లక్ష్మి, సంపత్తు.
1: ది పవర్ ఆఫ్ యాక్షన్ రిఫర్స్ టు లక్ష్మి, వెల్త్,
0: సంపత్తు, సర్వ విధములైనటువంటి సంపత్తు, సకలేశ్వరి స్వరూపమైనటువంటి సంపత్తు.
1: దిస్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఈస్ ఆల్ ఎంబ్రేసింగ్.
0: మానవ నిశ్వాస నిశ్వాసములు కూడా ఒక సంపత్తే.
1: దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఆఫ్ మ్యాన్ ఈస్
0: మానవుని యొక్క అంగముల యొక్క చైతన్యం కూడా ఒక సంపత్తే.
1: The energy and the power which man has is also a type of wealth.
0: Manu yokka choopulu kuda nu sampatti.
1: Man's looks, man's power to see
0: manu yokka maatalu kuda nu sampatti.
1: Man's words also is wealth.
0: Ivanni kuda nu aishwarya swaroopamule.
1: All these are different forms of wealth.
0: Kalukane adanni ishwarudu ani peru pettaru. Sakala aishwarya swaroopude ishwarudu ani.
1: That is why Lord has been described as Ishwara, the one who commands all the types
0: Isha
1: of
0: men. Vasyam idam sarvam. Atuvanti Ishwarudu sarvatra untunnadu aneetuvanti satyanni manam ee naadu gurtinchali.
1: Today we have to recognize the fact that such Ishwara is all pervasive, found everywhere.
0: Jnana shakti ade Saraswati.
1: The power of wisdom or knowledge, that is Saraswati.
0: Ee Saraswati aneetuvanti ekkada unnadi?
1: Where do you find Saraswati?
0: Edo Brahmapatni ani anukuntunnamu.
1: We consider
0: ee Brahma ekkada unnadu?
1: Where is Brahma then?
0: Ivi kevalamu sattarajo tamagunamula yokka swaroopale. Brahma Vishnu Maheshwaralu.
1: Brahma Vishnu Maheshwara are the very representatives of three gunas, sattva, rajo and tamo.
0: Veeri sharira dharuluga enaadu evvaru kudanu eppudu kudanu choodaledu.
1: No one has ever seen them with physical bodies as such.
0: Kanukane prakruti aneetunti త్రిగుణాత్మకమైనటువంటి యొక్క స్వరూపము.
1: నేచర్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: అది త్రిమూర్తి స్వరూపము అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రినిటీ.
0: శబ్ద బ్రహ్మమయి,
1: షీఈస్ ది వెరీ
0: చరాచరమయి,
1: సౌండ్
0: జ్యోతిర్మయి,
1: లైట్
0: వాగ్మయి,
1: వర్డ్
0: నిత్యానందమయి,
1: బ్లిస్
0: పరాత్మయమయి,
1: ఫుల్ ఆఫ్
0: మాయామయి, శ్రీమయి, కీర్తి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటి యొక్క శక్తి ఈ ప్రకృతి యొక్క స్వరూపము.
1: దిస్ నేచర్ దాస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ 8 టైప్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: ఈమె అన్ని విద్యలను కూడా నేర్పుతున్నది.
1: షీ టీచెస్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అస్.
0: ఈ సరస్వతి వాహనం ఏమిటి అని మనకు ఇంతవరకు విచారించినప్పుడు ఇది హంసవాహనం అంటాము.
1: వెన్ యూ సే వాట్ ఈస్ ది వెహికల్ ఆఫ్ ది సరస్వతి, ఇట్ ఈస్ హంస స్వాన్.
0: హంస అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షి అని మనం భావిస్తున్నాము.
1: రాంగ్లీ మిస్టేక్. హంస ఆర్ స్వాన్ రెఫర్స్ టు
0: సరస్వతి స్వరూపుణి.
1: సరస్వతి రెఫర్స్ టు ద పవర్ ఆఫ్ వర్డ్.
0: అయితే ఈ వాక్కే సరస్వతి.
1: ది పవర్ ఆఫ్ స్పీచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సరస్వతి.
0: ఇది వేదస్వరూపము.
1: షీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ వేద.
0: వేదస్వరూపమైనటువంటి వాక్కు మన నుంచి వచ్చే సమయంలో
1: వెన్ ది వర్డ్స్ ఫ్లో which are verily Veda itself.
0: Ujjvas nishwasamnu aadharam cheskuni vastundi.
1: The words come on the basis of inhaling and exhaling.
0: Ujjvas nishwasamnu leka manam maatanu uchcharinchadaniki veelu kaadu.
1: It is impossible for us to speak without inhaling and exhaling.
0: Kanaka ujjvas nishwasamule deeni soham అనేటువంటిది హంసగా రూపొందింపజేసుకుని ఈ సోహం అనేటువంటి హంసనెక్కి వాక్ అనే సరస్వతి మన నుండి వెలువడుతుండాలి.
1: Inhaling and exhaling may be considered as soham, and this soham is described as hamsa swan.
0: Karuka saraswati ekkadano ledu, mana uchchas nishwasamlone untundali saraswati.
1: Therefore saraswati does not exist somewhere else. She is resident in our inhaling and exhaling.
0: Karuka durga lakshmi saraswati anetundi mana deha swaroopamlo anetundi ok deentlo antarbhutanga untunnayi.
1: Therefore
0: agamya gocharanga untunnayi.
1: Durga, Lakshmi and Saraswati are found in our own body.
0: Aa shaktiye manalo lekapothe manamu chudalemu, vinalemu, maatadalemu, nadavalemu, cheyalemu.
1: They are only invisible. Without them we would not be able to do any function of the body, either seeing, listening, talking or doing anything with the body.
0: Kanuka mana kanna talli mana yokka vidyalu ye vidhanga manaku garuputu unnado అదే విధముగానే ఈ సరస్వతి అనేటువంటి యొక్క దేహ తల్లి కూడా మనకు అన్ని విద్యలను అభ్యసింపచేస్తున్నది.
1: జస్ట్ యాజ్ ది మదర్ హూ హాస్ గివన్ బర్త్ టు అస్ టీచర్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్, సిమిలర్లీ అవర్ ఫిజికల్ బాడీ హూ ఈజ్ ఆల్సో లైక్ ఎ మదర్.
0: ముగ్గురు తల్లుల బిడ్డలే ముద్దైనటువంటి మానవుడు.
1: దీస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ దీస్ త్రీ మదర్స్.
0: ఈ ముగ్గురు తల్లులు కూడా మనకు ప్రత్యేకంగా లేరు.
1: These three mothers are not separate from one
0: another.
1: They are inside us.
0: Guptanga.
1: Invisible.
0: Avyaktanga.
1: అన్మానిఫెస్ట్,
0: మనలో దాగి ఉన్నటువంటి యొక్క ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసినప్పుడే మనం ఒక వ్యక్తులుగా తయారవుతాం.
1: ఓన్లీ వెన్ వి మానిఫెస్ట్ ఆల్ దీస్ పవర్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్, దెన్ ఓన్లీ వీ కెన్ రియలీ కాల్ అవర్ సెల్ఫ్.
0: ఎంతవరకు ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసుకోలేమో అంతవరకు మనం వ్యక్తులు అని చెప్పడానికి అర్హతనే లేవు.
1: అంటిల్ వీ మానిఫెస్ట్ దీస్ పవర్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్, వీ కెనాట్ రియలీ కాల్ అవర్ సెల్ఫ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. వ్యక్తి
0: తల్లి మన నడకను చక్కగా చేపట్టి నేర్పుతుండాలి.
1: మదర్ టీచర్స్ అస్ హౌ టు వాక్ అబౌట్,
0: ఏ విధంగా మనము ఆహారం తీసుకోవాలని అన్నప్రాసతోపల చాలా మెత్తన పదార్థమును మనకు అందించి అన్నమును భుజింపడానికి నేర్పుతుండాలి.
1: షీ టీచర్స్ ఆల్సో హౌ టు టేక్ ఫుడ్ స్టార్టింగ్ విత్ వెరీ సాఫ్ట్ అండ్ ఈజీలీ డైజెస్ట్.
0: మాటలు మనకు నేర్పుతుండాలి తల్లి.
1: షీఈస్ టీచింగ్ అస్ హౌ టు స్పీక్,
0: మొదటి మాట అమ్మా అప్ప అనేటువంటి మాటను నేర్పుతుండాలి.
1: The first two words which she teaches us is amma, mother, appa.
0: Mother nerpinadi talli, nadakanu nerpinatundi talli, maharamu dinchaliki nerpinatundi talli, anni vidyalu nerpinatundi modati talli matramurti.
1: This physical mother is the one who teaches us how to speak, how to walk, how to conduct ourselves. Everything is taught to us by this mother.
0: Anduvallane vemanu kudanu chinna పదములతో చెప్పాడు, తల్లిదండ్రుల పైన దయలేని పుత్రుండు పుట్టనేల వాడు గిట్టనేల.
1: దట్ ఈస్
0: పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా.
1: దట్ ఈస్ వై వేమన ఆల్సో ఇన్ బ్యూటిఫుల్ సింపుల్ లాంగ్వేజ్ హి హస్ జస్ట్ సెడ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ హూ డు నాట్ నో హౌ టు లవ్ అండ్ రెస్పెక్ట్ దర్ ఓన్ మదర్ అండ్ ఫాదర్. దేర్ ఆర్ సో మెనీ వైట్ హ్యాండ్స్ విచ్ ఆర్ బోర్న్ అండ్ విచ్ డై లైక్ దాట్. దీస్ పీపుల్ హూ డు నాట్
0: రెస్పెక్ట్ తల్లి తండ్రులని మనము ఈశ్వర పార్వతులుగా మనం విశ్వసించాలి.
1: వీ మస్ట్ కన్సిడర్ అవర్ ఓన్ మదర్ అండ్
0: వారిని సేవించాలి
1: యాజ్ ఈశ్వర అండ్ ఫాదర్.
0: వారిని ప్రసన్నులు గావించలేనటువంటి యొక్క అశక్తులము ఇంకా భగవంతుని ఏ రీతిగా ప్రసన్నులు గావించగలము.
1: ఇఫ్ వీ కెనాట్ ప్లీజ్ దెమ్ హూ ఎల్స్ కెన్ వీ ప్లీజ్.
0: కనుక మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనకు అసత్యమైనటువంటి అత్యవసరమైనటువంటి యొక్క మార్గాల్లోపల మనము సత్య మార్గాన్ని అవలంబించాలి, ఆదర్శ మార్గాన్ని నిరూపించాలి.
1: ఇన్ అవర్ డే టు డే లైఫ్ అండ్ లివింగ్ వీ హావ్ టు టేక్ ద పాత్ విచ్ ఇస్ ఐడియల్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్.
0: భగవంతుణ్ణి కూడాను మనము ఒక శక్తి స్వరూపుణిగా విశ్వసించినప్పుడు అతన్ని కూడాను మనం సాధించడానికి తగినటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వీ కన్సిడర్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ వీ ఆల్సో గెట్ దిస్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ టు రీచ్ హిమ్.
0: అంటే కేవలము ఒక మాతృప్రేమలోనే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఎమర్జ్ ఇన్ ద లవ్ ఫర్ అవర్ మదర్.
0: తల్లి పైన బిడ్డకు, బిడ్డ పైన తల్లికి అన్యోన్యమైనటువంటి అనురాగంగా ఉండినప్పుడే ఈ శక్తి అనేటువంటిది రెండింటి ద్వారా ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ద లవ్ ఫ్లోస్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్ మ్యూచువలీ అండ్ అన్ఇంటర్రప్టెడ్, ఆల్ ది అదర్ థింగ్స్.
0: రెండు చేతులు ఏ విధంగా మనం కలిపి ఈ విధంగా రుద్దినప్పుడు అందులో ఒక వేడి మనకు ఆవిర్భవిస్తుంది.
1: జస్ట్ యాజ్ heat emanates when we rub our both palms,
0: ade mana shakti, ade mana current, ade mana yokka bhavamu, ade mana yokka jyoti.
1: And that is
0: talli premana madhya anyonyamainatunte yokka prema tattvani vatsalyani manam abhruddhi gavinchukovali.
1: We have to develop that love and allow that to flow between ourselves and the mother.
0: Meeku ramayanam nandu itti chakkari aadarsham okati unnadi.
1: There is a beautiful ideal which is found in Ramayana for the
0: Sita Valmiki ashramalo untunnadi.
1: Sita was in Valmiki ashram,
0: nirantaramu ramachintane chestunnadi.
1: She was continuously contemplating of
0: tama pittalainatunti yokka lavakushulu kodanu talli yokka aagna sirasa vahinchi talli prema lopala talli odi lopalane sarva vidyalanu abhyasistunnaru.
1: Lava and Kusha, the children of her, were learning all types of skills and education, enjoying her love and affection there.
0: ప్రతి విషయం నందు కూడాను తల్లిని అండగా నిలుచుకొని
1: దే ఆర్ టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ ఎవ్రీ,
0: తల్లిని సంతోషపెట్టేటువంటి యొక్క భావం చేత వారు నిత్య జీవితం గడుపుతూ ఉన్నారు.
1: దే ఆర్ స్పెండింగ్ దేర్ డైలీ లైఫ్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ గివింగ్.
0: గురువు దగ్గర నేర్చిన విద్యలన్నీ కూడాను తల్లికి అప్పే చెప్పేటువంటి వారు.
1: వాట్ ఎవర్ దే లెర్న్డ్ ఫ్రమ్ దేర్ ప్రిసెప్టర్ వర్ ఆల్సో డెమోన్స్ట్రేట్.
0: తల్లి కూడా వారికి ఎన్నో విధమైనటువంటి గుణపాఠంలో నేర్పేటువంటిది.
1: మదర్ ఆల్సో వాస్ టీచింగ్ దెమ్ a number of
0: కట్టగడపడ లెసన్స్. శ్రీరామచంద్రుడే వారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు
1: When Sri Ramachandra himself came to fight with them,
0: ఈ లవకుశులు చేసినటువంటి యొక్క మహాత్యాగం ఏమిటి?
1: What is the great sacrifice which this Lava
0: తల్లిని స్మరించినారు?
1: They remember.
0: జనని మాజానకి దేవి సాధ్వి అని ఇతడు ఈ అస్త్రమును మోచెనందుగాక అని ఆ తల్లిని స్మరించి అస్త్రం వేశాడు. తండ్రి అయినటువంటి శ్రీరామచంద్రుడు కూడాను మూర్చబడ్డాడు, కాని కొడుకులైనటువంటి తల్లి భక్తి కలిగినటువంటి కొడుకుల యొక్క ప్రతాపము జగత్ వ్యాప్తిగా ఆవించింది.
1: దీస్ చిల్డ్రన్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద మదర్. రిమెంబరింగ్ దర్ మదర్ దే ఫాట్ విత్ రామ అండ్ రామ వాజ్ మేడ్ టు బి డిఫీటెడ్.
0: కనుక మాతృభక్తి ఎందు ఉండినటువంటి యొక్క ఈ పవిత్ర శక్తి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దిస్ ఇస్ ద పవర్ విచ్ డివోషన్ టువర్డ్స్ మదర్ హ్యాస్. దిస్ ట్రూత్ హస్ టు బి రికగ్నైజ్డ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: కనుక మాతృశక్తి లోపల ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని ఎవరు కూడా నిర్ణయించడానికి సాధ్యం లేదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ఆర్ డిలిమిట్ ది పవర్ విచ్ మదర్స్ లవ్ హ్యాస్.
0: కనుక మనము జన్మించినటువంటి దేశము,
1: దేర్ ఫార్ అవర్ మదర్ ల్యాండ్,
0: కనిపించినటువంటి తల్లిని,
1: ది మదర్ హూ హాస్ గివెన్ బర్త్,
0: రెండు నేత్రములుగా మనం విశ్వసించి,
1: వీ షుడ్ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ అవర్ టూ ఐస్.
0: జననిని జన్మభూమిని కూడా మనము సేవించడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దాట్ ఇంట్రెస్ట్ ఇన్ అస్ టు సర్వ్ బోత్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ విత్ ఫుల్ డివోషన్.
0: ఈ దేశభక్తి కానీ మాతృభక్తి కానీ లేకపోతే మనం మానవులమే కాము.
1: If we do not have that patriotism and the love for mother, we cannot call ourselves human beings.
0: Tane yokka odilo pettukunnatundi ee yokka desemu,
1: we are kept by the motherland.
0: Tane yokka pottalo nimpukunnatundi ee deha talli.
1: This physical mother keeps us in her womb.
0: Kanaka rendu vidhamulainatundi yokka ee netramulu kodanu mana yokka shastramuluga bhavinchinappude ఇది సరైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులుగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ వీ కన్సిడర్ దీస్ టూ యాజ్ అవర్ టూ వెరీ ఐస్ అండ్
0: కేవలం భక్తి అని చెప్పిన కేవలం ఏదో కొన్ని సాధనలు చేసినంత మాత్రమే ఇది భక్తిగా రూపొందవు.
1: యూ మియర్లీ కాల్ ఎ ఫ్యూ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆస్ డివోషన్, దట్ ఈస్ నాట్ రియల్ ఆర్ ట్రూ డివోషన్.
0: సర్వజీవులు ఎందుండినటువంటి యొక్క మాతృభక్తిని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ the type of devotion and love which each human being has towards his mother.
0: Mana deham nandundinatundi energy, ee shakti ante ikkudunu durga swaroopiniga manam visheshinchali.
1: We should firmly believe the energy in our physical body as the very form of durga.
0: Deenini manam vrutha cheyakoodadu.
1: We should not waste this.
0: Sallini manam vyaktham chesinatundi varam avtam.
1: Then we would have wasted
0: mana choopulalo mana yokka shakti anta kudunu anekanga vyaktham avutundadi.
1: We are also wasting energy through our bad looks.
0: కనుక చూపులను చల్లని చూపులుగా మనం చూడాలి.
1: Transform your looks into sweet and
0: మన మాటలలో ఈ శక్తి అంతా కూడా అనేకంగా వ్యక్తమవుతుండాలి.
1: We are wasting this energy through our words also.
0: మన మాటలలో పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి మాటలుగా మనం ఇతరులను ఆనంద పెట్టేటువంటి మాటలుగా మనం వినియోగించాలి.
1: We should use our words as words which can give satisfaction and joy to others.
0: మన తలంపుల్లో కూడా అనేక విధమైనటువంటి శక్తి వ్యక్తమవుతుండాలి.
1: వి ఆర్ ఆల్సో వేస్టింగ్ అవర్ ఎనర్జీ త్రూ యూజ్లెస్ థాట్స్.
0: కనుకని ఈ శక్తిని మనం వ్యర్థము గావించకుండా ఉండేటువంటి నిమిత్తమై, సాత్వము గావించుకునేటువంటి నిమిత్తమై ఈ పూజలను మనం ప్రారంభించాము.
1: వీ హావ్ టేకెన్ అప్ దిస్ కైండ్ ఆఫ్ వర్షిప్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డు నాట్ వేస్ట్ ఎనర్జీ ఇన్ ఎనీ ఫారం.
0: ప్రధానమైనటువంటి ప్రార్థన,
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్.
0: తల్లి, నా శరీరం నందు సర్వశక్తి స్వరూపుడిగా ఉండినటువంటి యొక్క ఓ దుర్గా, నా శక్తులను నీవు సక్రమమైనటువంటి మార్గంలో, పవిత్రమైన మార్గంలో, సదుపయోగమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టమని ప్రార్థించాలి.
1: వీ ఆర్ టు పే ఓ మదర్, యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ మై బాడీ, లెట్ యూ ఫ్లో ఓన్లీ ఫర్ ది ప్రాపర్ థింగ్స్ అండ్ హెల్ప్ మీ టు నాట్ టు వేస్ట్ యూ ఇన్ ఎనీ పర్టికులర్ ఫార్మ్ మదర్.
0: ఇంకా మనం తినేటువంటి యొక్క ఆహారము,
1: దెన్ the food that we
0: partake, ఇదంతా కూడా నువ్వు లక్ష్మి స్వరూపిణియే.
1: This is the very form of Lakshmi.
0: మనం ఏ మెతుకు కూడా మనం వ్యర్థం చేయకూడదు.
1: We should not waste even one small particle.
0: మనం ఎంత అవసరమో అంత భుజించాలి.
1: We should eat as much as we
0: జలమును need. కూడా మనం ఎంత అవసరమో అంతనే వినియోగించుకోవాలి.
1: Even water also should not be wasted.
0: ట్యాప్ లో కావలసినంత నీరు వస్తుండాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా మనం వినియోగించరాదు.
1: Just because water is freely available in the tap, we should not waste it.
0: ఈ పంచభూతములు కూడా లక్ష్మి స్వరూపమే.
1: ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్
0: శబ్ద స్పర్శ రూప రస గంధములు,
1: ఆల్ దీస్ ఆర్ వెరీ ది ఫార్మ్ ఆఫ్
0: లైట్ కూడా మనం దుర్వినియోగం చేయరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ లైట్.
0: శబ్దంను కూడా మనం దుర్వినియోగం చేయరాదు.
1: డు నాట్ వేస్ట్ ఈవెన్ సౌండ్.
0: ఎవరితో మనం మాట్లాడాలని భావిస్తున్నామో వారు నీవు మాత్రమే వినాలి, కానీ ఈ పదములు మరొకరు వినకుండా ఉండేటువంటి రీతిగా అంత మృదు మధురంగా నీవు వాడాలి.
1: వెన్ యూ టాక్ టు ఎనీ పర్సన్ టు హూమ్స్ ఎవర్ ఇట్ ఈస్ మెంట్ ఇట్ మస్ట్ రీచ్ ఓన్లీ హిమ్.
0: కొంతమంది రూముల్లో మాట్లాడుతుంటే బజార్కు వినిపిస్తుంటారు.
1: వెన్ సమ్ పీపుల్ స్పీక్ ఇన్ దేర్ రూమ్ ఈవెన్ ది పీపుల్ గోయింగ్ ఇన్ ది స్ట్రీట్
0: శబ్దాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం.
1: వీ వుడ్ హావ్ వేస్టెడ్ this sound if we talk in so
0: many yokka talli premanu vyaktamu gavinchukunna varam avtam.
1: Would have wasted the love of our own mother if we talk so loud.
0: Veda vedangamulu valle vesiyunna padya gadyamulanu paada galigiyunna chitta suddhi lekunna chedunu vaadu.
1: One might have mastered Vedas and Vedangas. One might be able to write poetry and literature.
0: Enni grandhamulu chadivi prayojanam emiti?
1: If one does not have purity of heart, he has wasted.
0: Enni vedantamulu uchcharinche prayojanam emiti?
1: What is the use of studying anything?
0: Andulo okkadaina kuda manam aacharistunnama?
1: Have we been able to practice one?
0: Aacharinchaleinatundi vidyalanni kuda nu kevalamu avidyalugane roopondutayi.
1: Education which is not practiced is not education at all.
0: Telusukunna vishayanni manam aacharanalo pettali.
1: Whatever we have learned, we have to practice.
0: దీనిని పురస్కరించుకుని సీనింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటిది సాయి సంస్థలో ప్రారంభించాము.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈస్ పుట్ యాజ్ అ పార్ట్ ఎ ప్రోగ్రామ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫస్ట్ వన్ ఈస్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈస్ గాడ్.
1: ఫుడ్ ఈస్ గాడ్.
0: ఆ ఫుడ్ వల్లనే మన హెడ్, హెడ్ వల్లనే గాడ్ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం.
1: ఫ్రమ్ ఫుడ్ హెడ్ అండ్ ఫ్రమ్ హెడ్ గాడ్ కమ్స్.
0: ఒకనాడు మనం భోజనం చేయలేకపోతే మన హెడ్ పని చేయలేదు.
1: ఇఫ్ యూ డోంట్ టేక్ ఫుడ్ ఈవెన్ ఫర్ వన్ డే అవర్ హెడ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
0: ఒక రెండు మూడు దినాలు అదే విధంగానే మనం ఆచరించినామంటే అన్నం తినకుండా మన జ్ఞాపశక్తి కూడా నశించిపోతుండాలి.
1: ఇఫ్ యూ డోంట్ టేక్ ఫుడ్ ఫర్ ఫ్యూ డేస్ ఈవెన్ అవర్ మెమరీ పవర్ ఫెయిల్స్.
0: కనుక మన హెడ్ ను నిలబెట్టేది ఫుడ్డే.
1: Therefore, our head would be all right only on the basis of food we eat.
0: ఈ హెడ్ ను సత్కర్మ మార్గంలో చేర్చేటువంటి ఎవరు? అతనే గాడ్.
1: ఇట్ ఇస్ గాడ్.
0: కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఇంకా రెండవది డోంట్ వేస్ట్ మనీ.
1: సెకండ్ వన్ ఈస్ డోంట్ వేస్ట్ మనీ.
0: ఈ ధనము, ఈ ధనము లక్ష్య స్వరూపము.
1: మనీ ఈస్ వెరీ
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెల్ అన్నారు. దుర్వినియోగం చేసినటువంటి ధనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క వ్యర్థమైనటువంటిదని.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఇస్ ఎన్ ఈవిల్. ఇట్ విల్ బి ఎ వేస్ట్.
0: ఇంకా భగవత్ స్వరూపం అనేటువంటిది కాలమే.
1: టైమ్ ఈజ్ వెరీ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాల ప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. అంతా కాలమే.
1: గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ different forms of time. He is the controller, he is the very
0: embodiment. Don't waste time. Time waste is life waste annaru. Mana jeevithame vyartham aipothundi.
1: It is in this context it is said don't waste time, time waste is life waste.
0: Inka divyamaina kuti oka durga shakti. Don't waste energy.
1: Energy which is the form of durga should not be wasted.
0: Chedda choopulu, chedda matalu, chedda vinikidi, chedda talampulu, chedda panulu చేయకుండా ఉండటం, దీంతోనే మన యొక్క శక్తిని అంతా దారబోసుకుంటున్నాం.
1: బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, ఆల్ దీస్ వుడ్ బి వేస్ట్.
0: ఇవన్నీ దైవ స్వరూపములే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవాన్ని మనం వ్యర్థం గావించుకున్నప్పుడు మన జీవితమే వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ వి వేస్ట్ గాడ్ హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ అస్, వుడ్ హావ్ వేస్టెడ్ అవర్ లైఫ్.
0: కనుక వీటిని వ్యర్థం గావించకుండా సార్థకం గావించుకునేటువంటి మార్గాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: వీ హావ్ టు ఫైండ్ ఎ పాత్ విచ్ విల్ హెల్ప్ అస్ టు శాంక్టిఫై all the thing that we have rather than
0: basically manchi dani manam aacharinchali.
1: What to practice things which are good.
0: Aacharinchindani anubhavinchali.
1: We should experience after practice.
0: Anubhavinchindani penchukovali.
1: What to develop whatever we have experienced.
0: Penchukunna dani 10 mandiki panchukovali.
1: And whatever we have developed we should distribute.
0: Idi ee manavuni pradhanamainatundi kartavyam.
1: This is the most important duty of a human being.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రకృతి శక్తులను మనం కొంతవరకు ఆరాధన చేత మన వశం గావించుకున్నప్పుడు అది యోగ చిత్తవృత్తి నిరోధక.
1: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ థింగ్స్ అండ్ ఎక్సర్సైజ్ సమ్ కంట్రోల్ ఓవర్ దెమ్, దెన్ ఇట్ వుడ్ బి కంట్రోలింగ్ అవర్ చిత్త. దాట్ ఈస్ యోగం.
0: భారతదేశమునందు మహనీయులైనటువంటి ఋషులందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క సక్రమైన మార్గంలో తమ శక్తులంతా కూడాను సద్వినియోగం చేసుకోవటం చేతని దైవత్వాన్ని వారు చూడగలిగారు.
1: దోస్ గ్రేట్ సేజెస్ ఇన్ ద పాస్ట్ యాజ్ దే హావ్ యూజ్డ్ ఆల్ దేర్ ఎనర్జీస్ ఇన్ ది ప్రాపర్ వే దే వర్ ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ గాడ్.
0: ఈ జగత్తునంతా చాటినారు.
1: Their experiences, they proclaim
0: Veda Havetam Purusham Mahantam Aditya Varnam Tamasat Parastat అని లోకానికి చాటారు. ఏమిటి ఆ భగవంతుణ్ణి, ఆ మహా తేజస్వరూపుడైనటువంటి మహాపురుషుణ్ణి మేము తెలుసుకున్నాం. మేము తెలుసుకున్నాం ఎక్కడ తెలుసుకున్నాము? తమస్సు అనేటువంటి యొక్క అజ్ఞానము ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుణ్ణి తెలుసుకున్నామన్నారు. మనలో ఈనాడంతా తమస్సే.
1: They have declared to the world that we have been able to see that resplendent Lord who is beyond and who transcends this ignorance.
0: ఈ తమస్సు దాటినప్పుడు మనం తపస్సుగా మారిపోతుంది.
1: Only when we transcend our ignorance we will have earned this tapas.
0: కనుక నేను నాది అనేటువంటి అజ్ఞానం నుండి మనం సాధ్యమైనంత వరకు దూరమైపోయి తానే అంతా నేనే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to free ourselves from this ego and this possessive instinct. I consider everything as
0: Bible nandu kudanu Jesus aneka vidhamuga kudanu chaadtu vachadu.
1: Jesus has declared the same thing in Bible in a different way.
0: Konta kaalam sadhana chesadu.
1: He practiced sadhana.
0: I am the messenger of God annadu. Nenu bhagavantuni yokka dootanu annadu.
1: At the end of it he said that I am messenger of God.
0: అతను దూత మాత్రమే కాని భగవంతుని యొక్క నేత కాదు.
1: హీఈస్ ఓన్లీ మెసెంజర్ ఆఫ్ గాడ్ బట్ హీఈస్ నాట్ ది
0: నేను ఒక సర్వెంట్, నేను ఒక పరిముట్టును, నేను ఒక ఇంద్రియమును, నేను ఒక కణమును అని కూడా భావిస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో బిగాన్ టెలింగ్ దట్ హీఈస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్, హీఈస్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా తనలో ఉండేటువంటి ఒక శక్తిని అంతకు సద్వినియోగపరచుకోవటం చేత కొంతకాలమైన తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను ఆ భగవంతుని బిడ్డనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: ఆఫ్టర్ హీ యూజ్డ్ ఆల్ ద పవర్స్ అండ్ ఆల్ ది ఎనర్జీ ఇన్ హిమ్ ఇన్ ది ప్రాపర్ వే హీ లెర్న్డ్ అండ్ హీ సెడ్ దట్ హీ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్.
0: సన్ ఆఫ్ గాడ్ అంటే తండ్రి కొడుకు, తండ్రికి కొడుకు కొంత సన్నిహిత సంబంధం చేరిపోతుంది.
1: వెన్ హీ సేస్ దట్ హీ ఇస్ సన్ ఆఫ్ గాడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ సన్ ఆఫ్ గాడ్ ఈస్ మోర్ క్లోజ్ దాన్.
0: కానీ నేను సన్నిగా ఉండినంత వరకు కూడాను తండ్రి యొక్క ఆజ్ఞ శిరసావహించాలి కదా.
1: As long as he occupies the position of son, he has to obey the commands.
0: Me vittu kudunu okate ayyatundi ye margamu ani vicharan chestu vachadu.
1: He began inquiring further as to how
0: 12 samachamlo edarilo poi kurchunnadu.
1: He went into a desert and sat there.
0: Tandri koduku, tandri koduku, tandri koduku ani ee rendinti yokka sambandhanni gurtinchukuntu vachesi kattaganapatiki I and my father are one annadu.
1: He began inquiring into the type of relationship that exists between father and son for a long time, and then he reached a state wherein he declared that I and my father are one.
0: ఈ ఏకత్వం అనేటువంటి ఒక అద్వైతంలో ప్రవేశించాడు.
1: He entered into a state of non-dualism where there is only unity.
0: Ghost. ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చాడు.
1: Then only he had the experience of Holy Ghost and that divine experience.
0: Persian language లోపల కూడాను మహమ్మదీయులు కూడాను అదే రీతిగా చేస్తూ వచ్చారు.
1: The same thing was practiced even by Mohammedans in
0: నేను భగవంతుని యొక్క సృష్టిలో ఒక అణువుగా నేను ఉంటున్నాను.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెంట్ ది డిక్లర్డ్ దట్ ఐ ఓన్లీ ఎన్ ఆటమ్
0: తేజోవంతమైనటువంటి యొక్క ప్రకాశంలో నేను ఒక పురుగుగా ఉంటున్నాను.
1: ఐ ఆమ్ సంథింగ్ లైక్ ఎ రెస్ప్లెండెంట్ వర్మ్ ఇన్ ఎ రెస్ప్లెండెంట్
0: నేను అతని తేజస్సులో జీవిస్తున్నాను కానీ నేను స్వతసిద్ధంగా లేను.
1: ఐ హావ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ స్ప్లెండర్, ఐ డు నాట్ హ్యావ్ a separate entity.
0: Kalukarevaru, I am in the light, I am in the light annaru.
1: Therefore in the first instant they declared I am in the light.
0: Kontha kalamu nenu ee jyotilo untunnanu, nenu ee jyotilo untunnanu kaani ee jyotilo undadaniki naalo kudanu oka jyoti undali kada ani oka vidhamaina dani vicharana prarambham ayipoyindi.
1: After he spent a little time like that, then he began thinking there must be light in him in order to recognize the light.
0: Hazrat Muhammad ji yokka tattvanni chakkaga gurtinchadaniki prayatninchadu.
1: Then he made efforts to recognize the basic truths of Islam.
0: Kontha kaalam jarigina tarvata the light is in me, the light is in me ani satyanni gurtinchadu.
1: After some time he declared that the light is in me.
0: Tananu aa light తాను లైట్లు, ఈ రెండింటి యందు ఉండటం వల్ల నేను దేవుణ్ణో దేవుడు నాలో, నేను దేవుణ్ణో దేవుడు నాలో అని రెండింటి యొక్క సమత్వము చేర్చుకుంటూ రావటం వల్ల ఐ ఆమ్ ది లైట్ అని అనిపిండి.
1: Thus he went on, I am in the light is in me, I am in God, God is in me.
0: ప్రతి మతము కూడాను తమ యొక్క గమ్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మార్గములు వేరువేరైనప్పటికీ గమ్యం ఒక్కటే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: All the religions are following different paths, but the goal is the same.
0: మానవ హృదయములు చాలా సంకుచితమైనటువంటివిగా ఉండటం చేతను, స్వార్థము స్వప్రయోజనంతో నిండిపోవటం చేతను కేవలం మత కలహములు అనేటువంటిది పెరిగిపోయి భగవంతుని కూడా ఒక విధమైనటువంటి యొక్క పార్టీ లీడర్ గా భావించుకోవడానికి కొనుక్కుంటూ వచ్చారు.
1: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ అండ్ ది నారోనెస్ ఆఫ్ మ్యాన్ he has begun finding fault with others and entered into quarrels and even brought down God to a very low level.
0: Bhagavantuniki sampurna saranagutudainatundi vaniki nijamainatundi bhagavat tattvam kodanu artham avutundi.
1: Only that person who surrenders himself completely can understand all the aspects of God.
0: Antavarku kodanu ee satyam vaadu gurtinchadaniki veelu kaadu.
1: Until such time one cannot recognize truth in its fullness.
0: Prema swarupulara bhagavantudu manayende untunnadu. సమస్త శక్తులు మనయందే ఉంటున్నవి, సమస్తమైనటువంటి యొక్క తేజస్సు మనయందే ఉంటున్నది. ఇది కేవలము మానవ ఆకారమే కాని దివ్యమైన స్వరూపము. ఇది ఇహము కాదు, ఇహలోకము కాదు, జీవలోకము కాదు, ఇది దేవలోకము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. అదే మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అవుతారు, మీరే సత్యస్వరూపులు అవుతారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, గాడ్ ఈజ్ ఇన్ అస్, ఆల్ ది ఎనర్జీ అండ్ ఆల్ ది పవర్స్ ఆర్ ఇన్ అస్. We have to recognize this particular fact and conduct ourselves. There is no separate heaven or any other world elsewhere. The divine world is here itself.
0: ఈ రెండింటిని సమన్వయం గావించేటువంటి ప్రేమ ఒక్కటే.
1: It is only love which can bring about harmony and reconciliation.
0: ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: పెంచుకొని 10 మందికి పంచుకోండి.
1: Develop and distribute that love among 10 more others.
0: ప్రేమముదిత మనసి కహో.

Whenever we sing your praises, whenever we sing your name, kindly ensure that all the paramapadas, apada is danger, not just danger, paramapadas, all the great dangers that are ahead of us, kindly remove them. That is only our prayer to you. I think this is relevant for all of us in today's day. We know that Swami is with us. We don't know where life will take us. There are multiple challenges waiting ahead for us. But all we can ask to Swami is that whenever we think of Swami, whenever we sing His name, whenever we sing His glory, we can only pray to Swami to ensure that all these paramapadas, all these great dangers are removed and our sadhana goes on smoothly. With these prayers in mind, let us all bow down to that divine principle, our most benevolent Mother Sai. Amma yavaru? అమ్మలగన్న ఎమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ దన్నులో నమ్మిన వేల్పులటమ్మల మనమ్ములు ఉండడి అమ్మ దుర్గమాయమ్మ కృతాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ అవర్ డివైన్ మదర్. విత్ దీస్ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద స్పీకర్ ఫర్ టుడే, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ద్విభాషా కోవిదులు. వీరు 1957 గుంటూరు జిల్లాలోని పొన్నూరు గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అవనిగడ్డలోను మరియు పొన్నూరులోను సాగింది. హీ హ్యాజ్ ఎ డిస్టింక్షన్ ఆఫ్ హోల్డింగ్ అ డబుల్ పిహెచ్డి డిగ్రీ ఇన్ తెలుగు అండ్ సంస్కృత్ రెస్పెక్టివ్లీ. సంస్కృతంలో విశ్వనాథ వారు రాసిన రూపకాలపై వీరు అమూల్యమైన పరిశోధన గావించారు. అనంతరం విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి సంస్కృత కళాశాలలో సంస్కృత శాఖాధ్యక్షులుగా పనిచేశారు. సంస్కృతంలోనూ మరియు తెలుగులోనూ అవధానాలు చేయడం వీరి ఘనత. ఇప్పటి వరకు ఈయన దాదాపు 500 అష్టావధానాలు, 300 శతావధానాలు చేశారు. వీరికి అవధాన కళా సరస్వతి, అవధాన శారద, శతావధాని శేఖర, అవధాన చతురానన అని బిరుదులు కలవు. అలాగే వీరు 2015 ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. వీరు సంస్కృతంలో పంచారామ పంచభూత శివసుప్రభాతం మరియు కాశీ విశ్వేశ్వర సుప్రభాతం, అలాగే తెలుగులో మనస్సాక్షి మహాభారతం, కాశీసారం వంటి రచనలు చేశారు. లెట్ అస్ ఆల్ వెల్కమ్ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, హూ విల్ అడ్రస్ అస్ ఆన్ ద టాపిక్ దేవీ ప్రహేళిక సత్యసాయి ప్రణాళిక. సాయిరామ్.

Eshu Shakti Rupena Samstita Namastasyai Namastasyai Namastasyai Namo Namaha. Mama Bhagya Visheshena Aham Asmin Parabhavanam Samvatsara Charanavaratra Chaveshu Asmin Manidvipe Prashanti Nilaye Swaminam Sannidhau Kinchid Vaktum Ahamatra Avakasham Labdhaha Iti Mama Bhagya Vishesham Matva Kinchid Vadami. Atra Parashakti Prahelika Satyasayi Pranalika Iti Mama Vaktavyam Saha. Satyasayi Baba Garni Manandaram Sai Rama Sai Krishna Itla Aneka Rupalaga Manam Swami Varni Aradhistunnam. Ippudu Manam Cheppukovetuvanti Vishayam Emanaga Satyasayi Baba Garu Sakshatu Sri Mata Yokka Avataramu Anedi Ee Rojuna Na Pratipadana Dani Sambandhinchina Atuvanti Na Pranalika Ye Vidhanga Adi Anante Ee Srushti Anta Kuda Vishwa Mata Yokka Prapanchamanta Super Power Universal Power దాని నుండి మనందరం కూడా సమస్తము సృష్టి ఆవిర్భవిస్తూ ఉన్నది వేదం చెప్పిన అదే చెప్తున్నది ఆ పరబ్రహ్మ యొక్క సంకల్పం చేతనే మనందరం కూడా జన్మించాం సమస్త ప్రాణులు జన్మించాయి 84 లక్షల జీవరాశులు జన్మించాయి శోకామయత అనే చోట అక్కడ ఆ పరబ్రహ్మము సాక్షాత్తు శ్రీమాత అనగా శక్తి శక్తి పరాశక్తి ఆది పరాశక్తి కాబట్టి ఆ ఆది పరాశక్తి నుంచి ఈ యుగ యుగాలుగా ఇన్ని వేల జీవరాశులు ఆవిర్భవిస్తూ అంతర్భూతంగాను ఆవిర్భవంగాను కొనసాగుతున్నటువంటి వ్యవస్థకు అంతటికి కారణం ఆ తల్లి శ్రీమాత అని మనం శక్తిని ఆ విధంగా చెప్పుకుంటున్నాం ఆ చెప్పుకుంటున్నటువంటి శక్తిని గురించి దేవి భాగవతం మార్కండేయ పురాణంలో ఉండేటువంటివి చండీ సప్తశతి త్రిశతి ఇట్లా ఎన్నో విశేషాలు ఆమెను గురించి చెబుతూ ఉన్నాయి ఆ చెప్పేటువంటిదంతా కూడా అది శ్రీ విద్యగా చెప్పబడుతున్నది మనం ఎన్నో విద్యలు నేర్చుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ ఒట్టి విద్యలు మాత్రమే కొన్ని కేవలం పట్టకూటి కోసం జీవనోపాధి కోసం చేసుకునేవి కొన్ని కొన్ని కొన్ని కొన్ని ప్రయోజనాల కోసం మనం చేసేటువంటివి ఆ విద్యలు కానీ అసలైన విద్య శ్రీ విద్య ఆ శ్రీ విద్యయే మహావిద్య కనుక మనం ఏ విద్య అధ్యయనం చేసినా శ్రీ విద్య అధ్యయనానికి దారి చూపించేటట్లుగా ఉండాలి అందువలన ఆ తల్లి మనలో ఉండేటువంటి బలహీనతలను పోగొట్టి మనకు పునరావృతి రహితమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి శక్తిని ఇస్తుంది 84 లక్షల జీవరాశుల్లో మనం ఇప్పుడు మానవ జన్మను పొందగలిగాం ఇంతకుముందు ఎన్ని వందల వేల జన్మలు ఎత్తామో కృతాది యుగములలో ఈ కలియుగం వరకు మనం లెక్క పెట్టలేము కానీ చిన్న పెద్ద జన్మలు ఎన్ని ఎత్తినా ఇప్పటికీ ఈ మాత్రం జ్ఞానము బుద్ధి వాక్కు ఉన్నటువంటి మానవ జన్మను మనం పొందగలిగాం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోకపోతే ఇది దుర్వినియోగం అయిపోతుంది మళ్లీ కిందికి వెళ్లవలసి వస్తుంది
కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్య స్వామి వారు పెద్దలందరూ కూడా మనకు విషయాన్ని తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఈ జన్మను ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే మళ్లీ పుట్టకుండా ఉండటం కోసం, పునరావృత్తి రహితంగా ఉండేందుకోసం. ఎందుకంటే మళ్లీ పుడితే మళ్లీ మరణించాల్సి ఉంటుంది. ఇట్లా ఇది ఎంతకీ అంతులేని విధంగా నడుస్తూ ఉంటుంది. ఏ పరాశక్తి నుంచి అయితే మనం ఆవిర్భవించామో ఆ పరాశక్తిలో లీనమవడానికి ఆ పరాశక్తి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. పరాశక్తి ఆయా సందర్భములైంది అనేక రూపాలను పొందుతూ ఉంటుంది, లోక రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం. అటువంటి వాటినన్నింటినీ మనం కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ చెప్పుకున్నప్పుడు ఆమెయే సరస్వతిగా, ఆమెయే లక్ష్మిగా, ఆమెయే పార్వతిగా, ఇటువంటివి అన్ని మనం చెప్పుకుంటాం. పరాశక్తి ఉత్సవేషు అత్ర గూఢాదేవి ప్రహేళిక. ఇక్కడ ప్రశాంతి నిలయము అంటే మణిద్వీపము. శ్రీమాత ఇక్కడ ఆవిర్భవించింది సత్యసాయి రూపంగా. కాబట్టి ఇక్కడ మనందరం చేరుకునే భాగ్యాన్ని మనం పొందగలిగాం. వివృణుతే అద్యతద్రూప సత్యసాయి ప్రణాళిక. ఇక్కడ సత్యసాయి యొక్క ప్రణాళిక, వారు ఏర్పరిచినటువంటి విధానం అంతటినీ కూడా అంతా అనేక కోణాల్లో మనం ఇప్పుడు పరిశీలిస్తే ఇది అంతా అమ్మ యొక్క సంకల్పంగా మనకి, అంటే తాను ఈ కాలంలో ఈ యుగంలో తన ప్రణాళిక ఇట్లా ఉంటుంది అని చెప్పడం కోసం. ఆమె శ్రీ విద్యలో మహావిద్యలో ఎన్నో మనకు తెలియని ప్రహేళికలు ఉంటాయి. ప్రహేళికలు అంటే పజిల్స్. ఈ పజిల్స్ని మనం సరైన ఆన్సర్ తెచ్చుకోలేక ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఉంటాం. వామాచారమా, సమయాచారమా, దక్షిణాచారమా, ఏ మార్గంలో అమ్మవారిని తొందరగా మనం అనుగ్రహం పొందవచ్చు అంటాం. దశ మహావిద్యలు, అమ్మవారు కాళీ నుంచి కమలాత్మిక వరకు 10 రకములుగా ఆమె అవతారాల్ని ధరించినప్పుడు ఇందులో ఏ అవతారం గొప్పది, దేనిని మనం ఎందుకోసం పూజించాలి అని అంటాం. అలాగే అమ్మవారు త్రికూటాత్మికగా ఉంటుంది అన్నాం. అన్నప్పుడు వాగ్భవ కూటము, కామబీజ కూటము, శక్తి కూటము, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇందులో ఏది అన్నీ కలపాలా, కొన్నేనా, ఏం చేయాలి అని మనం ఆ పుస్తకాలు అన్నీ నామ సహస్రనామాలు అన్నీ చదువుతుంటాం, పూజలు చేస్తుంటాం. కానీ నువ్వు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చావా అంటే ఏమిటోనండి, అది అందులో ఉంది, ఇట్లా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. దట్ మీన్స్ ఇన్ మహావిద్య, ఇన్ శ్రీ విద్య మెనీ పజిల్స్ ఆర్ దేర్, ఎన్నో ఇటువంటి ప్రహేళికలు ఉన్నాయి. ఈ ప్రహేళికలకు సమాధానం ఎవరు చెప్పుకోవాలి? అమ్మాయి చెప్పుకోవాలి. అమ్మ సత్యసాయి రూపంలో అవతరించి ఈ ప్రహేళికలకు నేను సమాధానం చెబుతున్నాను, నా ప్రణాళికయే ఆ ప్రహేళికలకు సమాధానం అని చెప్పడానికి అమ్మ ఇక్కడ ఆవిర్భవించింది. ఎక్కడ ఆవిర్భవిస్తుంది అంటే చిత్రావతి నదీ తీరంలో, అలాగే తింత్రిణీ వృక్ష సమీపంలో. అదేవిధంగా గొల్లపల్లి పూర్వనామంగా కలిగినటువంటి పుట్టపర్తిలో. ఇన్ని ఆమె మహాశక్తి పరాశక్తి ఒక చోటకి కేంద్రీకృతం కావటానికి, అవతారము అంటే విశ్వమంతా వ్యాపించిన శక్తి ఒక చోటకు కేంద్రీకృతం అవటం. ఈ కేంద్రీకృతం కావటానికి ఆమె తగిన చోట్లు ఎన్నుకుంటుంది. మంచి ఎక్కడ ఎవరైనా కూడా యోగంలో మనం భ్రష్టమైనా కూడా శుచీనాం శ్రీమతాంగేహే అని మనకి గీతలో చెబుతారు. నువ్వు ఈ సంవత్సరం ఈ జన్మలో కొంచెం యోగంలో మధ్యలో ఆగిపోయి పోయినా ఆ వచ్చే జన్మలో మంచి వాళ్ళ ఇంట్లో పుడతావు, శుచీనాం శ్రీమతాంగేహే అని నీకు అటువంటిది అన్నారు. అంటే ఒక జీవుడికే తాను కొంత యోగంలో ఒక దశకు చేరుకుంటే మంచి చోట పుడతావు అన్నప్పుడు సాక్షాత్తు
విశ్వమాత శ్రీమాత విశ్వశక్తి తాను మళ్లీ నేల మీదకు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మంచి చోటు వెతుక్కుంటుంది, ఎక్కడ ఉండాలి అని. అప్పుడు సత్యసాయి రూపంలో తాను ఈ నేల మీద ఇక్కడకు ఈ సమయంలో ఆవిర్భవించి ప్రజల్లో ఉన్నటువంటి మానవులలో ఉన్నటువంటి ఈ శ్రీ విద్య సందేహములు లేదా ఈ పజిల్స్ వీటికి తగిన సమాధానంగా వారి యొక్క ప్రవర్తనను మార్చటం అనే విధంగా ఆవిర్భవించడం చేతనే నదీ తీరంలో ఈ నది కూడా విశేషమైన నది చిత్రావతి నది, ఎన్నో చిత్రములను చేసేటువంటి నది. ఈ చిత్రావతి నది ఎక్కడో చిక్కమగళూరులో పుట్టి ఆ తర్వాత గండికోట దగ్గర పినాకిని నదిలో కలుస్తుంది. ఈ చిత్రావతి నదీ తీరంలో అంటే యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అని మనం చెప్పుకుంటాం. అపాం ఆయతనం, నీటి యొక్క ఆయతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆయతనవంతులు అవుతారు. మనం ఇక్కడికి వచ్చామంటే మనందరం ఆయతనవంతులం అయినాం. మనం మన ఇంటికి వచ్చేసామన్నమాట, మన నిలయానికి వచ్చాం. మనం స్వామి దగ్గరికి వచ్చామంటే మన ఇంటికి వచ్చేసామని అర్థం. కాబట్టి యోపామ అని మనం మాటిమాటికి మంత్రపుష్పంలో అక్కడ అన్నిటి చోట్ల చెప్పుకుంటూ ఉంటాం. ఆ అపామాయతనం చిత్రావతి నదీ తీరంలో. అదేవిధంగా అక్కడుండేటువంటి తింత్రిణి వృక్షం గురించి మనందరం కూడా కల్పవృక్షంగా చింత చెట్టు గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆ చింత చెట్టు అన్ని సందేశాత్మకంగా సంకేతాత్మకంగా ఉండే విధంగా ఆ పరాశక్తి యొక్క ఆవిర్భావం ఇక్కడ మనకు స్వామి రూపంలో మనందరికీ తగిన ప్రణాళిక ఇవ్వటం కోసం. అంటే మీరు సమయాచారమా వామాచారమా దక్షిణాచారమా, మేము కొంతమంది వామాచారం కొంతమంది ఇటువంటివేమీ పెట్టుకోకండి, అవన్నీ పక్కన పెట్టేయండి, మీకు అందరికీ ఒకే ఒక ప్రణాళిక నేను ఇస్తున్నాను అని స్వామి శ్రీమాత మనకు ఇక్కడ ఇస్తున్నటువంటిదే. ఈనాడు మనం ఇక్కడ చెప్పుకునేటువంటి భాగ్యం కలిగింది. స్వామి యొక్క సంకల్పమే ఈ సంకల్పం. కనుక ప్రతిదానికి ఒక సంకేతం. ఆ నదికి పేరే చిత్రావతి అనే పేరు. ఆ పేరు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? అట్లాగే అక్కడ ఉండేటువంటి చెట్లు వేరే అనేకమైన వృక్షాలు ఉండగా ఒక చింత చెట్టు అనగా చితిస్తత్పద లక్ష్యార్థ అని అమ్మవారిని ఏం పేరు చెప్పాలి అంటే తత్పద లక్ష్యార్థ అని మనం లలితా సహస్రనామాల్లో వాటిలో చెబుతూ ఉంటాం. అనగా తత్ అంటే ఇంగ్లీష్లో మనం దట్ అన్నాం అనుకోండి. దట్ అంటే వాట్ ఈజ్ దట్ అంటే కెన్ యూ సే అంటే దట్ ఈజ్ దట్ అన్నాం అనుకోండి. మరి ఆ దట్ అనే దాంతో మనం నౌన్ ఏం చెప్పాలి దానికి అంటే అమ్మవారే. తత్పద లక్ష్యార్థ, తత్ అనే పదమునకు లక్ష్యమైనది అమ్మయే. అది ఆ చైతన్యము అనేటువంటిది చితి తత్పద లక్ష్యార్థ. కాబట్టి ఆ చైతన్యమునకు వృక్షమే మనం తెలుగులో అనుకునే చింత చెట్టు. ఆ చెట్టు కింద స్వామి తాను అనుష్ఠాన తపస్సు చేశారంటే చింత చెట్టు మనకు ఒక గురువు. ఏ విధంగా అంటే చింత కాయలు చిన్నగా ఉన్నప్పుడు దానిలోని కండ పైన ఉండేటువంటి పెంకు కలిసిపోయి ఉంటాయి. కానీ అది పండిన కొద్దీ అది చెట్టుకే అంటుకుని ఉంటుంది, కానీ పెంకుకి లోపలుండేటువంటి గుజ్జుకి సంబంధం విడిపోతుంది. అనగా ఆర్ వి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్ ఆర్ సెమీ డిటాచ్డ్. మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే చెట్టుకు వేలాడే చింతపండు లాగా, చింతకాయ పండు చింతకాయ ఎలా ఉంటుంది అంటే లోపలుండే గుజ్జుకి బయట ఉండే పెంకుకి సంబంధం లేదు, అది లోపలే ఉంటుంది, అట్లాగని విడిచిపెట్టి వెళ్ళిపోదు. మళ్ళీ మనం కూడా మన జీవన విధానాన్ని మన ఉద్యోగ వ్యాపారాలు మన జీవన వీటిని అన్నింటినీ విడిచిపెట్టి మనం వెళ్ళటలేదు, కానీ విడిపోయి ఉంటున్నాం. వాటితో అనుబంధానికి మనం ఉండటం ఎలాగూ అనేటువంటిది ఆ చెట్టు నుంచి మనకు నేర్పుతుంది ఈ పుట్టపర్తి. అలాగే ఇక్కడ
ఇక్కడి నుంచి స్వామి ఈ ఊళ్ళోనే ఎందుకు పుట్టాలి, ఈ పేరేమిటి అనగా, మనకు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి కుండలిని యోగంలో మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి కుండలిని సర్పరూపంలో ఉంటే ఆ ఉండేదే పుట్ట, ఆ పుట్టలో నుంచి పైకి పైకి వచ్చేదే సహస్రారానికి చేరుకోవటమే మనం చేయవలసినటువంటి సాధన, యోగ సాధన. ఆ విధంగా ఆ కుండలిని శక్తి యొక్క ఆవిర్భావమే జరగటం కోసమే ఈ పేరు గల ఈ గ్రామానికి పుట్టపర్తికి స్వామి యొక్క ఆవిర్భావానికి తాను తండ్రి పేరు వెంకమ్మరాజు గారు, తల్లి పేరు ఈశ్వరమ్మ, అంతా అమ్మమయమే తప్ప మరొకటి లేదు. ఇంకొక పేర్లు ఎందుకు ఉండకూడదు? వెంకమ్మరాజు గారు అలాగే ఈశ్వరమ్మ గారు అనేవి అందులో అమ్మ అమ్మ అమ్మ. ఆ విధంగా స్వామి శ్రీమాత తాను అనేక రూపాలుగా ఆమె ధరిస్తూ ఉంటుంది. దశమహావిద్యాల్లో ఆమె కాళీదేవి, తారాదేవి, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక అనేటువంటి ఈ రూపములన్నింటిలోనూ ఆమె చాలా సొగసుగా, అందంగా, అలంకారంగా కొన్ని చోట్ల కనిపిస్తుంది, కొన్ని చోట్ల చాలా వికారంగా కనిపిస్తుంది. ఇట్లా బహురూపములున్నాయి. కొన్ని చోట్ల చాలా భయంకరంగా ఉంటుంది, ఆమెను చూస్తేనే భయం వేస్తుంది, పేరు తెచ్చుకోవడానికి కూడా భయం వేస్తుంది. కొన్ని చోట్ల చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉండేటువంటి దశ మహావిద్యలకు మించినటువంటి ఏకాదశి మహావిద్య ప్రేమసాయి మహావిద్య. మీరందరూ వినాలి, కరతాళ ధ్వనులతో దీనిని మనం స్వామివారికి వినిపించాలి. ఇది దశ మహావిద్యలు మనందరం అధ్యయనం చేస్తున్నాం. శ్రీ విద్యలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం అమ్మ ఇన్ని రూపాలుగా ఉంది అని. ఇప్పుడు ఈ ప్రేమసాయి మహావిద్యలో స్వామి మనకేం చెబుతున్నారు? మిగతా అవతారములన్నింటిలోనూ కొన్ని చోట్ల దుష్టశిక్షణ కోసం, కొంతమంది మన శత్రువుని మనం చంపడం కోసం చేసేటువంటి పూజలు ఇటువంటివి ఉంటాయి. ఈ సాయి ప్రేమసాయి మహావిద్యలో అటువంటివి ఏమీ ఉండవు. నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకో, సమాజానికి సేవ చేయి, పేదలకు సేవ చేయి, రోగులకు సేవ చేయి, ఇవన్నీ చేయి చేయి. దీని వలన ఇది 11వ మహావిద్యగా మనకు ఇవ్వటానికి ఈ మణిద్వీపంగా ఈ పుట్టపర్తిని ఎంచుకొని, ఒకప్పుడు గొల్లపల్లిగా ఉన్నటువంటిది, ఇక్కడి నుంచి ఆవులు పాలిచ్చినటువంటి చోటు కామధేనువుగా ఉన్న చోటు, ఆ చింత చెట్టు కల్పవృక్షంగా ఉన్న చోటు, ఇవన్నీ ఉన్న చోటు మణిద్వీపం, చిత్రావతి నది తీరంలో. ఈ విధంగా స్వామి ఇక్కడ శ్రీమాత యొక్క పుమాకారంగా, పురుష రూపంగా తాను ఆవిర్భవించి మనందరికీ ఇంతకు మనకున్నటువంటి శ్రీ విద్యలో ఉండే సందేహములన్నిటికీ సమాధానమైనటువంటి ప్రణాళికను ఏర్పరిచారు. కాబట్టి ఈ పుట్టపర్తి వెనకాల ఉన్నటువంటి కథ ఇంతది. అందులో నుంచి మనం కుండలిని శక్తి యొక్క ఉద్దీపనం ద్వారా మనం మూలాధారం నుంచి మళ్లీ స్వాధిష్టానానికి వస్తున్నాము, అక్కడి నుంచి మణిపూరానికి వస్తున్నాం. ఇక్కడ కూర్చుంటే చాలు, ఇక్కడ కూర్చున్న వారందరూ, వాళ్ళ పిల్లలు గాని, పెద్దలు గాని, స్త్రీలు గాని, పురుషులు గాని, వారందరూ పండితులు గాని, పామరులు గాని, ఎవరైనా సరే ఇక్కడ కూర్చుంటే వెంటనే మన మూలాధారం నుంచి కుండలిని శక్తి యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది. స్వాధిష్టానికి చేరుకుంటాం, మణిపూరానికి చేరుకుంటాం, అనాహాతానికి చేరుకుంటాం, విశుద్ధికి చేరుకుంటాం, ఆజ్ఞకి చేరుకుంటాం. ఆ తరువాత సహస్రారంలో పెద్ద వెలుగు ఇక్కడికి వస్తే ఏదో పెద్ద వెలుగు మనందరికీ వస్తూ ఉంటుంది. అటువంటిది మనందరికీ సులువుగా తేలికగా అందించటానికి పుట్టపర్తి నుండి అమ్మ ఈ విధంగా ఆవిర్భవించింది అనేటువంటిది నిస్సందేహమైన విషయం. మనందరి యొక్క అనుభూతి తెలుస్తూనే ఉంది కదా. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూర్చుంటే చాలు, మనలో వెంటనే మన వెన్నుపాము నుంచి ఆ కదలిక ప్రారంభమవుతుంది. ఒక ఆనందం అందరిలోనూ చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు.
స్వామి ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటారు. అందరిలోనూ ఒక చిరునవ్వు ఉంటుంది. అందరిలోనూ ఎదుటివారి కోసం ఏం చేయాలి అనేటువంటి ఒక సేవాభావం కనిపిస్తూ ఉంటుంది. అటువంటిది ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఎక్కడైనా ఎన్ని విపత్తులు వచ్చినా ప్రపంచం మునిగిపోయినా అక్కడ వీళ్ళు మనం ప్రత్యక్షమై అక్కడ సేవ చేసేటువంటి భాగ్యం మనకు సందేశంగా ఇచ్చినటువంటి స్వామి శ్రీమాతయే ఇప్పుడు ఈ పుట్టపర్తిలో మనందరికీ ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ ప్రశాంతి నిలయే దేవీం పరాశక్తిం ఉపాస్మహే. ప్రశాంతి నిలయంలో మనం ఎవరిని ఉపాసిస్తున్నామంటే దేవీం పరాశక్తిం ఉపాస్మహే. మనం స్వామివారి రూపంలో పరాశక్తి అయినటువంటి దేవిని మనందరం కూడా ఉపాసిస్తూ ఉన్నాము. సత్య సాయితి నామ్నా సా శక్తిదా ముక్తిదా సతాం. ఆ తల్లి సత్యసాయి అనే పేరుతో ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శక్తినిస్తుంది, ముక్తినిస్తుంది, సజ్జనులైన వారికి ఇస్తుంది. కాబట్టి అటువంటి చోటు ఈ ప్రశాంతి నిలయం, ఈ పుట్టపర్తి, ఇదంతా కూడా శ్రీ విద్యా స్వరూపమై ఉన్నది. కనుక ఇక్కడ సంప్రదాయబద్ధంగా వైదికంగా మరి సమయాచారపరంగా దక్షిణాచారపరంగా అమ్మవారికి పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేస్తారు. అది దక్షిణాచారం అంటాం. మరి వామాచారులు అమ్మవారికి మాంసము, రక్తము, ఇంకేదో రకరకాలైన ఆధారంలో వాళ్ళు చేస్తారు. ఆమె దక్షిణ వామదక్షిణ సేవిత అని మన లలిత అలంకార లలిత వీటిల్లో సహస్రనామాల్లో ఆమె వామాచారాన్ని దక్షిణాచారాన్ని అన్నిటిని ద్వారా సేవిస్తూ ఉంటారని చెప్పారు. ఆ తర్వాత సమయాచారం అని ఒకటి ఉంది. ఈ సమయాచారం కేవలం మనకి మనం యోగం, ధ్యానం, తపస్సు చేయటం. కనుక ఈ మూడు కూడా సమన్వయం చేయాలి. సమన్వయం చేస్తే లోకానికి పనికొస్తుంది, ప్రజలకు పనికొస్తుంది. వీళ్ళలో వీళ్ళు ఇట్లా విడివిడిగా కాకుండా ఉంటారు. దక్షిణాచార పరంగా ఉంటే వీళ్ళు ఎంతసేపు షోడశోపచార పూజలు, చతుష్టష్టి ఉపచార పూజలు, దీనికి సంబంధించినటువంటి శ్రీ సూక్తం, ఆ సూక్తం, ఈ సూక్తం ఇవన్నీ చదువుకుంటూ బాగానే ఉంది. అంతటితోటి వాళ్ళందరూ దక్షిణాచారులు ఆగిపోతారు. వామాచారులేమో వాళ్ళు చేసేటువంటి వికారములు, పంచమకార ఆరాధనతోటి కాని ఇట్లా ఒక ఒక మార్గంలో లోకానికి భయం కలిగించే మార్గంలో వామాచారం నడుస్తూ ఉంటుంది. పోనీ సమయాచారులు ఉన్నారంటే సమయాచారులు వారు ఎంతసేపు తంత్ర మార్గము, యోగము, ధ్యానము దీంట్లో ఉంటారు. అది వాళ్ళకి ప్రయోజనం ఉండొచ్చు. కానీ మానవుడు, జీవుడు తాను సాటి జీవులకు ఉపయోగపడాలి, సమాజానికి, లోకానికి ఉపయోగపడాలి. ఈ మూడు ఆచారములను కలిపినటువంటిదే నాలుగవ ఆచారము, సత్యసాయి దుర్గా స్థాపితమైనటువంటి ప్రేమసాయి అనేటువంటిది. ప్రేమాచారము అనేది నాలుగవ ఆచారంగా మనందరం కరతాళ ధ్వనులతోటి ఇప్పుడు దక్షిణాచారము, వామాచారము, సమయాచారము ఈ మూడు ఆచారములు అట్లా ఉండగా వీటన్నిటిలోనూ ఉండేటువంటి లోపాలు, సందేహాలను అన్నింటినీ చక్కదిద్దేటువంటిది ప్రేమాచారము. ప్రేమతో వీటన్నిటినీ జయించవచ్చు. అన్నిటినీ మనం ఇందులో శత్రుత్వాలు పోతాయి, ద్వంద్వాలు పోతాయి, అన్నీ పోతాయి. అన్నిటి ఎందు మనం పొందవలసినటువంటిది ప్రేమాచారంతో. మీరు వీటన్నింటినీ కూడా సరైనటువంటి శ్రీ విద్యా మార్గంలో వెళతారు అని స్వామి చెప్పారు మనకి. కాబట్టి ఈ సత్యధర్మ శాంతి ప్రేమలో ఈ ప్రేమాచారంగా నాలుగవ ఆచారం ఇక్కడ ప్రశాంతి నిలయంలో ఇప్పుడు ప్రతిష్ట చేయబడినది. దశమహావిద్యల తర్వాత ఏకాదశ మహావిద్య ప్రేమసాయి మహావిద్యగా, అలాగే మూడు ఆచారముల తర్వాత నాలుగవ ఆచారముగా ప్రేమాచారంగాను సత్యసాయి రూపంలో శ్రీమాత మనందరికీ. మీలో మీరు కలహించుకోకండి, మీలో మీరు కొట్టుకోకండి, చంపుకోకండి. మీరందరూ జ్ఞానవంతులవ్వండి, అందరూ సాధకులవ్వండి, అందరూ ఉపాసకులవ్వండి, అందరూ ఈ జన్మను సార్థకం చేసుకోండి.
నన్ను చేరుకోండి అనేటువంటి ఆ సందేశంతో మనకు సాయి రూపంలో ఈ ప్రశాంతి నిలయంలో మణిద్వీపంలో ఇస్తూ ఉన్నటువంటి విషయాలు. కాబట్టి మనం అందరినీ మన అందరం కూడా ఎలాంటి వాళ్ళం అంటే తృప్పు పట్టిన మేగులై తోచు నరులను. స్వామి, మేము పుట్టి మేమందరం తుప్పు పట్టిన మేకులంగా ఉన్నాం. ఈ తుప్పు పట్టిన మేకులు మేము కనపడంగానే నీవనంగా బంగారుగా ఎరుక కలిగి, కనపడంగానే బంగారు అని మీరంటే ఓహో మనం ఇనువు కాదు, మనం బంగారం అనే జ్ఞానం మాకు కలిగింది స్వామి. కాబట్టి ఇప్పటిదాకా తుప్పు పట్టిన మేకుల్లాగా ఉన్న మేము నీ నోట్లో నుంచి బంగారు అనే పిలుపు రాగానే అని ఆ స్వామి ప్రత్యక్షంగా నన్ను పిలిచి ఆ పిలుపుని పొందే భాగ్యం నాకు కలిగింది. కనుక బంగారు అనగానే నువ్వేమిటో తెలుసుకో అని అర్థం అనమాట. నువ్వు ఇనువు కాదు, నువ్వు తుప్పు పట్టలేదు, నువ్వు బంగారానివి, నీ జన్మ సార్థక్యాన్ని తెలుసుకో. అందరినీ బంగారు బంగారు అంటే దాని అర్థం నేను తుప్పు పట్టిన మేకును కాదు అనే విషయం తెలిసిందయ్యా మాకందరికీ. కాబట్టి అంత సాయి అటంచు నిన్ను అనేదం అమ్మా. అమ్మా, మేమందరం అందుకనే నిన్ను సాయి అని అంటున్నాం. ఆదిశక్తి పరాశక్తి వేదమూర్తి, ఆ తల్లి ఆదిశక్తి పరాశక్తి వేదమూర్తియే మనకు సత్యసాయి రూపంలో కనిపిస్తోంది. అందుకని నువ్వు బంగారువు అని ఎప్పుడైతే అన్నారో వెంటనే మనం సాయి అన్నాం. అంటే సా అయి కలిపితే సంస్కృతంలో సాయి అవుతుంది. అయి అనేది ఒక మన ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ చేసేటువంటి ఒక సంబోధన. అయ్యిగిరి నందిని నందిత మయదిని అంటే అవన్నీ కూడా అయ్యిగిరి అయ్యి అని మొదలు పెడతాం. అయ్యి అనేది ఒకళ్ళని ఎవరినైనా పిలిచేటప్పుడు మనకు ప్రేమతో ఆత్మీయంగా పిలిచేటప్పుడు అయ్యి అంటాం అన్నమాట. అది సంస్కృతంలో ఉండేటువంటి సంబోధనల్లో ఒక విషయం. ఇది క్లాసికల్ అండ్ ఎమోషనల్ యూసేజ్ అన్నారు. ఆ అయ్యి సా అయ్యి, సా అంటే షీ, షీ మీన్స్ సా శ్రీమాత. కాబట్టి సా అయ్యి, ఈయన ఎవరో కాదు ఆమె అని మనకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరై నువ్వు ఇనువు ముక్క కాదురా, నువ్వు బంగారం రా అని ఎవరు చెప్తారు అంటే తన పేరు మర్చిపోయిన ఈగకు నువ్వు ఈగవని ఒక ముసలమ్మే చెప్పింది అని మనం చిన్నప్పుడు కథ చెప్పుకుంటూ ఉంటాం. పేరు మర్చిపోయిన ఈగకు ఒక ముసలమ్మ నువ్వు ఈగవే అని చివరికి ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. ఆమె వాళ్ళని వీళ్ళని అడిగింది ఎవరినో, చివరికి ఒక ముసలమ్మ చెప్పింది, ఆ ముసలమ్మే శ్రీమాత. కాబట్టి ఇక్కడ మనకు సాయి అనే పదానికి అర్థం సా అయ్యి. ఓ ఈమె, ఈయన ఆమెయే అని, షీఈస్ హీ అయ్యి అని అందరికీ చెబుతున్నాడు. ఎవరిని అడిగినా సా అయ్యి అంటున్నాం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నటువంటి స్వామివారు మనందరికీ కూడా సరైనటువంటి జీవన మార్గాన్ని తెలియజేస్తూ ఈ నాలుగు వామాచారము దక్షిణాచారము సమయాచారములకు భిన్నంగా ప్రేమాచార రూపంలో మీరు శక్తి ఉపాసన సేవా రూపంగాను అనేక విధాలుగా అందరూ చేయవచ్చు, చేయండి అని చెప్పారు. శ్రీ విద్యోపాసన మార్గే సమయ వామ దక్షిణాః ఆచారాః సంతి భిన్నాధ్వాః ప్రామా ప్రేమాచారో అత్ర నూతనః. ఇక్కడి నుంచి పుట్టపర్తి నుంచి ప్రశాంతి నిలయం నుంచి ప్రేమాచారం అన్ని ఖండాలకు విశ్వవ్యాప్తంగా అన్ని గోళాలకు వ్యాపించి ప్రేమతో మీరందరూ మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి అనే విషయాన్ని చెబుతున్నది మనకి. కాబట్టి అదేవిధంగా ఈ నవరాత్రోత్సవాలలో మనం అమ్మవారికి బాలాదేవి నుంచి ఒకరోజు గాయత్రి అన్నపూర్ణ ఒక వరుసలో అలంకారాలు చేస్తూ ఉంటాం. ఈ వరుసలో చేసే అలంకారాలు ఇట్లాగే ఎందుకు చేయాలి, ఇంకొక రకంగా ఎందుకు చేయకూడదు, మొదటి రోజే మహిషాసురమర్దిని వేసి చివరి రోజు బాలావి ఎందుకు వేయకూడదు
ఎందుకు ఎవరు ఏర్పాటు చేశారు ఇట్లా అంటే, అమ్మ యొక్క అవతారములు, అమ్మ యొక్క లక్ష్యములను బట్టి ఆ ఈ 9 రోజుల్లో మనం ఏ అవతారంతో ముందు ముందుకు వెళ్ళాలి అనేటువంటిది చెప్పబడింది. అమ్మవారు త్రికూటాత్మికగా చెప్పబడుతుంది. అంటే 3 దశల్లో అమ్మ రూపాలు ఉంటాయి. త్రికూటాత్మిక అంటే షీఈస్ ఇన్ 3 స్టేజెస్. అవి 1 ఈజ్ వాగ్భవ కూటము. వాగ్భవ కూటము ఎక్కడి వరకు ఉంటుందంటే కంఠాధ కటిపర్యంతం. ఇదేమో కామబీజ కూటం. ఆమెకు గొంతు వరకు, తల నుంచి గొంతు వరకు ఉండేటువంటి దానిని వాగ్భవ కూటము అంటారు. అంటే ఆల్ సెన్సెస్ ఆర్ హియర్. అన్ని జ్ఞానేంద్రియములు ఇక్కడే ఉన్నాయి. కన్ను ఉంది, ముక్కు ఉంది, చెవి ఉంది, నాలుక ఉంది, చర్మం ఉంది. ఈ మొత్తం శరీరాన్ని నడిపించేటువంటి 5 జ్ఞానేంద్రియములు ఇక్కడే ఉన్నాయి. గొంతు నుంచి పై వరకు ఉన్నాయి. కాబట్టి అది వాగ్భవ కూటములో అమ్మ మొదటి దశలో. మనందరం ముందు బాలాదేవిగాను, ఆ తర్వాత గాయత్రీదేవిగాను, ఆ తర్వాత అన్నపూర్ణాదేవిగాను ఈ వరుసలో అలంకారాలు చేస్తూ ఉంటాం. మనందరం ఇది స్వామి తాను ఈ ప్రణాళిక ప్రకారం బాల వికాస్, ముందు బాల్యం నుంచి పిల్లల దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసాన్ని వారికి ఆధ్యాత్మికమైన అలాగే వ్యక్తిత్వంలో మానవత్వంతో కూడినటువంటి జీవన విధానాన్ని నేర్పడానికి వాగ్భవ కూటము అనేటువంటి అమ్మ యొక్క ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే రూపం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేటువంటి రూపం అది కామబీజ కూటంగా చెప్పబడింది. ఇక్కడి నుంచి కిందకు ఉండేటువంటి దాన్ని శక్తి కూటముగా చెప్పబడింది. ఈ 3 కూటముల యొక్క కదలికలను, ప్రయోజనములను 3 రకములుగా మనకు సత్యసాయి సేవ సమితికి స్వామివారు మన విధులుగా నిర్వహించారు, వారు అందించారు. కాబట్టి తప్పకుండా మనందరం వాటిని చేయవలసి ఉంటుంది. అందరు ఎవరైనా, ఏ ఊళ్ళో అయినా, ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, చిన్న గ్రామంలో అయినా, మహానగరంలో అయినా, అందరము నగర సంకీర్తన చేయాలి, అందరము సేవ చేయాలి, అందరము వైద్య సేవ చేయాలి. ఇటువంటి విభిన్నమైనటువంటి 3 దశలు అమ్మవారికి ఇక్కడి నుంచి ఇక్కడ జ్ఞానేంద్రియములతో అందరము పాఠశాలలు నెలకొల్పాలి. ఎక్కడ లేనంత గొప్ప విద్య ఇక్కడ లభించాలి. కాబట్టి అటువంటి గొప్ప విద్య వాగ్భవ కూటము విద్యకు కారణం. అందువల్లనే గాయత్రీ మాత కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినా వారు అమ్మ యొక్క అనుగ్రహంతో విజ్ఞానవంతులు కావాలి, విద్యావంతులు కావాలి ముందు. ఆ తరువాత శరీరాన్ని పోషించుకునేటువంటి వైభవాలు, భోగాలు వీటికన్నిటి కోసం ఇక్కడి నుంచి ఈ భాగంలో ఆమె కామబీజ కూటంగా ఉంటుంది. అందుకని మనం రకరకాలైన ఉద్యోగాలు, వ్యాపారాలు అవి ఇవి ఇవన్నీ చేసేందుకు ముందు విద్య జ్ఞానాన్ని పొందు వాగ్భవ కూటము నుంచి ఈ కూటానికి రా. ఆ తర్వాత శక్తి కూటము ద్వారా నీవు సంపాదించింది, నువ్వు సాధించిన దాన్ని సమాజానికి ఇవ్వు, లోకానికి ఇవ్వు, నీ సేవ చెయ్యి, నీ శరీరాన్ని సేవ కోసం ఉపయోగించు. ఈ 3 విభాగములుగా మనకు స్వామివారు ప్రణాళికను అందించారు. కాబట్టి ఈ వాగ్భవ కూటం అంటే ఏమిటి, ఇవన్నీ అడిగి తెలుసుకుని ఓహో అదే అనుకుని ఆ రోజుకు పురాణం విని మళ్లీ మర్చిపోకుండా నువ్వు చెయ్యి. యు హ్యావ్ టు డూ దిస్ ఈజ్ యువర్ డ్యూటీ ఇన్ 3 వేస్. నువ్వు ఈ 3 దారుల్లో అందరూ పనిచేయండి. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ చేయండి, చేయండి. అదే అమ్మ యొక్క త్రికూటాత్మక స్థితి అని మనకు స్వామి రూపంలో ఉన్న అమ్మ చెబుతున్న నూతన సిద్ధాంతము అన్నమాట. ఇప్పటికీ మనం చేయవలసింది మనను మనం ఉద్ధరించుకుంటూ లోకానికి సర్వే జనాః సుఖినో భవంతి అని మనం రోజు అంటున్నాం కదా. అన్నప్పుడు ఎట్లా ఉంటారు వాళ్ళు, భిన్నతలో లేదు, ఏకతలో ఉన్నది. అందుచేత ఆ విధంగా స్వామివారు. అలాగే అమ్మవారి యొక్క 3 శక్తులు చెప్పబడుతున్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అమ్మవారి నామాల్లో మనం చెబుతున్నాం. మరి ఈ 3 శక్తులు కలిపితే ఇదిగో మనకు స్వామివారు ఇచ్చిన ప్రణాళిక అవుతుంది. ఇచ్ఛాశక్తి ఉండాలి ముందు.
ఒక పని చేయాలి అనే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఎలా కలుగుతుంది అంటే అది ముందుగా మనం స్వామి యొక్క సన్నిధానానికి రావాలి, ఇక్కడి నుంచి స్వామి చెప్పినట్టు చేయాలి, మన సమితి చెప్పినట్టు చేయాలి అనేటువంటి దానితోటి ఇచ్ఛాశక్తి, ఏం చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు అనేటువంటి జ్ఞానం కలగటం వలన జ్ఞానశక్తి, దాన్ని ఆచరణలో పెట్టడం వలన క్రియాశక్తి, ఈ మూడు శక్తుల యొక్క సమ్మేళనముగా మనకు సత్యసాయి ప్రణాళిక అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి శ్రీ విద్యయే సత్యసాయి ప్రణాళిక అనే విషయానికి ఇది ప్రమాణం. ఆ తర్వాత మనం అమ్మవారిని 10 రకరకాలైన అవతారాల్లోనూ అలంకారాలు చేస్తూ ఉంటాం.

మాల పెన్ను పేపరు రాసుకుంటూ ఉంటుంది, మనకు రాయమని చెబుతుంది అని అనుకుంటాం మనం. కానీ మనకి దేవీ భాగవతంలో ఈ 10 రోజుల్లో నవరాత్రోత్సవాల్లో అమ్మ మూలానక్షత్రం, ఆ తర్వాత మహాసరస్వతిగా చెప్పబడేటువంటి ఆ తల్లి ఎవరంటే పరబ్రహ్మ. ఆ ఏ తల్లి అయితే మనకు మహావిద్యా స్వరూపిణిగా ఉన్నదో ఆ తల్లియే ఒక దశలో సరస్వతి యొక్క తేజస్సును తీసుకుని ఆమె అందరినీ మీ తేజస్సు ఇవ్వండి అంటూ ఉంటుంది దుష్ట శిక్షణ కోసం. కాబట్టి మన విద్య యొక్క తేజస్సు మనం ఏం చేయాలి అంటే మన చేత దుష్టత్వాన్ని శిక్షించేందుకు మరి అందరూ సిద్ధంగా ఉండాలి. విద్యార్థిని విద్యార్థులు మన అందరం కూడా మనం చదువుకునే చదువు కేవలం ఉద్యోగానికి కాదు, కేవలం మనం మన సబ్జెక్టులో మనం ఏదో ఒక పేపర్ సబ్మిట్ చేశామని అది గురించి కాదు. దీని ద్వారా నువ్వు ప్రజల్లో ఉండే ఏ దుష్టత్వాన్ని నువ్వు పోగొట్టగలిగావు? నువ్వు నిశుంభుణ్ణి చంపావా, నువ్వు చండముండాసుని చంపావా, అప్పుడు నీ సరస్వతి సార్థకమవుతుంది. కనుక అటువంటి విద్యా సంస్థలు, అటువంటి విద్యాబోధన ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే వారందరికీ అటువంటి విద్యను అందించేటువంటి ప్రణాళికయే సత్యసాయి ప్రణాళిక. అలాగే మహాలక్ష్మి అనగానే అమ్మవారు లక్ష్మీదేవి, చేతుల నుంచి రూపాయలు రాలిపడుతూ ఉంటాయి, చుట్టూ ఏనుగులుంటాయి, ఇవన్నీ మనం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ మహాలక్ష్మి రాక్షసుని చంపడానికి ఆ అమ్మవారి యొక్క రూపం లక్ష్మీ రూపంగా ఏర్పడింది. మనకు డబ్బులు ఇచ్చేటువంటి మహాలక్ష్మి, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అనేటువంటి ఆ లక్ష్మీదేవి, ఆమె శ్రీమన్నారాయణునితో ఉండి ఆమె చేసేటువంటివి అట్లా ఉండగా ఆమెలో నుంచి వచ్చిన తేజస్సే మహాశక్తి అందుకున్నప్పుడు ఈ రూపంగా సృష్టించింది. కాబట్టి మన డబ్బు కూడా, మన చదువు కూడా, ఇవన్నీ దుష్టత్వాన్ని తొలగించడం కోసం తప్ప నేను కోట్లు కోట్లు కూడబెట్టి దాచిపెట్టేశాను అనటం కాదు. అట్లాగే నేను 10 డిగ్రీలు ఉన్నాయి, నేను ఎన్నో చేసేసాను, ఎన్నో చదివేశాను అని అనుకోవటం కాదు. దీని వలన నువ్వేమైనా దుష్టత్వాన్ని పోగొట్టగలవా? అప్పుడు అది శ్రీ మహావిద్య, మహావిద్యా స్వరూపిణి, శ్రీ విద్యా స్వరూపిణి అవుతుంది నీ విద్య, లేకపోతే కాగితాల మీద ఉంటుంది. కనుక మహాకాళి రూపంగా అమ్మవారు తాను మధుకైటభులను చంపింది, రక్తబీజాసురుణ్ణి చంపింది. రక్తబీజాసురుడు కథ చాలా విచిత్రమైనది. వాడు ఎంత దుర్మార్గుడో, వాడి రక్తం ఒక బొట్టు నేల మీద పడితే అంతమంది దుర్మార్గులు పుడతారు. ఇప్పటి సమాజ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పటి ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు రోజు పేపర్ చూస్తే వార్తలు అనే ఎట్లా ఉన్నాయి, ఎంతమంది రక్తబీజులు ఎక్కడెక్కడెక్కడెక్కడ పుడుతున్నారు. ఈ కాబట్టి ఆ తల్లి తాను తలుచుకుంటే ఒక్క చుక్క రక్తం నేల మీద పడకుండా తన నాలిక మీదే పడేటట్టుగా అంత క్షేమాన్ని ఇవ్వగలదు. అటువంటి మహాకాళి స్వరూపం. ఇవన్నీ కూడా శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి, ఆ మహాశక్తి, ఆదిపరాశక్తి తాను ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో, ఆమెయే 5000 సంవత్సరాల క్రితం కృష్ణావతారం ఎత్తింది. కృష్ణుడిగా శ్రీకృష్ణ శ్యామలాదేవి, అంతకుముందు 200 సంవత్సరాలకు అవతల రామావతారం ఎత్తింది శ్రీరాము లలితాంబిక. లలితాదేవియే శ్రీరాముడిగా పుట్టింది. ఎందుకోసం అంటే ధర్మరక్షణ కోసం. మానవ జీవనంలో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, మిత్రులతో శత్రువులతో ఎట్లా ఉండాలి, ఒక వ్యవస్థ అంతా ఏర్పడాలి. కాబట్టి అమ్మవారు లలితాదేవి తాను రాముడు అంది. కాబట్టి ఆమె స్త్రీ రూపాలు ధరిస్తుంది, పురుష రూపాలు ధరిస్తుంది, అంటే ఏదైనా శక్తే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివుడు అంటాం మనం, కానీ శివుణ్ణి వేలు కదిలించమనండి అంటే నాకు శక్తి లేదంటాడు అనుకో. కాబట్టి అమ్మవారు ఆయనలో ప్రవేశిస్తే, శక్తి ప్రవేశిస్తే వేలు కదిలిస్తాడు, మూడో కన్నైనా తెరుస్తాడు. ఏం తెరవాలన్నా అమ్మ యొక్క శక్తి ఉండాలి లోపల. కాబట్టి మనం ఏదైనా అడిగితే నాకు ఇప్పుడు శక్తి లేదని అంటాం, కానీ నాకు రాముడు లేడు, నాకు కృష్ణుడు లేడు ఇటుండు అనం, నాకు శక్తి లేదు అంటాం. కాబట్టి శక్తి ఈజ్ ఎవ్రీవేర్, పవర్ ఈజ్ ఎవ్రీవేర్, పవర్ ఈజ్ యూనివర్సల్.

కాబట్టి ప్రపంచం అంతా శక్తి వ్యాపించి ఉన్నది, వృక్షాల్లో ఉన్నది, నదుల్లో ఉన్నది, కొండల్లో ఉన్నది, ఎవ్రీవేర్ పవర్ ఈజ్ ఎవ్రీవేర్. కాబట్టి అటువంటి దానిని మనం ఎక్కడికక్కడ అమ్మవారు ఒక చోటికి కేంద్రీకరిస్తూ ఉంటుంది, ఒక ప్రయోజనం కోసం కేంద్రీకరిస్తుంది. ఆ విధంగా ఒక 5000 సంవత్సరాల క్రితం కృష్ణావతారం ఎత్తింది ఆమె. ఆమెకు ఆత్మీయురాలైనటువంటి మంత్రిని శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవికి చాలా బాధ్యతలున్నాయి. ఆమె కళలు, సంగీతము, సాహిత్యము వీటినన్నింటినీ కూడా ఆమె చూసుకుంటుంది. ఆవిడ పోర్ట్ ఫోలియో అది. అందువలన కాళిదాస్ గారు ఆవిడ గురించి చెప్పగానే ఆ వెంటనే కవిత్వం వచ్చింది. కనుక ఇట్లాంటివన్నీ ఇచ్చేటువంటి శ్యామలాదేవి మంత్రిని. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ విషయంలో గాని లేకపోతే ఏది ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇవన్నీ చెప్పడం ఆవిడికి తెలుసు. ఒక్కోసారి అవసరమైనప్పుడు అమ్మవారు మొత్తం అంతా బాధ్యతలు శ్యామలాదేవికి అప్పచెప్పి ఆవిడ ఆ పని మీద వెళ్లిపోతూ ఉంటుంది. అటువంటిది శ్రీకృష్ణ శ్యామలాదేవి. శ్రీకృష్ణుడు ఎంత బ్యాలెన్స్డ్గా తాను పూర్తిగా పాండవులపై నేను మీతో ఉంటాగానే యుద్ధం చేయను అన్నాడు. అంటే ఇవన్నీ ఎన్ని అందులో ఉండేటువంటి ఈ వ్యవస్థ విధానములు, అంటే తాను అవతల వాళ్ళకి నువ్వు మాకు చుట్టమే కదా, నువ్వు వాళ్ళ వైపు వెళ్ళిపోయావు అని అనుకున్నాను, నేను ఊరికే వెళ్ళానయ్యా, నేనేమి ఆయుధాలు పట్టుకోలేదని వాళ్ళకి చెప్పడం కానీ, కానీ ప్రతి క్షణం తాను అంతా గమనిస్తూనే ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క శ్యామలాదేవి యొక్క రూపంగా ఆయన వ్యవహరణ అంతా జరపడం కోసం ఆ యుగంలో పుట్టారు, ద్వాపర యుగంలో పుట్టారు. ఆ తర్వాత కలియుగంలో ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో ఈ వ్యవస్థలో ఏం చేయాలి ఎట్లాగూ అంటే ఈ ఇన్ని రకాలైన మహావిద్య విశేషములు వీటిల్లో ఉండే సందేహాలు ప్రశ్నలన్నిటినీ సమాధానం చెప్పగలిగినటువంటి సత్యసాయి అవతారాన్ని అమ్మ పొందారు. కాబట్టి శ్రీమాత యొక్క ఎంబాడిమెంట్ ఆఫ్ శ్రీమాత ఈ సత్యసాయి, నో డౌట్ అబౌట్ ఇట్, యు హ్యావ్ టు క్లాప్స్ ఇట్. కాబట్టి తాను ఇప్పటి వ్యవస్థకు కావలసినటువంటి వ్యవస్థ మనకి ఇవ్వటం కోసం అప్పుడు ఒకప్పుడు రాముడుగా ఒకప్పుడు కృష్ణుడుగా ఎట్లా ఆ ఆదిపరాశక్తి జన్మించిందో అదేవిధంగా ఇప్పుడు సత్యసాయిగా నేను ఇక్కడ పుట్టానని చెప్పడం కోసం ఇవన్నీ సాక్ష్యములు. నేను ధర్మరక్షణ కోసం దగ్గరలోనే ధర్మవరం, ఈ ప్రపంచం మొత్తం ఇదంతా ఈ అనంతం నుంచి నేను వచ్చాను, అనంతపురం ఇవన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి, అనంతపురం ఉంది, ధర్మవరం ఉంది, చిత్రావతి ఉంది, పుట్టపర్తి ఉంది, ఇట్లా ఇవన్నీ మనం మామూలు ఒళ్ళు పేర్లుగా అనుకుంటాం కానీ ఒక క్షణం ఇప్పుడు ఆలోచించాక తర్వాత ఓహో దీని వెనకాల ఇంత కథ ఉన్నదా, ఆ మహాశక్తి ఆవిర్భవించదలుచుకుంటే ఇన్ని ప్రయత్నాలు ఇన్ని ఏర్పాట్లు జరుగుతాయా అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక వికాసం కోసం అంటే సత్యసాయి సేవా సంస్థలు స్వామి చాలా క్రమశిక్షణతో దక్షతతో చేసే విధంగా పిల్లల్ని కూడా తీర్చిదిద్దారు. చిన్న పిల్లలైనా సరే వారు తప్పకుండా ఏమాత్రం ఒక క్షణం ఆలస్యం చేయకుండాను ఒక విషయంలో మనకెందుకులే ఎవరో చెప్తే చేద్దాంలే అనేటువంటి ఎవరిలోనూ ఉండవు. అది చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా మనం వెళ్ళాలి అనేటువంటి ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరాశక్తి నుంచి వచ్చింది, సత్యసాయి రూపంగా వచ్చింది. కాబట్టి ఇంతమంది ఇన్ని వేల లక్షల మంది మనకు దూర దూరంగా ఉండే ఎన్నో ఖండాలు, మధ్యలో ఎన్నో సముద్రాలు ఉన్న ఖండాలు, అక్కడి నుంచి కూడా అందరూ దీనికి ఆకర్షించబడటానికి కారణం మహాశక్తి ఆదిపరాశక్తి యొక్క ఆదేశం, ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం. అది సత్యసాయి రూపంలో మనందరం వారు ఇక్కడ మనందరూ ఎదురుకుండా ఇక్కడ తిరిగినప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఈ క్షేత్రం నుంచి ఇక్కడి నుంచి ఈ మణిద్వీపం నుంచి ఈ చింతామణి గృహం నుంచి మనందరము కూడా ఆ శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కాబట్టి భజన చేయటం అందరికీ తేలికైన మార్గాలు చెప్పారు. ఈ భజన అనేటువంటిది అంటే మేము జపం చేయలేం తపం చేయలేం ఇవేమీ వద్దు
చేసేవాళ్ళు చేయండి, దక్షిణాచారంలో చేసేవాళ్ళు మేము జపం చేస్తామండి అంటే చేయండి, మేము చండీ హోమం చేస్తామండి చేయండి, ఇవేవీ చేయలేకపోయినా సరే నీవు భజన చేయగలిగితే నీ చేతిలోనే 9 గ్రహాలు ఉన్నాయి. మన అందరం కూడా బ్లెస్సింగ్స్ ఆఫ్ 9 ప్లానెట్స్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ ఆన్ దిస్ ఎర్త్. మన 9 గ్రహాల యొక్క ఆనుకూల్యం మనకు ఉండాలి. నవానాగ్రహానా ఆనుకూల్య ఫలసిద్ధి రస్తు అని ఆశీర్వదిస్తాం మనం. ఒక గ్రహం 2 గ్రహాలు కాదు, 9 ప్లానెట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ సన్, సూర్యుడి నుంచి మొదలుపెట్టి 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల యొక్క అనుగ్రహం మనకు కావాలి. అట్లాగే మన శరీరంలో ఇంకా కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉంది, హార్ట్ ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఉన్నాయి కళ్ళు చెవు ఎన్ని మెనీ ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ ఎలా ఏర్పడ్డాయంటే కాంబినేషన్ ఆఫ్ నర్వ్స్. ఈ నర్వ్స్ ఎన్ని అంటే దీస్ ఆర్ 72,000, 72,000 నరాలు మన శరీరంలో. మన కంటిలో సూక్ష్మమైన నరంలోకి రక్తం వెళ్తేనే మనకు అన్ని కనపడతాయి, లేకపోతే కళ్ళు ఉంటాయి కానీ ఏం కనపడవు. అంత సూక్ష్మ సూక్ష్మంగా ఇప్పుడు మీకు మూత్రపిండాలు చెడిపోయింటే అర్థం ఏంటంటే ఆ రక్తాన్ని అది ఫిల్టర్ చేయలేకపోతుంది అన్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అలాగే మన శరీరంలో ప్రాణం ఉంది అనుకుంటున్నాం మనం. ప్రాణము అనేది ఇట్ ఈజ్ నాట్ సింగులర్ నెంబర్, దోజ్ ఆర్ 5. పంచ ప్రాణములు మన అందరిలోనూ ఉన్నాయి. ఈ ప్రాణములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, దీస్ 5 షుడ్ బి ఇన్ రైట్ ప్లేసెస్, దెన్ ఓన్లీ వీఆర్ హెల్దీ. ఈ 5 వాయు ఉండవలసిన చోట్లలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఏది ప్లేస్ తప్పినా సరే అపాన వాయువు ఎప్పుడు కిందికి ప్రయాణం చేయాలి. ఒకటి మంచిది ఒకటి చెడ్డది అని అనుకోకూడదు మనం. అపాన వాయువు అనేది దాని పని మన శరీరం నుంచి అన్ని కిందికి పంపిస్తూ ఉంటుంది. అంటే మనం మలమూత్ర విసర్జన చేయాలన్నా, ఒక తల్లి పిల్లాన్ని కనాలన్నా, శిశువుని కనాలన్నా కూడా శిశువు బయటికి రావాలంటే అపాన వాయువు యొక్క ప్రమేయం ఉండాలి. అది తోసేయాలి, బయటికి తోసేస్తేనే జరుగుతుంది, లేకపోతే సిజేరియన్ చేసి కోసి బయటికి లాగాల్సి ఉంటుంది. కాబట్టి అపాన వాయువు పనిచేస్తుంది. అలాగే ఉదాన వాయువు ఉంది పైకి, అది ఎప్పుడు పైకే వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు మనకి తేపులు వస్తూ ఉంటాయి. ఒక విషయంలో మనకి కొంచెం భోజనం ఎక్కువైందండి, తేపులు వచ్చాయంటాం అనుకోండి, ఆ పని ఎవరు చేస్తారంటే ఉదాన వాయువు చేస్తుంది. మరి అవి కిందకి పోతే అపాన వాయువు చేస్తుంది. అవి రైట్ ప్లేస్లో లేకపోతే వెంటనే వాడికి గ్యాస్ వచ్చింది, వీడికి ఇది వచ్చింది అది వచ్చిందని పేరు పెడతాం. అవన్నీ రైట్ ప్లేసుల్లో ఉంటే, సరిగ్గా ఉంటే ఏమీ లేదని ఐఎమ్ హెల్దీ అంటాం. కాబట్టి విత్ దీజ్ 5 ప్రాణాస్, పంచ ప్రాణాస్, అవి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం వీఆర్ హెల్దీ. కాబట్టి ఈ పంచప్రాణములను సమానంగా ఉంచేది ఏది అంటే, అలాగే వీటిలో ఉండేటువంటి 72,000 ఆఫ్ నర్వ్స్ ఇన్ ఎవ్రీవేర్, వీటన్నిటి యొక్క సెంటర్ పాయింట్స్ ఆర్ ఇన్ అవర్ ఫింగర్స్. కాబట్టి భజన చేసినట్లయితే మీ హార్ట్, మీ లంగ్స్, మీ ఐస్, మీ ఇయర్స్, మీ కిడ్నీస్, ఎవ్రీథింగ్, వీటన్నిటి సెంటర్ పాయింట్స్ ఆర్ హియర్. అలాగే సన్ ఈజ్ హియర్, మెర్క్యూరీ ఈజ్ హియర్, ఆల్ దీస్ ఫింగర్స్ అకార్డింగ్ టు పామిస్ట్రీ. మనకు నవగ్రహములు మన చేతిలో ఉన్నాయి. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఇది సూర్య మౌంట్, సన్ మౌంట్, దిస్ ఈజ్ మెర్క్యూరీస్ మౌంట్, ఇక్కడ మెర్క్యూరీ ఉన్నాడు, దిస్ ఈజ్ సాటర్న్, శని యొక్క ఇది ఇక్కడ ఉన్నది, మధ్యవేలిలో ఉన్నది. జూపిటర్ ఈజ్ హియర్, వీనస్ ఈజ్ హియర్, లైక్ దట్ 9 ప్లానెట్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆల్వేస్ వీ హ్యావ్ టు ప్లీజ్ దెమ్ విత్ భజన. దట్ మీన్స్ ఆక్యూప్రెషర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్, అది చైనా దేశంలో చెప్పారు, జపాన్లో చెప్పారని. ఇప్పుడు ఆక్యూప్రెషర్ అనేది ఒక ట్రీట్మెంట్గా చెప్తున్నారు. ఆక్యూప్రెషర్, ఈ ఆక్యూప్రెషర్ అనగా ఆ ప్రదేశాన్ని మనం గట్టిగా ఒత్తిపెట్టడము. గట్టిగా ఒత్తిపెట్టడం వలన, ఆక్యూప్రెషర్ వలన ఆ ఫలితాలు మన శరీరానికి వస్తాయి. కాబట్టి నాకు ఈ కిడ్నీ స్ట్రబుల్ ఉన్నది అన్నవాళ్ళు ఇక్కడ దీన్ని ప్రెషర్ అట్టి పెట్టండి, ఇట్లా చేయండి అని మనం
డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది 10 మినిట్స్ చేయండి 5 మినిట్స్ చేయండి అని చెప్తాడు. అసలు అవన్నీ అనవసరం. భజన చేయి. నీ రెండు చేతుల్లోనూ ఉండేటువంటి 9 ప్లానెట్స్ అలాగే 72,000 ఆఫ్ నర్వ్స్ సెంటర్ పాయింట్స్ ఆఫ్ అవన్నీ కూడా మూవ్ అవుతాయి. వాటి అన్నిటికీ కూడా ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ నువ్వు ఇచ్చినట్టు అవుతుంది. యూ విల్ బి హెల్దీ. కాబట్టి మనకు ఆ ఆది పరాశక్తి ఎంత తేలికైన మార్గాలు ఇచ్చింది, సులువైన మార్గాలు ఇచ్చింది. చక్కగా అందరూ ఒక చోట కూర్చోవచ్చు, అందరూ ఒక శృతిలో చెప్పొచ్చు, అందరూ ఇది ఎన్ని అందులో ఎన్ని లాభాలు, భజన వల్లనే ఎన్నో లాభాలు ఉన్నాయి. భజన కోసం బిఏ ఎంఏలు ఏం చదవక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నువ్వు చేతులు కదిలిస్తే చాలు, రెండు చేతులు నీ చేతులు నువ్వు రెండు కొట్టుకో. కాబట్టి క్లాప్స్ ఆర్ నాట్ యూజ్ఫుల్, వెరీ యూజ్ఫుల్. అందుచేత మనం ఇవన్నీ సత్యసాయి చెప్పినటువంటివి, ఆది పరాశక్తిగా చెప్పినటువంటివి. కాబట్టి వన్ ఫేజ్ ఈజ్ ఆధ్యాత్మిక విభాగంలోకి వస్తే స్వామి మనకు భజన గాని, నామస్మరణ గాని, వేదం గాని, ధ్యానం గాని, సత్సంగం గాని, మరి ఇటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని వీటన్నిటినీ ఒక ఫస్ట్ ఒక ఫేజ్లో ఇచ్చారు. 3 ఫేజెస్ ఆది పరాశక్తి యొక్క ఎప్పుడైనా సరే ఆవిడ చెప్పేవి 3 ఫేజెస్లో ఉంటాయి. వాగ్భవ కూటము, కామకూటము, శక్తి కూటము, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇట్లా 3 వేస్. దీస్ 3 వేస్ ఆర్ హియర్ ఇన్ సత్యసాయి డివోషన్, సత్యసాయిస్ ప్లాన్స్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ హ్యుమానిటీ, మానవత్వం, సర్వీస్. కాబట్టి దానిలో అందరూ నిమగ్నం కండి. మానవ సేవ, ఒకరికొకరు సేవ చేయండి పేదలకి. అలాగే మంచి మంచి హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ కూడా మేము వైద్యం నేర్చుకున్నది సేవ కోసం అనే విషయాన్ని తెలుసుకోండి. కాబట్టి అటువంటి వైద్య విషయం గాని, ఇంకా మరి రక్తదానాదులు మనం చేయగలిగినటువంటి వైద్యం నాకు చేత కాదంటే రక్తదానం చేయి. ఏదైనా సర్వీస్, సర్వీస్, సేవ, సేవ. కాబట్టి నారాయణ సేవ చేయి, పేదలకు అన్నం పెట్టండి, ఇవన్నీ చేయడం. గ్రామ సేవ చేయండి, మీ గ్రామానికి సేవ చేయండి. నగర సంకీర్తన అన్నిటికంటే గొప్ప సేవ. తెల్లవారుజామున అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉండగా మీరు నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తే మీ భజన వలన, మీ చప్పట్ల వలన మీకు ఆరోగ్యం, అలాగే వారిని నిద్రలేపడం వలన, లేస్తూనే వారు భగవన్నామాన్ని వినటం వలన వాళ్లకు ఆరోగ్యం, గ్రామం అంతా మేలుకోవటం. ఇంత పని నగర సంకీర్తన అనేది ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత సులువైన ప్రణాళిక. కాబట్టి ఊళ్ళో 1,000 మంది ఉంటే 10 మందే వెళ్ళొచ్చు, 5 వెళ్ళొచ్చు. నగర సంకీర్తనకి ఎవరు రావట్లేదండి అంటే ఇద్దరే వెళ్ళండి. ఇద్దరైనా సరే మీరు ఇంతమందిని నిద్రలేపారు, ఇంతమందికి భగవన్నామాన్ని వినిపించారు, మీకు మీరు మీ ఆరోగ్యాన్ని మీరు తెచ్చుకున్నారు. కాబట్టి నోరు నువ్వంగ హరికీర్తి నొడవడేని, చేతులారంగ శివుని పూజింపడేని అని పోతన గారు చెప్పిన వీటన్నింటిలోనూ ఉండే అంతరార్థం ఇదే. కాబట్టి చేతులారంగా మీరు మన శరీరంలోంచి మనమే శక్తిని పుట్టించుకోవటమే, పరాశక్తి మనలోనే ఉంది. ఆ శక్తిని మనం ఉత్పత్తి చేసుకోవాలి, మనం పెంచుకోవాలి. కాబట్టి ఈ దశమహావిద్యలు ఇవన్నీ కూడా కఠినమైనటువంటి మార్గాలు కాకుండా ఈ కాలంలో సరళమైనటువంటి మార్గములలో మనకి ప్రత్యక్ష గురువుగా ఎవరున్నారండి అంటే స్వామివారు ఇట్లా చెప్పారు అనేదే ప్రత్యక్ష గురువు. వీటన్నిటికీ గురువు ఉండాలి, మంత్రోపదేశం చేయాలి, ఇవన్నీ అంటారు. ఇక్కడ గురువు భజనయే మంత్రోపదేశం. చక్కగా నీవు నోటితో పలికినటువంటి ప్రతి భజన మంత్రమే, ఈ మంత్రాక్షరములే నువ్వు చేస్తున్నావు. కాబట్టి అటువంటి అంత గొప్ప సులభమైన సరళమైనటువంటి మార్గాన్ని ఈనాటి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అందించడం కోసమని ఆ ఆది పరాశక్తి శ్రీమాత సత్యసాయి రూపంలో అవతరించి ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ ప్రాంగణంలో అందరికీ తెలియజేసేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని ఇచ్చినందుకు సత్యసాయి స్వామివారికి పాద ప్రణామం చేస్తూ నమస్కారం, స్వస్తి.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Devi Navaratri celebrations at Prashanti Nilayam, we will now be blessed with Bhagwan's divine discourse, Sai Ram.
1: Prema Swarupulara, Shariram to Karma Acharinchali.
2: Do all activity with this body. What kind of action? When?
1: దేని కోసం ఆచరించాలి?
2: వాట్ ఫార్?
1: దీని యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రిజల్ట్?
1: అని అన్నిటికీ అర్థం తెలుసుకొని
2: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆల్
1: ఆస్పెక్ట్స్. ఎప్పుడు ఎక్కడ ఎచ్చట ఏమి ఎందుకు?
2: One has to answer all these questions. Where, when, why, how? With all the 5 senses we should take to action.
1: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
2: Then it will never go along the wrong path.
1: కనుకనే ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
2: Body is gifted to undertake action.
1: శరీర మాధ్యం కను ధర్మ సాధకం.
2: Body is there to do all right action.
1: ఎట్టి ధర్మము? లోక ధర్మము.
2: What kind of dharma?
1: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
2: The body is given by God to do right action. శరీర
1: మాధ్యం కను ధర్మ సాధకం.
2: Body is given to do all right activities.
1: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
2: Why mind is given?
1: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
2: Mind is there to inquire what is sweet and what is
1: permanent.
2: And to discriminate what is good and bad.
1: కనుక ఈ పరిశీలన గావించి
2: one should inquire.
1: ఈ పరిశీలన దేని వల్ల గావించడానికి వీలవుతుంది?
2: And how is it possible to inquire?
1: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
2: The inquiry is possible basing on the light of the
1: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
2: The mind is in between.
1: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
2: On one side there is the body, the other side the self.
1: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
2: the mind should follow the spirit.
1: శరీర కర్మలు ఆచరించడం
2: and should undertake activity with the body.
1: ఇది సత్యమైన మార్గమే.
2: This is the proper path.
1: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
2: టుడే వన్ హ్యాస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్
1: ది సెల్ఫ్. శరీరమే ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
2: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
1: నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
2: యూ హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్.
1: నీ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
2: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్
1: శరీర ధర్మమును మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
2: ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద మెంటల్ యాక్టివిటీ కుడ్ బి టేకెన్ బై అటాచ్మెంట్.
1: నిజంగా శరీర ధర్మం నే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
2: దేర్ఫోర్ ఇఫ్ అండ్ వన్స్ యు డు ద రైట్ యాక్టివిటీ మైండ్ విల్ ఎంజాయ్.
1: మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
2: వెన్ వన్స్ ది మైండ్ ఇస్ ఎట్ రెస్ట్ ఇన్ పీస్ వన్ కెన్ విజువలైజ్.
1: ఈ మూడు కూడా ఒకే శరీరం నుండే మనం సంచరిస్తున్నాయి.
2: ఆల్ ది 3 ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్ మ్యాన్.
1: వేరు వేరు మార్గంలో లేదు.
2: దే ఆర్ నాట్ డైవర్సిఫైడ్.
1: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
2: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే.
1: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
2: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి డన్ వెదర్ ఇట్
1: నా కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
2: వెదర్ ఇట్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్
1: నా మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
2: వెల్ ఇట్ విల్ రిప్రజెంట్ ద మ్యాన్.
1: నన్ను మానవుడిని ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
2: విల్ పీపుల్ కాల్ మీ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్?
1: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
2: దేర్ ఇస్ సొసైటీ ఆన్ వన్ హ్యాండ్.
1: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము, మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ది ఇండివిజువల్ చేంజ్, ద సొసైటల్ చేంజ్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది స్పిరిచువల్.
1: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
2: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్.
1: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
2: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్
1: వీటిని దూరం చేయాలి.
2: వీ హావ్ టు గివ్ అప్ దెమ్ టోటలీ.
1: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
1: అసత్యం ఆడటం,
2: ఫాల్స్హుడ్,
1: అధర్మంలో ప్రవేశించటం,
2: అన్రైచియస్నెస్,
1: దొంగతనములు చేయటము,
2: స్టీలింగ్,
1: ఈ విధమైనటువంటి దీంతో ఈ యొక్క శరీరము అనేక రకములుగా ప్రవర్తిస్తుంది.
2: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సెక్రెట్ వే.
1: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
2: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
1: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తూ ఉంటుంది.
2: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
2: వీ హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫిజికల్
1: సమాజ ధర్మం మనం పాటించాలి.
2: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్ నార్మ్స్.
1: సమాజంలో ఏమిటి ఇది?
2: వాట్ ఈస్ సొసైటీ?
1: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
2: ది ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్.
1: ఇంతే కాదు, జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
2: Gambling is also an external trait.
1: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటది.
2: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
1: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
2: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
1: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
2: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
1: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
2: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్ సోషల్ చేంజ్ దేర్ విల్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుండాలి.
2: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
1: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
2: సోషల్ చేంజ్
1: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
2: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
1: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
2: దిస్ ఈజ్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
1: ఎస్ అనేటువంటిది ఏమిటి?
2: వాట్ ఈస్ ఎస్?
1: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
2: దట్ ఈస్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
2: వాట్ ఈస్ ఏ?
1: అసోసియేషన్ పరివర్తన.
2: చేంజ్ ఇన్ అసోసియేషన్
1: సామాజిక పరివర్తన.
2: దిస్ ఈస్ సొసైటల్ చేంజ్.
1: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
2: ఐ ఈస్ ఇండివిజువల్ చేంజ్.
1: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
2: ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ సాయి.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము,
2: ద కంట్రీ ఇస్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్,
1: అగ్నిగుండంగా కూడా మారిపోతుండాలి ఈ ప్రపంచము.
2: ద హోల్ వరల్డ్ హస్ బికమ్ ఎ బోర్న్ ఫైర్ ఇన్ ఫ్లేమ్స్.
1: ఎక్కడ పోయినా భయమే,
2: ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏం చేసినా భయమే,
2: వాట్ ఎవర్ యు డు
1: ఏం చెప్పినా భయమే,
2: వాట్ ఎవర్ యు
1: సే సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
2: వి ఆర్ అఫ్రైడ్ ఈవెన్ టు స్పీక్ ట్రూత్.
1: కనుకని ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొట్ట ఆధ్యాత్మిక చాలా అవసరమైనటువంటిది.
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ.
1: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
2: as a self confidence is lost,
1: అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
2: So many distortions, perversions and
1: ఎంత గొప్పవాడైనప్పటికీ,
2: he may be great man,
1: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
2: however wise he is,
1: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
2: wealthy person,
1: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
2: But he is proceeding in the wrong way.
1: పేరు పెద్దది,
2: he has got a big name,
1: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
2: But his conduct is so mean.
1: ప్రవర్తన చేతనే పేరు మనం సంపాదించాలి.
2: You have a good name by following the right conduct.
1: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
2: There is no other beyond the righteous conduct.
1: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
2: Therefore, it is the conduct that decides your nature.
1: కనుక ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
2: It's not necessary to give up the external path.
1: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: To the extent possible, proceed
1: in the right direction. నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
2: Work for the satisfaction of your conscience.
1: సేయుగు త్రేతాయుగు ద్వాపర యుగమునందు
2: in earlier ages of
1: kapulu konni velato encheyku maatrame sadhyam avutundedi.
2: It was possible only for a couple of the people in those days.
1: Kani kaliyugam lopala
2: ee
1: paapamunku parimitame ledu.
2: The sins have no limits at all.
1: Idi enchutaka veelu kaadu.
2: And it is not possible to give up either.
1: Prati chadam kudanu paapamune.
2: Every moment sin is committed.
1: Kanam kudanu paapame.
2: Every moment is full of
1: prati alu kudanu paapame.
2: And every cell is full of sin.
1: Ee vidhanga paapamto kudinatvanti oka tattvanni manam ee reetiga sammarinchali.
2: When the sinful nature is so predominant, how to conquer?
1: కనుకనే
2: సో
1: కృష్ణుడు కూడా చెప్పాడు,
2: ఆల్సో సేస్
1: అర్జున,
2: అర్జున
1: నీవు యుద్ధానికి పోతున్నావు,
2: యూఆర్ గోయింగ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్,
1: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ఆర్డినరీ బ్యాటిల్.
1: నెమ్ము ధనుం చేయ,
2: గెట్ అప్ అర్జున,
1: విధి బలీయము,
2: ద ఫేట్ ఈస్ సర్టెన్,
1: న్యాయము గెలుచు,
2: జస్టిస్ విల్ బి ట్రయంఫ్,
1: స్వార్థము,
2: సాక్రిఫై ది
1: సదా యుగ ధర్మం మీదే కదో.
2: And this is going to be
1: kaadu,
2: not only this,
1: inka saravarsham tappadu vishwashanti kinna,
2: there is bound to be the rain of arrows for world peace.
1: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu, saravarsham tappadu.
2: It is not simply enough to fight with an arrow.
1: Ambula varshame kurchali,
2: there should be the rain
1: of arrows. Ragulkone manta minta vivachuni inta,
2: and it's going to happen all over here and there.
1: Oka vaipuna sekuni,
2: and there is Shakuni,
1: one wife Karnudu,
2: and Karna on one side.
1: Iddaru kudunu durmargamaina margani avramistunnaru.
2: They are following the wrong wicked path.
1: Satyamu telisi kudunu
2: Karnudu
1: ni praveshinchadam ledu,
2: and Bhishma has not gone into the right way.
1: Satya dharmamlo poorthi telisina Karnuniki,
2: and Karna knows satya and dharma.
1: Enta satyamunna enta dharmamunna heena gunammu manaledu.
2: Though with all this righteousness and the truth, he has not given up his mean mentality.
1: Karnudu antati vaadu
2: Karna,
1: కడపటికి ఏమయ్యే,
2: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్?
1: వినుడు భారతీయ వీరస్తుడా,
2: ద సన్ ఆఫ్ భారత్ అండర్స్టాండ్ దిస్.
1: కర్ణుడు ఎలాంటి దాన కర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
2: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్ చారిటీ.
1: కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు,
2: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది ఎండ్?
1: కనుకనే భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు.
2: Pandavas were the recipients of God's grace.
1: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
2: They never disobeyed God's command.
1: యుద్ధము రాయబారానికి వెళ్లాడు.
2: When emissary was sent,
1: కానీ తిరిగి వచ్చినప్పుడు,
2: when he returned,
1: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాలపై నిలబడ్డారు.
2: నకుల సహదేవ ఫెల్ అట్ ది ఫీట్
1: ఆఫ్ కృష్ణ. కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
2: They love Krishna intensely.
1: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
2: And in fact he treated them as his children.
1: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
2: Krishna, what happened there?
1: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నాడు.
2: He said they accepted to fight.
1: అప్పుడు చెప్పాడు.
2: Then he says,
1: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
2: having gone there for compromise,
1: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చే,
2: you have returned safe enough.
1: ఇది ఏ 10,000 నేటికి,
2: this is enough and enough all the wealth for this day.
1: మార్గం మా కృష్ణుని ఏం చేస్తారు అని భయపడ్డాను.
2: We are afraid of your situation.
1: క్షేమంగా ఇంటికి వచ్చాడు.
2: You returned safe.
1: ఇదే మాకు 10,000 అన్నారు.
2: This is everything for our life.
1: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
2: They were so happy at that moment.
1: ఇంతే కాకుండా,
2: not all this,
1: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
2: Arjuna committed certain mistakes.
1: దీనికి పూర్వం రాయబారానికి పోయినప్పుడు,
2: ఎర్లియర్
1: ఈ రాయబారం మనకు అక్కర్లేదు,
2: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్,
1: యుద్ధమే సిద్ధం అని చెప్పు.
2: యూ షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హీ సెడ్.
1: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
2: వార్ స్టార్టెడ్
1: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు.
2: హీ కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ ప్రిసెప్టర్స్ అండ్ అసోసియేట్స్.
1: అభిమానం మారిపోయింది.
2: అండ్ దెన్ దేర్
1: అదే దేహాభిమానము.
2: దట్ ఈస్
1: అక్కడ దేహాభిమానం చూడని ఇంత అర్జునుడు పాల్గొన్నాడు.
2: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
1: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
2: How is it to kill all these relationships and so many people relations?
1: నా కన్నులు తిరుగుచున్నవిక కాలం గడుపుకాక కదలం ఇంటికిన్నన్నాడు.
2: My head is reeling. I am not able to stand here. Let me go back.
1: కృష్ణుకు కోపం వచ్చింది.
2: Krishna was angry.
1: నేను ఊరుకున్నటువంటి వాడిని, నన్ను పురికొల్పావు.
2: In fact, you provoked me.
1: యుద్ధము సిద్ధమని చెప్పావు.
2: You said that I should be ready to fight.
1: రమ్మిక యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
2: And you said, why waste of time?
1: Be ready. ఈ కాలహరణమే చేయొద్దు.
2: యూ సెట్ డోంట్ వేస్ట్ టైం.
1: యుద్ధం సిద్ధమని చెప్పు.
2: బీ రెడీ టు ఫైట్.
1: చెప్పినటువంటి ఈ అర్జునుడు,
2: అర్జున
1: కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
2: అండ్ హీ సెట్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హీ సేస్ నౌ.
1: మీ నిమిత్తమై నేను ఇంత కూడా రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
2: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ అన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ.
1: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
2: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటు నెక్టర్?
1: బై ద దావాగ్నిలో మల్లె పూల వెజదలు లీలా?
2: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇంటు ద
1: ముష్కరుని మ్రోలా?
2: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
1: హితోక్తులు మేలా గుణజాల? ఏలయ్యకి ఈ సంధి మాటలు?
2: Will wicked people listen to all good words? Is the path of right way?
1: కాలకూటమున అమృతం సృజింప వీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
2: ఇన్ దిస్ పాయిజన్ ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్
1: భయ దావాగ్నిలో మల్లె పూల వెజదల్లు లీలా?
2: వుడ్ యు త్రో ది జాస్మిన్ ఫ్లవర్స్ ఇంటు ద ఫ్లేమ్స్?
1: ముష్కరుని మ్రోలా?
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆల్ బ్యాడ్ పీపుల్?
1: హితోక్తులు మేలా?
2: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్?
1: బోధిస్తే గానీ ఇవి సరిపోయేటువంటివి కాదు.
2: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్.
1: కనుకనే ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్ను.
2: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఎందుకోసము?
2: వాట్ ఫర్?
1: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల,
2: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్,
1: వీరు ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి,
2: అండ్ దే వెంట్ ఇన్ దేర్ ఫైర్ వ్యాన్.
1: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
2: దే కుడ్ ఎక్స్టింగ్
1: ఎక్కడ చూసినా గానీ అగ్ని మండుతుండే సమయం లోపల,
2: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్,
1: దీనికి ఏ యొక్క ఇంజిన్ ప్రయోజనం లేదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్
1: ఏ ప్రయత్నంలో దీనికి సాధ్యం కాదు.
2: నో ఎఫర్ట్ విల్ బి
1: సక్సెస్ శరవర్షము తప్పదు విశ్వశాంతికి. కృష్ణ ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
2: ద రెయిన్ ఆఫ్ ఆరోస్ షుడ్ హ్యాపెన్.
1: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
2: వాట్ ఫార్? ఫర్ ద వరల్డ్ పీస్.
1: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
2: ఈవెన్ ఫర్ వరల్డ్ పీస్ వన్ హ్యాస్ టు ఫైట్.
1: కనుకనే మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
2: దేర్ఫోర్ మేక్ యువర్ థాట్స్,
1: సత్య సంకల్పాలను పెంచుకోండి.
2: డెవలప్ యువర్ థాట్స్,
1: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
2: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే,
1: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
2: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
2: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యూ ఫాలో ట్రూత్.
1: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
2: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్
1: డేంజర్. యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
2: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
1: మానసిక తృప్తిగానే ఉన్నట్టు.
2: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: యజ్ఞయాగాదులు చేసినటువంటిది దుర్గుణాలు త్యాగం చేయడం కోసమని.
2: ది సీక్రెట్ రిచువల్స్ యజ్ఞ అండ్ యాగా ఆర్ కండక్టెడ్ టు సాక్రిఫైస్.
1: దురాచారములను త్యాగం చేయడం కోసమని.
2: ది బ్యాడ్ ప్రాక్టీసెస్
1: సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే.
2: వి హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
1: అప్పుడే నీవు సత్యశీలుడవుతావు.
2: దెన్ యు విల్ బి వన్.
1: మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైనటువంటి దుర్మార్గ భావాలు రావు.
2: When once you control your senses, there will be no bad ideas.
1: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
2: Then you will not hate anybody.
1: తిట్టినవాడు నా యందే ఉన్నాడు, నేను కూడా తిట్టినవాడి యందే ఉంటున్నాను.
2: In fact, the one who accused me is in me, and I
1: తిట్టినవాడు నేను,
2: the man I am there in him. And we are not different.
1: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
2: The same self is present in
1: both of us. ఆత్మ భావాన్ని మీరు గుర్తించుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
2: And when once we have this one pointed spirit of the self,
1: అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు.
2: And both of us will be happy.
1: దమనే సంభవించవు.
2: And there will be no problems.
1: విచారములే సంభవించవు.
2: No anxieties.
1: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
2: There will be no hatred at all.
1: అట్టి ప్రేమను మనం ప్రవేశించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: Develop that love. We should have single
1: mind. నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
2: The same self is present in both of us.
1: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
2: To get rid of bad qualities, we should have this dehalu
1: bhinnanga undavachunu.
2: Bodies may be different,
1: manasulu bhinnanga undavachunu,
2: minds may vary,
1: kaani aatma matram okkate.
2: But atma, the self, is same.
1: Kaani inta mandi ikkada kurchunnappudiki dehalu vividhanga untundayi.
2: So many have assembled,
1: andari yendu unnatundi aatma tattvam okkate.
2: Same spirit of the self is same.
1: Udaharanaga meer cheeskondi enni balupulu ikkada balugutunnayi.
2: As an example, you find so many bulbs burning.
1: Akkada balupulu unnayi, ikkada vidividi balupulu unnayi, ikkada gutti balupulu unnayi, enni balupulu unnappudiki current okkate ane satyanni gurtinchukunte ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
2: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
1: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
2: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
1: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
2: ఇట్ హస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్.
1: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
2: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
2: develop the atmic feeling,
1: aatmaabhimanam abhirudhi parchukoni,
2: get attached to the
1: self, dehaabhimanam kramakramena tannaginchu chesukondi,
2: and cut short your body attachment.
1: Ati shigra kaalamulunde,
2: very soon,
1: ee ekaatma vaadam valla
2: with this
1: lokamulo yuddhamulu kaani, ashanti kaani, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడాను ఆశీర్వదిస్తాడు.
2: You pray for the world peace, because there will not be any conflict or war or agitation in this world when we have one pointedness of the self which is present in all. Don't hate anybody.
1: లోక సమస్త సుఖినో భవంతు, ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
2: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
1: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
2: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
1: విశ్వ కుటుంబీకులమే మనము.
2: వీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మానవులందరూ ఒక కుటుంబీకులే.
2: ది ఎంటైర్ హ్యూమన్ రేస్,
1: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
2: ద హ్యూమన్
1: సొసైటీ, తండ్రి భగవంతుడే.
2: అండ్ గాడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
2: డెవలప్ దీస్ టూ ఐడియాస్.
1: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
2: సో ఆల్ దట్ హస్ బీన్ ప్రేడ్ ఫర్ అండ్ సెడ్ దట్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ,
1: అతి శీఘ్రకాలంలో,
2: వెరీ సూన్,
1: ఈ జగత్తునందు,
2: ఇన్ దిస్ వరల్డ్,
1: అన్ని దేశముల వారి కొడును క్షేమంగా ఉండాలి.
2: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశముల వారి కొడును ఆనందంగా ఉండాలి.
2: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్.
1: ప్రార్థన మీరు చేసి,
2: pray like that,
1: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి,
2: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
1: జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
2: ప్రాపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్, హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
2: దిస్ ఇస్ ద జాబ్ దట్ వీ షుడ్ డూ.

0: You were listening to a dance drama, Savitri, presented by the Balvika children from Kerala on 19th November 2002.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Sai Ram, dear listeners, many of us lead a life of ups and downs with much difficulty, but still would never give up Swami. How can we live such a life successfully and reach Him finally? Bhagwan Baba compassionately advises us today. Let us now listen to a divine discourse delivered to the students in the auditorium of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 31st of July, 1986.
3: Manase Hetu. Manujini Manugadakunu Bandhamunaku Manyatakunu. మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును.
4: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది లిబరేషన్ ఆఫ్ మ్యాన్, ఫర్ హిస్ బాండేజ్ అండ్ ఫర్ హిస్ ఆనర్ అండ్ గ్లోరీ.
3: మనసే ముఖ్యము ముక్తికి.
4: ఫర్ లిబరేషన్ అగైన్ మైండ్ ఈజ్ very important and essential.
3: Manase dukkambu dechu mai marepichu.
4: Mind again will make us forget ourselves and get intoxicated with the illusions, and also will be responsible for the sorrows and misery.
3: Prema swarupulara,
4: embodiments of divine law.
3: Manasu అత్యంత సూక్ష్మమైన శక్తి.
4: మైండ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ వెరీ సటిల్ అండ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇట్సెల్ఫ్.
3: ఇది ఆహార పదార్థముల వల్లనే మనకు లభ్యమవుతుంది.
4: మైండ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ అండ్ వాట్ ఎవర్ వీ టేక్ ఇన్ యాజ్ ఫుడ్.
3: చాందోక్యోపనిషత్తునందు ఉద్దాలకునికి శ్వేతకేతునికి జరిగినటువంటి సంవాదం ఇదియే.
4: ఇన్ చాందోక్య ఉపనిషత్ ది డైలాగ్ బిట్వీన్ ఉద్దాట్ అండ్ శ్వేతకేతు రిలేట్స్ టు మైండ్ ఓన్లీ.
3: స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారమే పరిశుద్ధమైనటువంటి మనసును కలిగి ఉంటుంది.
4: Clean and pure food can bring about a clean and a pure mind.
3: పరిశుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు భావపూరితమై ప్రేమపూరితమై శక్తివంతమైనటువంటివిగా ఉంటారు.
4: People with pure mind will have emotional purity, strength of will and all the power at their disposal.
3: పరిశుద్ధమైన మనసు సానబెట్టిన కత్తి వంటిది.
4: ప్యూర్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ లైక్ ఏ రేజర్స్ ఎడ్జ్.
3: పరిశుద్ధమైనటువంటి మనసు యొక్క సంస్కృతియే విజ్ఞానము.
4: ది కల్చర్ ఆఫ్ ప్యూర్ మైండ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విజ్డమ్.
3: ఇట్టి పరిశుద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడే మనోనిగ్రహమును సాధించగలడు.
4: ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూర్ మైండ్ can achieve control of mind and senses.
3: Manasika samudramunandu,
4: in the ocean of mind,
3: sankalpamulainatundi tarangamulu nirantaramunu vichuchire undunu.
4: Thoughts which will be compared to waves will be occurring all the while, continuously.
3: Manasu nigrahinchinatundi manavudu tana yokka divyamainatundi yokka తత్వము చేత జగత్తునే ప్రకాశింపగలడు.
4: ఎ మ్యాన్ హూ అండర్స్టాండ్స్ హిజ్ ఓన్ మైండ్ విల్ బి ఏబుల్ టు షైన్ రేడియంట్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
3: మంచి పరిమళం గల ఊదత్తుల వల్ల తన యొక్క సుగంధమును దశ దిశల వ్యాపింపచేసినట్టు,
4: జస్ట్ యాజ్ శాండిల్ స్టిక్స్ విచ్ స్ప్రెడ్ ది పర్ఫ్యూమ్ ఆల్ అరౌండ్ దెమ్,
3: పరిశుద్ధ హృదయం కలిగినటువంటి యొక్క మానవుని యొక్క ప్రభావము పవిత్రత ప్రపంచమునంతయును దశ దిశల వ్యాపింపచేయును.
4: ద సేక్రెడ్నెస్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ఎ మ్యాన్ విత్ ఎ ప్యూర్ మైండ్ విల్ బి ఏబుల్ టు స్ప్రెడ్ త్రూఅవుట్ ద వరల్డ్.
3: సంకల్పములు ఒక పదార్థం వంటివి.
4: థాట్ మే బి కంపేర్డ్ టు ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్.
3: పదార్థమును పరులకు ఇచ్చి పుచ్చుకునే రీతిగా సంకల్పములు కూడాను పరులకు ఇచ్చి పుచ్చుకున్నట్టుకు అవకాశం ఉన్నది.
4: జస్ట్ యాజ్ వీ కెన్ ఎక్స్చేంజ్ ది గుడ్స్ విత్ అదర్స్, సో ఆల్సో వీ కెన్ ఎక్స్చేంజ్ అవర్ థాట్స్ విత్ అదర్స్.
3: సంకల్పములకు షడ్వికారములు కూడాను కలవు.
4: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఫార్ ఆల్ ఫర్ ద థాట్స్.
3: బరువు,
4: వెయిట్
3: రూపము,
4: ఫార్మ్ గుణము, క్వాలిటీ అండ్ క్యారెక్టర్
3: దీని యొక్క పరిణామము,
4: ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్
3: శక్తి,
4: పవర్ ఆర్ కెపాసిటీ
3: రంగు
4: అండ్ కలర్.
3: ఈ ఆరు విధములైనటువంటి గుణములతో కూడి ఉన్నటువంటిది ఈ సంకల్పం.
4: థాట్స్ హ్యావ్ ఆల్ దీస్ సిక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్.
3: చంపకం అనేటువంటి పుష్పం మన చేతి ఎందుకున్నప్పుడు,
4: వెన్ యూ కీప్ చంపక ఫ్లవర్ ఇన్ యువర్ పామ్,
3: దాని యొక్క సుగంధము ఉంచుకున్న వానికి తన వస్త్రములకు పరిసర ప్రదేశములకు కూడాను ఈ సుగంధాన్ని ప్రసరింపచేస్తుంది.
4: ఇట్స్ పర్ఫ్యూమ్ ఎమినేటింగ్ ఫ్రమ్ చంపక ఫ్లవర్ నాట్ ఓన్లీ గివ్స్ జాయ్ టు ద పర్సన్ హూ హోల్డ్స్ ఇట్ బట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ దేర్ అండ్ టు ఎవ్రీవన్ ఎల్స్.
3: అదే విధముగానే చేతియందు దుర్గంధమైనటువంటి పుష్పం పెట్టుకున్నప్పుడు దీని యొక్క దుర్గంధం కూడాను తనకును తన పరిసర ప్రాంతములకు కూడాను ఈ దుర్గంధమును అందిస్తుంది.
4: సిమిలర్లీ ఇఫ్ ఎ పర్సన్ హోల్డ్స్ ఎ ఫ్లవర్ విచ్ ఎమినేట్ బ్యాడ్ ఓడర్ దాట్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ అండ్ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు ఎవ్రీ వన్ కన్సర్న్.
3: అటులని మంచి సంకల్పములు కాని చెడ్డ సంకల్పములు కాని తనను తన పరిసర ప్రాంతములను కూడాను వ్యాపింపచేసి మంచి చెడ్డను అందిస్తుంది.
4: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ థాట్స్. గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్ దే ఆల్సో లీవ్ దేర్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ద పర్సన్ కన్సర్న్డ్ హూ ఈస్ హ్యావింగ్ అండ్ ఎంటర్టైనింగ్ దోస్ థాట్స్ అండ్ ఆల్ అరౌండ్ హిమ్.
3: సంకల్పములు చాలా శక్తివంతమైనవి.
4: థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
3: ఇలాంటి శక్తివంతమైన సంకల్పములను మానవుడు అభివృద్ధి గావించుకున్నప్పుడు జగత్తునంత కూడాను తాను వశం చేసుకున్నవాడగలడు.
4: ఇఫ్ మ్యాన్ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ది పవర్ ఎమినేటింగ్ ఫ్రమ్ దోస్ థాట్స్ అండ్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఈవెన్ ద వరల్డ్.
3: ఎట్టి సంకల్పము మనం సంకల్పించుకుము ఆ యొక్క సంకల్పముల యొక్క ప్రభావమే మనిషి యొక్క తాదాత్మను పొందుతుంది.
4: వాట్ ఎవర్ థాట్స్ వన్ ఎంటర్టైన్స్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ they will take the form of that particular person itself. The person will be transformed by the thoughts.
3: Manalu chedda sankalpamulu abhirdhi panchukunna manamu chedda reetiga manamu jeevitam gadapalasu vastundi.
4: If we develop bad thoughts in our mind, we may have to live a bad and an evil life.
3: Prema, sahanamu, sanubhuti, satyamu ityadi sadgunamula cheta mana hrudayamunandu సంకల్పములను అభివృద్ధి పరచుకున్న మన జీవితం అంతేను శాంతి భద్రతతో తొలతూగుతుంది.
4: ఇఫ్ యూ కెన్ డెవలప్ గుడ్ అండ్ వర్చ్యస్ థాట్స్ ఇన్ అవర్ ఓన్ మైండ్ బేస్డ్ అపాన్ ట్రూత్, కంపాషన్, సింపతి, పేషెన్స్ ఎట్సెట్రా, అవర్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
3: క్రోధ, ద్వేష, అసూయ, డంబ, అహంకారాది ఇత్యాది దుర్గుణముల చేత మన సంకల్పములను అభివృద్ధి పరచుకున్న మన జీవితము దుర్గంధమైనటువంటి ఒక దుస్థితిని పొందుతుంది.
4: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డెవలప్ థాట్స్ బేస్డ్ అపాన్ హేట్రెడ్, యాంగర్, జెలసీ, ఈగో సెన్స్ ఎట్సెట్రా, అవర్ లైఫ్ వుడ్ బి మిజరబుల్ అండ్ ఆల్సో వుడ్ మేక్ అదర్ పీపుల్ మిజరబుల్.
3: ఒక చిన్న ఉదాహరణ,
4: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
3: మనకెవరైనా విరోధి ఉంటున్నారు అనుకోండి,
4: లెట్ అస్ జస్ట్ ప్రిజ్యూమ్ దట్ వీ హ్యావ్ సమ్ ఎనిమీ.
3: దుర్యోధన గురించి వికారమైన భావములతో మనం సంకల్పించుకున్నప్పుడు మన నుండి ఒక విధమైనటువంటి క్రోధము అనేటువంటిది వికారమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
4: ఇఫ్ యూ ఎంటర్టైన్ బ్యాడ్ ఆర్ ఈవిల్ థాట్స్ అగెన్స్ట్ సచ్ ఎనిమీ, దే విల్ లీవ్ దర్ ఓన్ ఇంపాక్ట్ అండ్ మేక్ అవర్ ఓన్ లైఫ్ ఎ లిటిల్ క్రూకెడ్ అండ్ అగ్లీ.
3: మనకు విరోధమైనటువంటి భావములు మనలో సంకల్పించుకున్నప్పుడు మనమే విరోధమైనటువంటి యొక్క తాదాకారాన్ని పొందుతున్నాం.
4: We get the form based upon the thought that we entertain, depending upon whether it is good or bad.
3: అదే విధంగాని మన మిత్రులు మన ప్రియులు ఎవరైనా ఉండినప్పుడు వారి గురించి మనము ప్రియవాక్యంగా ప్రియభావములతో మనం చింతించినప్పుడు మన హృదయం ఉప్పొంగి మనము అనేక విధములైనటువంటి ఆనందోత్సాహంతో మన తాదాత్మ భావన పొందుతాము.
4: On the other hand, if we entertain good and useful, happy thoughts about our own relatives and about our own friends, that will give us a lot of joy and thrill, and we experience the encouragement and a lot of delight.
3: ప్రేమను మన హృదయమునందు అభివృద్ధి పరచుకున్నా మన జీవితమే ప్రేమమయమైపోతుంది.
4: If we develop love in our own heart, our life will become saturated with love, full of love.
3: ద్వేష అసూయ అహంకారాది దుగ్గుడుములను మన హృదయమునందు అభివృద్ధి పరచుకున్నా మన జీవితం అంతరికుడును దుస్థితిని పొందుతుంది.
4: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ డెవలప్ హేట్రెడ్, యాంగర్, జెలసీ, ఈగో సెన్స్ ఎట్సెట్రా, అవర్ లైఫ్ బికమ్స్ టు ది సేమ్ ఎక్స్టెంట్ మిజరబుల్ అండ్ అన్హాపీ.
3: వేరులు లోతుగా పాతుకుని పోయినటువంటి ఒక వృక్షమునందు కొమ్మలు కొట్టినప్పటికీ కొంతకాలం తిరిగి అవి చిగురిస్తూ ఉంటాయి.
4: If you were to fell and we experience the encouragement and a lot of delight,
3: ప్రేమను మన హృదయమునందు అభివృద్ధి పరచుకున్నా మన జీవితమే ప్రేమమయమైపోతుంది.
4: If we develop love in our own heart, our life will become saturated with love, full of love.
3: ద్వేష అసూయ అహంకారాది దుగ్గుడుములను మన హృదయమునందు అభివృద్ధి పరచుకున్నా మన జీవితం అంతరికుడును దుస్థితిని పొందుతుంది.
4: On the other hand, if we develop hatred, anger, jealousy, ego sense, etc., our life becomes to the same extent miserable and unhappy.
3: వేరులు లోతుగా పాతుకుని పోయినటువంటి ఒక వృక్షమునందు కొమ్మలు కొట్టినప్పటికీ కొంతకాలం తిరిగి అవి చిగురిస్తూ ఉంటాయి.
4: If you were to fell the branches of a tree which have

0: inside the earth, again it will sprout. Cutting the branches will not remove the tree.
1: ఆ వేర్లను తీసివేసినప్పుడే ఇందులో తిరిగి కొమ్మలు ఏమాత్రం కూడా చిగురించి అభివృద్ధి కానేరవు.
0: ఓన్లీ వెన్ యూ ప్లగ్ ద ట్రీ ఫ్రమ్ రూట్స్ అండ్ టేక్ ఇట్ అవుట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి డిస్ట్రాయ్డ్.
1: అదే విధముగానే మన యందు ద్వేషము, అసూయ, అహంకారము ఇత్యాది వేర్లతో పాతుకొని పోయినటువంటి యొక్క ఈ జీవిత వృక్షమునందు కేవలం పైపై కొమ్మలు కొట్టినంత మాత్రమున ఇది చావవు.
0: The tree of our life has the roots of anger, hatred, jealousy and such other bad qualities. By merely treating our life externally, we cannot become happy.
1: Manamu tatkalikanga dussankalpamulu aluchukunnanta matramuna ivi anugunatuvantivi kavu.
0: Temporarily, if we were to suppress our own bad feelings, it is not possible to eradicate them from our heart.
1: ee sankalpamuto kudinatuvantide manasu ganuka manasune nirmoolam gavinchadaniki prayatninchinappude manaku taginatuvanti shanti labhistundi.
0: As the mind is associated and has these qualities, these thoughts are its roots, once you destroy your mind, you will be able to free yourself from the thoughts.
1: Samudramu undinanta varaku కెరటములు ఏమాత్రం కూడా నిలువవు.
0: As long as there is ocean, you cannot help having the waves.
1: సముద్రమే మాయమైనప్పుడు ఈ కెరటములు కూడాను అంతర్ధానమైపోతాయి.
0: If you want to remove the waves on a ocean, the best thing is to see that ocean disappears.
1: అదే విధముగాని ఈ మనస్సు అనేటువంటి సముద్రమునందు సంకల్పములైనటువంటి తరంగములు నిరంతరము ఆవిర్భవించుతూ ఉండును కాని ఇవి ఏమాత్రము అడిగి ఉండలేవు.
0: సిమిలర్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థాట్స్ ద వేవ్స్ అండ్ ఓషన్ ఆఫ్ మైండ్ దే విల్ బి కంటిన్యూస్లీ కమింగ్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ మైండ్.
1: సంకల్పములు మనలో ఆవిర్భవించిన తక్షణమే దానిని హతమార్చుటకు తగినటువంటి కృషి చేయాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ థాట్స్ టేక్ దేర్ ఓన్ షేప్ ఇన్ అవర్ మైండ్ వి షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ దే ఆర్ ఎరాడికేటెడ్.
1: దుష్సంకల్పములు అనేటువంటివి మరింత ప్రోత్సాహ ఉత్సాహముల చేత పైకి ఉబ్బుతుకు ఉంటుంటాయి.
0: బ్యాడ్ థాట్స్ విల్ బి కమింగ్ అప్ విత్ ఆల్ ఫోర్స్ అండ్ విత్ ఆల్ ఎంథూజియాజం.
1: విరోధులు సొరంగం ద్వారా మన యొక్క కోటలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శిరస్సునే ఖండించి పారవేసినప్పుడే ఈ యోధులు అనేటువంటి వారు ఈ యొక్క కోటలో ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: ఇఫ్ ది ఎనిమీస్ వర్ టు ఎంటర్ ఇన్ టు ది ఫోర్ట్, what we'll have to just do is we'll have to cut the heads of each one of them so that they would not find any room and place in the empire.
1: అదే విధంగానే దుష్సంకల్పమైనటువంటి యొక్క మన యొక్క విరోధులు హృదయములో ఒక్కొక్కటిగా వచ్చిన తక్షణమే దానిని తుంచివేయడానికి తగిన కృషి చేయాలి.
0: Similarly, when bad thoughts, which are our real enemies, make their entry into our heart, we'll have to take them out one by one and see that they are completely destroyed.
1: సంకల్పమే మానవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తిని కేవలం కోల్పోతున్నది.
0: It is these very bad thoughts which diminish the extraordinary power which man has at his command.
1: ఈ సంకల్పములే మానవత్వాన్ని మసిచేయుచున్నవి.
0: It is these bad thoughts which are ruining the humanity in human beings.
1: కనుకనే మొట్టమొదట దుష్సంకల్పములను ఏ క్షణమైనా కూడాను మన యొక్క హృదయం నందు చొరనివ్వకుండా చూసుకోవాలి.
0: Therefore, we have to take steps to see that no bad thought ever enters into our heart.
1: ఈ దుష్సంకల్పములు ప్రవేశించిన తక్షణమే మన దృష్టి, మన నాలుక, మన సర్వేంద్రియాలు కూడాను ఉద్రేకముతో దానిని అనుసరిస్తూ ఉంటాయి.
0: The moment bad thoughts enter into our mind or our heart, the senses like the tongue, the eyes, they will also be enraged and they will be following the bad thoughts which come.
1: అదే విధంగానే సత్సంకల్పములు కూడాను సర్వేంద్రియముల్లో ప్రవేశించి తమ తమ కర్మలను తాము ఆచరిస్తూ ఉంటాయి.
0: Similarly, good thoughts also enter into our senses and they will be discharging their own duties.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example.
1: మాట కూడాను చాలా శక్తివంతమైనటువంటిది.
0: Words have extraordinary power.
1: ఈ శక్తిని సద్వినియోగపరచుకున్నప్పుడు ఇది ఎంతయో సంతోషంతో ఉప్పొంగిపోతుంది.
0: When we make good use of the words, then there will be a lot of joy and justification for the words.
1: దుష్సంకల్పముతో ఇది చేరిపోయినప్పుడు మన యొక్క జీవితమనే దురవస్థలకు గురి అవుతుంది.
0: When bad thoughts

0: manifest themselves in the form of world, they will cause a lot of pain and trouble to us.
1: Vedo Swarupoham ani oka mantra undi.
0: There is a mantra,
1: Vedam Nayaka Swarupame,
0: which says that Veda is my very form.
1: Sivoham Nene Shivudiga Unnanu.
0: Another mantra which says, I am Shiva, Sivoham.
1: Aham Brahmasmi. Nene Brahmaga Untunanu.
0: Another one which says, Aham Brahma, Aham Brahmasmi.
1: Tat Tvam Asi, Adi Menugane Untunanu.
0: Another which says that, I am that.
1: ఈ విధమైన ఉపనిషత్ వాక్యములను వేద వాక్యములను మనం ఆధారం చేసుకుని వేదో స్వరూపోహం అనగా నేనే వేద స్వరూపం అనేటువంటి అర్థాన్ని మనము గ్రహించరాదు.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దీస్ డిక్లరేషన్స్ ఆఫ్ ఉపనిషత్స్ అండ్ వేదాస్ వీ షుడ్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఐఎమ్ వేద ఇన్ దట్ పర్టికులర్ లైట్.
1: ఈ వేదము యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క సూక్తులు సూత్రములు కూడాను బ్రహ్మతత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఉదాహరించినటువంటివే కాని నేనే బ్రహ్మమనేటువంటి యొక్క సత్యంతో అహంకారంతో వెర్రవీగటం కోసం కాదు.
0: దీస్ డిక్లరేషన్స్ అండ్ ఇంజంక్షన్స్ ఆఫ్ వేద ఓన్లీ హెల్ప్ అస్ టు రియలైజ్ వాట్ బ్రహ్మన్ ఈజ్ అండ్ వాట్ గాడ్ ఈజ్. బట్ మియర్లీ రిపీటింగ్ దీస్ థింగ్స్ విల్ నాట్ రియలీ మీన్ దట్ వీ హావ్ అచీవ్డ్ ది అల్టిమేట్.
1: కనుక ప్రతి ఒక్క వాక్యమునకును శక్తి వాక్యమని శక్తి వృత్తి అని.
0: Every word and every sentence has its own power.
1: Udara vukti ani untunnavi.
0: And they may be also meant for illustrating certain things and conveying some meaning.
1: Ee vedamunandu upanishattunandu cheppinatuvanti oka svakyamulanni kudanu kedamu udara vukti anaga tadvara manasulaku taginatuvanti utsahamunu andinchadaniki ప్రోత్సాహం చేకూర్చడానికి ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ స్టేట్మెంట్స్ అండ్ డిక్లరేషన్స్ మేడ్ ఇన్ వేద ఆర్ ఓన్లీ మెంట్ టు ఇల్లస్ట్రేట్ ఆంప్లిఫై అండ్ క్లారిఫై ద థింగ్స్ అండ్ హెల్ప్ అస్ టు ఫాలో రాదర్ దాన్ బికమ్ అరోగెంట్ విత్ ది ఫీలింగ్ దట్ వీ హావ్ అచీవ్డ్ ఇట్.
1: అనగా 10 మందితో మనం చేరి ఉండినప్పుడు ఇతరులతో పోట్లాడటకు కొంత విధమైనటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇఫ్ వీఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ పీపుల్ we may sometimes get the feeling like quarreling with
1: them. Yetanaga naaku venaku 9 mandi untunnaru aneetundi dhairyamu idaniki utsaahanni protsaahanni andistundi.
0: If there are 9 or 10 people behind you to give you support that encourages you to enter into quarrel with others.
1: Oke vyaktiga undinappudu tanaku nirutsaahanni andistundi.
0: If you are all alone and pitted against some other people, you would get discouraged because you will be feeling lonely, you may not be feeling confident enough to fight.
1: Adhe vidhamane vedamanandu upanishattulu yendu kudanu vedo swaroopoham aham brahmasmi tattvamasi prajnanam brahma ayamatma brahma ilanti vaatini manamu sambandhamuto kudinappudu manaku aneka vidhamainatundi protsaha utsahani chekurustundi.
0: Similarly, the Vedic injunctions and declarations like aham brahmasmi tattvamasi ayamatma brahma, all these things will help us, give us some support to face the situation and to understand the divinity.
1: Ade vidhanamulo durguna sampakamu durvartala yokka samparkamunu koodinappudu manaku nirutsahanni nispruhanu chekurustundi.
0: Similarly, when we are in the midst of bad company and bad thoughts, they will give us a lot of discouragement and they will cause certain amount of despair and despondency.
1: Ade vakyamu చీ దుర్మార్గుడ అన్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి క్రోధం బయలుదేరుతుంది.
0: ఇఫ్ ఎ పర్సన్ వర్ టు అడ్రస్ అస్ ఓ వికెట్ పర్సన్ వీ ఆర్ లైక్లీ టు బి
1: ఎన్రేజ్డ్ అన్నప్పుడు మనలో మరింత ఉద్రేకం ఏర్పడుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ అనదర్ అబ్యూజివ్ వర్డ్ ఈస్ యూజ్డ్ వీ విల్ బికమ్ మోర్ యాంగ్రీ విత్ దట్ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్.
1: ఇది వాక్యం యొక్క శక్తి వృత్తి.
0: దిస్ ఈస్ ది ఇన్హెరెంట్ పవర్ అండ్ కెపాసిటీ.
1: వాక్యము చేతనే మనలో ఉద్రేకములు గాని ఉల్లాసములు గాని చేకూరుతూ ఉన్నాయి.
0: వెదర్ ఇట్ ఈస్ ఎక్సైట్మెంట్ ఆర్ ఎన్కరేజ్మెంట్ వీ గెట్ ఓన్లీ బై యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్స్.
1: అదే విధంగానే మన యొక్క నేత్రములు ఎందు కూడాను చెడ్డది మనం చూచినప్పుడు లేక మన యొక్క శత్రువులను మనం చూచినప్పుడు మన ఎందు ఒక విధమైనటువంటి ఉద్రేకము ఉప్పొంగిపోతుంది.
0: సిమిలర్లీ వెన్ వీ లుక్ అట్ our enemies or bad things through our eyes, there will be a corresponding excitement generating in our own mind.
1: Manamu priyamainatundi mitrulanu మన తల్లిదండ్రులను చూసినప్పుడు మన ఆనందము అభివృద్ధి కొంచెం చెందుతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు వాంట్ టు జస్ట్ సీ అవర్ ఓన్ బిలవ్డ్ పేరెంట్స్ ఆర్ అవర్ ఓన్ ఫ్రెండ్స్
1: ఈ ఆనందమునకు ఈ యొక్క ఉద్రేకమునకు కారణము మన దృష్టియే.
0: బి ఇట్ ఫర్ అవర్ ఓన్ జాయ్ అండ్ డిలైట్ ఆర్ అవర్ ఓన్ యాంగర్ ఇట్ ఈస్ ఓన్లీ ది వర్డ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక మనకి ఈ పంచేంద్రియములంత కూడాను కేవలం మనస్సు ద్వారానే ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్ పర్ఫార్మ్ దేర్ ఓన్ డ్యూటీస్ ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ మైండ్.
1: స్వరూప రసగంధాదులన్నీ కూడాను మనస్సు నుండినే ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ ది ఫైవ్ టైప్స్ ఆఫ్ సెన్సేషన్స్ టేక్ దర్ బర్త్ ఓన్లీ ఇన్ మైండ్.
1: మన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలములు కూడాను మనసు నుండి ఉద్భవించినటువంటివి.
0: ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ విత్ రెఫరెన్స్ టు ద టైమ్ ఆల్సో హ్యావ్ దర్ ఆరిజిన్.
1: బాల్య యవ్వన వార్ధక్య కౌమారములంతా కూడాను ఈ మనసు నుండి పుట్టినటువంటివి.
0: చైల్డ్హుడ్ యూత్ ఓల్డ్ ఏజ్ అండ్ సచ్ అదర్ చేంజెస్ విచ్ కమ్ అబౌట్ ద బాడీ ఆల్సో హ్యావ్ దర్ ఆరిజిన్.
1: సమస్త ప్రపంచమునకు మనసే ఆధారము మనసే మూలము.
0: నాట్ మెయిర్లీ దాట్ ఫర్ ద ఎంటైర్ క్రియేషన్ అండ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ ద మైండ్ విచ్ ఇస్ ద బేసిస్ అండ్ ద మైండ్ విచ్ ప్రొవైడ్స్.
1: మనసే లేకుండా మనిషే లేడు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నో మ్యాన్.
1: మనిషే లేకుండా ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దెర్ ఇస్ నో వరల్డ్ ఆల్సో.
1: కనుక ఈ ప్రపంచం అంతా కూడాను మనస్సు చేత కట్టబడినటువంటిది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ బౌండ్ బై వన్స్ మైండ్.
1: మనస్సు నిరంతరము కూడాను ఈ పదార్థములపైన నాట్యమాడుచున్నది.
0: మైండ్ కీప్స్ ఆన్ ఇండల్జింగ్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: మనస్సు నిరంతరము ఈ వ్యక్తులపైన నాట్యమాడుచున్నది.
0: ఇట్ ఆల్సో గెట్స్ అటాచ్డ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇట్ కమ్స్.
1: మనస్సు నిరంతరం కూడా విషయములపైన నాట్యమాడుచున్నది.
0: మైండ్ ఆల్సో ఇండల్జెస్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థాట్స్ రిలేటింగ్ టు మ్యాటర్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: కనుకనే సమీపంలో ఉన్నటువంటి వస్తువులు దూరముగా ఉండినట్టు, దూరంగా ఉండినటువంటి వస్తువులు సమీపంగా ఉన్నట్టు మనకు కనిపించుచున్నాయి.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ కాజెస్ అస్ టు థింక్ యాజ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ నియర్ యాజ్ వెరీ ఫార్, థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఫార్ యాజ్ వెరీ నియర్.
1: కారణమేమిటి? ఈ వస్తువులపైన తాను తాండవం ఆడటం చేతనే సమీపమునందున్నటువంటి వస్తువు దూరం అయిపోతున్నాయి, దూరమునందున్నటువంటి వస్తువులు సమీపానికి వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ విచ్ మైండ్ గివ్స్ టు ది ఆబ్జెక్ట్స్ ఎయిదర్ ది బికమ్ డిస్టెంట్ ఆర్ నియర్, నాట్ బికాస్ ఆఫ్ ది ఫిజికల్ నియర్నెస్ ఆర్ ఫిజికల్ డిస్టెన్స్.
1: కనుకనే మనస్సే మనకు వియోగ సంయోగములకు మూల కారణం.
0: బీట్ ఫర్ ది అటాచ్మెంట్ అండ్ ఫర్ ది సెపరేషన్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్
1: మనసే మన సుఖ దుఃఖములకు మూల కారణము.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ జాయ్స్ అండ్ సారోస్.
1: మనసే మన బంధ మోక్షములకు హేతువు.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బాండేజ్ అండ్ ఫర్ లిబరేషన్.
1: కనుకనే మనోమూలం నిజం జగత్తు అన్నారు. జగత్తంతా ఇప్పుడు మనోమూలమై ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ దాట్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బేస్డ్ అపాన్ ద మైండ్.
1: ఒక్కొక్క యోచన మనకి ఏదో ఆనందం అందించినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
0: విల్ ఫీల్ sometimes that certain thoughts give us joy.
1: కానీ మనం భ్రమించినటువంటి భ్రమ మరింత భ్రమలో మునిగిపోతుంటుండాలి.
0: బట్ దిస్ కైండ్ ఆఫ్ డెల్యూటెడ్ ఫీలింగ్ వుడ్ నాట్ లాస్ట్ లాంగ్, ఇట్ గెట్స్ ఫర్దర్ డెల్యూటెడ్.
1: ఒక వస్తువును మనం సంపాదించవలనన్నా సంపాదించినంత వరకు కూడాను మనం అనేక దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ సెట్ టు అక్వైర్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ విచ్ యూ హావ్ టు ఫేస్ టు గెట్ దట్ ఆబ్జెక్ట్ యూ ఆర్ ప్రిపేర్డ్ టు అండర్గో అంటిల్ వి గెట్ ఇట్.
1: కానీ సంపాదించినటువంటి వస్తువు మన యందు స్థిరంగా నిలవదు.
0: బట్ ది ఆబ్జెక్ట్ విచ్ వి అక్వైర్ వుడ్ నాట్ లాస్ట్ లాంగ్ అండ్ వుడ్ నాట్ బి పర్మనెంట్లీ విత్ అస్.
1: ఈ ఆనందమును పూర్తి అనుభవించకపోవడమే అది మన నుంచి దూరం అయిపోతున్నది.
0: ఇట్ మే సో హ్యాపెన్ దట్ బిఫోర్ వి యాక్చువల్లీ ఎంజాయ్ ది ఆబ్జెక్ట్ విచ్
1: వస్తువు వల్ల మనకు వియోగం జరుగుతున్నది.
0: ఇట్ మే గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ అస్.
1: అప్పటి నుంచి మనకి తిరిగి మనకు దుఃఖం ప్రారంభమవుతుంది.
0: వన్స్ వి లూజ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ వి బికమ్
1: సంపాదించినంత వరకు దుఃఖము.
0: అంటిల్ వీ గెట్ ఇట్ ఇట్ ఇస్ సాడ్నెస్ అలోన్.
1: సంపాదించినటువంటి వస్తువు మనం వియోగం కలిగినప్పుడు దుఃఖమే.
0: ద మోమెంట్ దట్ ది ఆబ్జెక్ట్ ఈజ్ లాస్ట్ వీ ఆల్సో బికమ్ అగైన్.
1: ఏదో మధ్యలో కొంత భాగం కొంతకాలము మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే అది ఆనందం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద షార్ట్ ట్రాన్సిటరీ పీరియడ్ వెన్ ఇట్ ఈస్ విత్ అస్ వీ ఆర్ హ్యాపీ.
1: ఆనందమున కంటే దుఃఖమే అధికంగా ఉంటుండాలి.
0: వెన్ వీ సీ దిస్ ఇట్ ఈస్ సారో ఈస్ greater in quantity than joy.
1: Vastu manaku labhinchinanta varaku dukkhame, labhinchipoyina tarvata dukkhame, rendu dukkhamulaku madhyalo undinatvanti chadavanguramainatvanti sukham.
0: Until we get the object there is struggle and sorrow. Once we lose the object again there is sorrow. between two sorrows there is one joy.
1: అట్టి క్షణభంగురమైనటువంటి యొక్క క్షణికమైనటువంటి యొక్క సుఖమునకై మన యొక్క జీవితమును అనేక విధములుగా కూడాను మనము పెడమార్గమును పట్టించుకుంటున్నాం.
0: For such a small fleeting joy, we are unnecessarily wasting our life and time on that particular object.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించి ప్రాచీన మహర్షులు అనేక విధములుగా ఈ మనసును అరికట్టే నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చారు.
0: Realizing this truth, the ancient sages took all the steps to control their mind.
1: బహిర్ముఖమైనటువంటి యొక్క ఇంద్రియములను మనసును అంతర్ముఖముగా ఆవించుకునేటువంటి విధానమునకే
0: ది ప్రాసెస్ బై విచ్ ది మైండ్ విచ్ టెండ్స్ టు గో అవుట్వర్డ్ అండ్ ది సెన్సెస్ విచ్ టెండ్ టు గో అవుట్వర్డ్ ది ప్రాసెస్ బై విచ్ దిస్ విల్ హావ్ టు బి మేడ్ ఇన్ గో ఇన్వర్డ్
1: దీనిని
0: దిస్ పర్టికులర్ ప్రాసెస్
1: ఒక తంత్రము అన్నారు.
0: Is described by the
1: దీనిని ముద్ర అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: బై ది వర్డ్ తంత్రం ఆర్ బై ముద్ర.
1: ఈ ముద్రలు ఐదు విధములుగా ఉంటున్నాయి.
0: These mudras are five types.
1: Kesari mudra, ఒకటి.
0: One is Kesari mudra.
1: Bhuchari mudra.
0: Second one is Bhuchari mudra.
1: Madhyama mudra.
0: The third one is Madhyama mudra.
1: Shanmukha mudra.
0: Fourth one is Shanmukha mudra.
1: Shambhavi mudra.
0: Shambhavi mudra.
1: ఈ ఐదు ముద్రల చేతనే ఇంద్రియములను మనస్సును అంతర్ముఖంగా ఆవించుకోవటానికి తగిన కృషి చేస్తూ వచ్చారు.
0: It is with the help of these five mudras the ancient rishis tried to introvert their mind and their senses.
1: Kesari mudra.
0: The first one is Kesari mudra.
1: Idi prapradhamulo chala pradhanamainatundi.
0: In the beginning this particular mudra is very important.
1: Drushtini rendu kalusammala madhya anaga bhumadhya sthanam nundunchi
0: concentrating our vision in between two eyebrows.
1: Manasunu kudanu akkade pratishtinchi
0: establishing our mind there itself.
1: Jnanam salipinappudu
0: when we undertake to do meditation
1: chupu roopu ekamai swasrupanni anubhavinchadaniki avakasam untundi.
0: The vision becomes one with the form and you'll be able to enjoy your own real form and nature.
1: Anaga mana yokka chupunu kannulu terchukoni మనం భూమధ్య స్థానం నందు ఉంచుకోవచ్చు.
0: బై కీపింగ్ అవర్ ఐస్ ఓపెన్ వి మే కాన్సన్ట్రేట్ అవర్ విజన్
1: లేక కన్నులు మూసుకొని మన దృష్టిని భూమధ్య స్థానం నందు ఇమిడ్చవచ్చు.
0: బై క్లోజింగ్ ది ఐస్ ఆల్సో వీ కెన్ కాన్సన్ట్రేట్ అవర్ విజన్ ఇన్ బిట్వీన్ ది ఐబ్రో.
1: కానీ కన్నులు తెరుచుకుని భూమధ్య స్థానమును చూచినప్పుడు భయంకరంగా ఉంటుంటాది కనుక మనము కన్నులు మూసుకొని మన భూమధ్య స్థానం నందు ఈ దృష్టిని మనస్సును ఏకాగ్రతపరచి ఈ చూపును రూపును ఐక్యం గావించడానికి తగిన కృషి చేయాలి.
0: వైల్ బోత్ ఆర్ పాసిబుల్ కీపింగ్ ఐస్ ఓపెన్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ది విజన్ ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ ఈజ్ రాదర్ ఫ్రైటనింగ్ దేర్ ఫోర్ వన్ కెన్ క్లోజ్ ఐస్ అండ్ కాన్సన్ట్రేట్ హిజ్ మైండ్ అండ్ హిజ్ విజన్ ఇన్ బిట్వీన్ ది ఐబ్రోస్ అండ్ మేక్ హిజ్ ఫార్మ్ అండ్ హిజ్ థాట్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ విత్ విచ్ మెడిటేటింగ్.
1: సాధన చేయటమని కేచరి ముద్ర అన్నారు.
0: This kind of sadhana may be described as Kesari mudra.
1: Rendavadi Bhuchari mudra.
0: Second one is Bhuchari mudra.
1: Manamu mana drushtini nasika gram nandunchi anaga mukku kosayandunchi
0: keeping our vision at the tip of our nose
1: manasunu kudanu ee yokka drushtito cherchi
0: aligning our mind with the vision
1: daivanni dhyaninchinappudu
0: meditating upon God
1: tat sambandhamainatunti yokka aanandamu manaku labhyam avutundi.
0: The delight which is incidental and inherent in that we would be able to get by this particular process
1: deeniki bhuchari mudra antaru.
0: This may be described as bhuchari mudra.
1: Moodavadi madhyama mudra.
0: The third one is madhyama mudra
1: anaga mana drushtini nasikamunaku భూమధ్యమునకు మధ్యస్థానం నందుంచాలి.
0: ది థర్డ్ సాధన ఇస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అవర్ విజన్ అండ్ అవర్ మైండ్ ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ అండ్ ది టిప్ ఆఫ్ ద నోస్.
1: నాసికాగ్రమును నుంచినప్పుడు మన యొక్క కన్నులు తెరిచినప్పటికీ మనం కన్నులు తెరిచినట్టుగా కనిపించదు.
0: When you keep your vision at the tip of your nose, even when you keep your eyes wide open, it doesn't appear to be so.
1: Mana kallulu rendu.
0: Our eyes are two.
1: Mana chevulu rendu.
0: Our ears are two.
1: Mana mukkuru ikka rendu randramulu.
0: There are two.
1: Bandhinchi.
0: Controlling the two eyes, the two ears, and the two nostrils of the nose.
1: Mana yokka drishtini bhumadhya sthanam nandunchali.
0: Keeping our vision between the eyebrows.
1: Anaga rendu chevulu bandhinchatam.
0: Controlling and closing
1: rendu kannulu bandhinchatam.
0: Two eyes, two ears.
1: Idi shanmukha mudra. Rendu kannulu, rendu mukku randramulu, rendu chevulu kuda poorthi bandhinchi.
0: With the help of your two hands, you have to plug your ears and close your nose and close your eyes.
1: 7 నిమిషములకు ఒక పర్యాయం శ్వాసను తీసుకోవాలి.
0: You have to inhale once in 7 minutes.
1: ఈ విధముగా ఒక నెల రోజులు మనం సాధించినామంటే క్రమక్రమేణా అది అభ్యాసంగా మారిపోతుంది. శ్వాస యొక్క ఒత్తిడి కానీ బాధ కానీ మనకి ఏమాత్రము కనిపించదు.
0: If we can practice for 1 month and achieve success in this particular way, it will become a habit. There will be no pressure for breath and there will be no problem.
1: ఈ విధముగా చేయటం చేత మనో ఇంద్రియములు రెండు కూడా అంతర్ముఖమైపోతాయి.
0: Once you undertake this particular sadhana, mind and senses will automatically become inward.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the real inner significance?
1: అనగా ఈ ప్రపంచం యొక్క అనేక విధములైన శబ్దములు మనం వినటం చేతనే మన మనస్సు మరింత ఉద్రేకంగాను లేక ఉల్లాసంగాను ఈ రెండింటియో ఏదో ఒక విధమైన మధ్య మార్గమును అనుభవిస్తూ ఉంటాయి.
0: The inner significance is when we go on hearing a number of words uttered by others, there will be a response from our heart. It may be excitement, it may be joy, or it may be in between these two.
1: మన నేత్రములు ఏదో కొన్ని వస్తువులను కొన్ని విషయములను కొన్ని వ్యక్తులను చూచినప్పుడు ఆ విధంగా కూడా మన యొక్క మనసులో కొంత ఉద్రేకము ఉల్లాసము లేక మధ్యమ మార్గమును అనుభవిస్తుంటారు.
0: సిమిలర్లీ వెన్ విల్ కమ్ అక్రాస్ పర్సన్స్ అండ్ లుక్ అట్ దెమ్, దేర్ మే బి 3 టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్. వన్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ మే బి ఎక్సైట్మెంట్ అండ్ యాంగర్, అనదర్ డిలైట్ అండ్ జాయ్, ది థర్డ్ వన్ ఇన్ బిట్వీన్.
1: అదే విధంగానే కొన్ని దుర్గంధము సుగంధమును మనం చూచినప్పుడు ఆ దుర్గంధ సుగంధము ఇచ్చేటువంటి పదార్థం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క సంకల్పముల చేత ఈ మనస్సును మరింత కలవలపరుస్తూ ఉంటాయి.
0: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ స్మెల్. అండ్ వెన్ యూ గెట్ ద స్మెల్, ది మైండ్ గెట్స్ డిస్టర్బ్ అండ్ ట్రైస్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ వేర్ ది స్మెల్ ఎమినేట్, బి ఇట్ గుడ్ స్మెల్ ఆర్ బ్యాడ్ స్మెల్.
1: దృశ్యమును శ్రవణమును శబ్దమును గంధమును అరికట్టుకున్నప్పుడు మనసు అంతర్ముఖమవుతుంది అని దీని యొక్క అంతరార్థం.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ద సైట్, ద సౌండ్, ద స్మెల్ అండ్ ద టచ్, ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ కంట్రోల్, మైండ్ గెట్స్ ఇంట్రోవర్.
1: కానీ ఈనాడు మన యొక్క శబ్దము, మన యొక్క నేత్రము, మన యొక్క శ్రోత్రము, మన యొక్క వాసన నిరంతరము కూడాను ప్రపంచం పైన ప్రసరిస్తూ ఉంటుండాలి.
0: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ all our sense organs like eyes, ears, nose and the tongue are continuously going extravert and
1: ekkado manaku teliyakunda edo oka chettu kinda evaro maatladutunte mettiga akkada praveshinchi emiti maatladutunnao adi vinalani aasha padtam.
0: For example, if two persons who are talking something under a tree, we get curious and go there and ask, what are you talking?
1: Ee shabdamulu manam shravanam cheyatam chethani manasu yokka vikaramulu marinta abhirudhi chendutunnayi.
0: How does this happen? By hearing these words through our ears, our mind gets disturbed and gets curious.
1: Evaro oka kotta vyakti vachinadante vaari daggariki velli vaarito maatadi vaari yokka cheva samacharamlo vaari yokka sthitigatilo vicharinchadam manaku oka durvasana oka durabhyasam.
0: Another bad habit with us is the moment we sight a stranger, we go to him, ask him all about his details and biographical details, and then we unnecessarily get interested.
1: Aniga prati okka vishayanni kudalu manu vicharinchatamu danni taginatvanti yokka yadartha sthitini kanukovatamu manaku oka vidhamainatvanti durabhyasanga untundadi.
0: In this way we have the bad habit of getting interested in all sorts of things and all sorts of people unnecessarily.
1: ఏదో ఒక దారిలో మనం వెళుతున్నప్పుడు ఏదో ఒక దుర్గంధం వచ్చింది, మనం తప్పక త్వరలో తప్పించుకుని ముందుకు పోదాం.
0: సపోజ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్, వీ గెట్ ఎ బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ సమ్ ప్లేస్,
2: we can just avoid and walk fast and save ourselves from
1: మనం చేయటం లేదు. ఎక్కడ ఈ దుర్గంధం, ఆ పదవ ఏమైనా తెచ్చిందా, ఈ రాతి కింద ఏమైనా ఉందా, అనేక రకాలుగా మనం పరిశోధన చేయడానికి ప్రయత్నం చేస్తాం.
2: బట్ యాక్చువల్లీ వాట్ వీ డూ ఈస్ వీ డోంట్ సింప్లీ అవాయిడ్ అండ్ వాక్ ఫాస్ట్ అండ్ సేవ్ అవర్ సెల్స్ ఫ్రమ్ దాట్. వీ ఎవిన్స్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ వేర్ ది
1: మనస్సు యొక్క వికారములు మరింత పెరిగిపోతూ ఉంటున్నాయి.
2: ఫ్రమ్ వేర్ ది స్మెల్ కమ్స్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ది మైండ్ గెట్స్ అన్నెసెసర్లీ అజిటేటెడ్ and goes into the external
1: world. Sevana vasanla chetane mani yokka sankalpamulu marinta vikaramainatuga abhiruddhitantunnayi.
2: It is the sight and the hearing and the smell. These three are mainly responsible for all the agitations and the excitement.
1: Kanuka madhyamainanta varaku kudanu manamu edo kontha varaku shabdamunu control chesukotaniki arikattukotaniki adupulo pettukotaniki tagina krushi cheyali.
2: Therefore we have to make every effort to keep under control the words that we use.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆరు ఇంద్రియములను మనం గట్టిగా మూసుకున్నప్పుడు అక్కడ నాదబిందు కళ మనకు వినిపిస్తుంది.
2: If we can have control over these five senses, then there will be a delight which will be coming in the form of
1: ఇప్పటికిప్పుడే మీరు కనిపెట్టుకోవచ్చును. ఒక్కతూరి చెవులు గట్టిగా మనం మూసుకుంటే లోపల అనేటువంటి శబ్దం మనకి వినిపిస్తుంటుంది.
2: You can try for yourself even now. If you want to plug your ears deeply, you will be getting a sound from within which is om.
1: ఏ కించిత్ చిన్న రంధ్రం ఉండినప్పటికీ అందులో ఏదో ఒక విధమైనటువంటి శబ్దంగా కణవనాదమే వస్తూ ఉంటుంది.
2: Anywhere, any hole, if you want to just observe keenly, you will be getting pranava sound from that hole.
1: Manamu ee talupulu kitikilu anni bandhinchinappudu pedda gaali veesthe edo talupulo chinna randam unte agunchi om ani sabdam vastuntadi.
2: Suppose all the windows and the doors of this auditorium are closed tight. If there is a small hole, if the breeze flows through that hole, you get this sound om.
1: Adhe vidhamgani ee desham aneetundi bhavanamunaku dasindriyamulane aneetundi oka dwaramulu untunnayi.
2: Similarly, for this particular mansion of the body, there are 10 such holes.
1: Indulo pradhanamainatuntivi ee nalugu.
2: Of these 10,
1: chevulu
2: are very important.
1: Mukku, kannulu, noru.
2: The ears, the eyes, the mouth and the nose.
1: Ee nalugintini manam bandhinchinappudu antarmukhamainatunti yokka naadu bindu shabdam manaku vinipistundi.
2: If we close all these four sense organs and openings, then we get that omkara
1: ee yokka shabdamunaku aavalane untundadi atma prakashamu.
2: Beyond this particular sound you get the radiance of atma under the
1: gandhara of atma. Naadu bindu kalaatita namonnamo ani bhagavantunaku ee vidhamainatundi stotram chesukuntu vacharu.
2: That is why God has been described as the one who is found beyond this omkara shabda and sound.
1: Kanuka ee yokka shanmukha mudralo undinatundi yokka prabhavamu నాదు బిందు శబ్దాన్ని మనకు వినిపింప చేయటమే.
2: దిస్ షణ్ముఖ ముద్ర ఇఫ్ వి ప్రాక్టీస్ విల్ ఎనేబుల్ అస్ టు హియర్ దట్ నాదు బిందు శబ్ద.
1: ఈ శబ్దమును మనం ఏకాగ్రత చేసినప్పుడు ఈ బహిర్ముఖమైనటువంటి యొక్క ఇంద్రియములు మనస్సు అంతర్ముఖమైపోతుంది.
2: ఇఫ్ వి కాన్సన్ట్రేట్ అవర్ మైండ్ ఆన్ దిస్ నాదు బిందు శబ్ద, దెన్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ విల్ గెట్ ఇంట్రోవర్టెడ్ అండ్ గో ఇన్వర్డ్.
1: మనస్సును అరికట్టటమే దీనినే మోక్షము అన్నారు.
2: మోక్ష ఆర్ లిబరేషన్ యాక్చువల్లీ మీన్స్ ఇట్ ఇస్ ది కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: మనసే ముక్తికి ముఖ్యము. ఈ ముక్తికి మనసే ముఖ్యము.
2: మైండ్
1: ఎలాంటి మనసుగా ఉంటుండాలి? సత్సంకల్పములతో కూడిన మనసుగా ఉండాలి.
2: మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఒబ్టైనింగ్ లిబరేషన్. బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ షుడ్ యూ హ్యావ్? మైండ్ అసోసియేటెడ్ విత్ గుడ్ అండ్ సీక్రెట్ థాట్స్.
1: మైండ్ అన్నా చిత్తం అన్నా సంకల్పం అన్నా మూడింటికి పరిణామ పదములే.
2: మైండ్, చిత్త, సంకల్ప, దిస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
1: దుస్సంకల్పముల చేత, దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దుష్టమనం చేత కూడినటువంటి దాన్ని మనస్సు అన్నారు.
2: మైండ్ ఈజ్ వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ ఫీలింగ్ అండ్ ఆల్ ద థింగ్ దట్ ఆర్ బ్యాడ్.
1: పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన శ్రవణం చేత, పవిత్రమైన దృశ్యం చేత కూడినటువంటి దాన్ని చిత్తము అన్నారు.
2: గుడ్ థాట్స్, good mind, good sight, things which are associated with goodness, that is described as chitta.
1: Idi pavitranga parishuddhanga untunnappudu idi vastramu annam.
2: When the cloth or a handkerchief is pure and white, it is called vastra.
3: Idi malinyamu cherinappudu idi marinapu vastramu antamu.
2: When it is dirty, you describe it as a dirty cloth.
3: అదే విధంగానే మనం మాలిన్యమైనటువంటి భావములతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు ఇది మనసుగా మారిపోతుంది.
2: When mind is full of dirt, we describe that as మనస్సు.
3: మనసు ఆధారముగొన్న మానవుండు పశువు కంటే హీనమై పతనమవురు.
2: That is why it is said that a person who bases his life on a dirty mind, he is likely to
3: చిత్తమున ఆధారముగొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి పత్తి విపుడు అన్నట్టు.
2: He is going to be ruined worse than an animal. But on the other hand, a person who bases his mind on the purity of the heart, he would be able to become equal to Pasupati.
3: Tiruttundaalu varu kuda cheppetundi vaadu chitta suddhi odu unnai pooja cheyadani sikkiname undarume rama rama anedu. Chitta suddhi odu unnai pooja cheyadani anaga chitta suddhi tho ninnu nenu pooja chestunnanu rama anevaadu.
2: This is what Parthi Vibhu has just said. And Tiruttandal has also said that, O Rama, with a pure heart I worship thee.
3: Kanuka manam chitta shuddhi kavalante ee yokka shravana manana ee yokka drishyamu ivitunta pavitramainatiga manam abhiruddhi parchukovali.
2: If we want to have purity of the heart, it is necessary to develop good sight, good hearing and everything good in connection with sense.
3: Ee vidhanga chesukunnappudu mano indriyalu antarmukhamai పవిత్రమైనట్టుగా ఉండి నాది బిందు కళను మనం అనుభవింపచేస్తుంది.
2: When we practice this way, our mind and senses get introverted, they concentrate on nada bindu and also give us joy and delight.
3: ఇంకా ఐదవది శాంభవి ముద్ర.
2: The fifth one is శాంభవి ముద్ర.
3: ఇది ఐదు కర్మేంద్రియములను ఐదు జ్ఞానేంద్రియములను.
2: The five sense organs, motor organs and five gnanendriyas and five karmendriyas.
3: Aidu antakarana tattvamulanu.
2: Five
3: anaga manasu, buddhi, chittamu, ahankaramu.
2: Five antakarana tattvas, mind, intellect, chitta and ahankara.
3: Ee yokka 14 nu kudanu manamu antarmukham chesukovali.
2: These 14 will have to be turned inward.
3: Idi ye vidhanga chesukotam?
2: How to turn all these 14 inward?
3: ఈ అహం అనగా మనసు బుద్ధి చిత్తము అహంకారము అనగా అహంకారము చిత్తము బుద్ధి మనసు ఈ విధంగా దానిని క్రమక్రమేణా మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకుంటూ రావాలి.
2: How to practice this particular thing? There are four: మనసు బుద్ధి చిత్తం అహంకారం, మైండ్ ఇంటలెక్ట్ అండ్ చిత్త అండ్ అహంకారం.
3: అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడు చిత్త శుద్ధి కలుగుతుంది.
2: If you want to destroy ahankara and ego sense, then there will be purity of heart.
3: Chitta suddhi kaleinappudu buddhi vikasam prakatistundi.
2: If there is purity of heart, there will be intellectual illumination.
3: Buddhi prakashanga untinnappude manasu parisuddhanga untuntadu.
2: When you have an illuminated intellect, there will be purity of the mind.
3: Ee parisuddhamainatundi manase ee yokka karmendriya jnanendriyamulu rendintini kodanu vasam chesukuntundi.
2: Such a pure mind will have a complete control over five panchendriyas.
3: Kanuka motta mota ahankaranni manam nirmoolam cheskovali. Ahankaram kudanu oka sankalpamulu yokka prabhavame.
2: Egotism also has its base on the base of thoughts.
3: Idu kontha aastini patti ahankara padavachchu, dhanamunu patti.
2: Some people may be egoistic on account of
3: balamunu patti ahankara padavachchu.
2: On the base of their wealth, their strength.
3: Saundaryanni patti ahankara padavachchu.
2: On their beauty.
3: విద్యను బట్టి అహంకార పడవచ్చు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దట్ దే హావ్.
3: తన యొక్క మేధాశక్తిని బట్టి అహంకార పడవచ్చును.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఇంటెలిజెన్స్ మే బి వెరీ.
3: కానీ ఈ అహంకారములు దుర్వాసనలతో కూడినవి.
2: బట్ దిస్ పర్టికులర్ ఈగో సెన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ థాట్స్.
3: ఈ మానవుడు కాని ఈ జగత్తునందు ఈ దశేంద్రియములకు లొంగనటువంటి వాడు కనిపించడు.
2: ఇన్ ది ఎంటైర్ వరల్డ్ యు కాంట్ హావ్ వన్ పర్సన్ who is not under the control of these ten senses.
3: Kalpi ee dasendriyamulu nunchi manam dooram kavalanukunnappudu pavitramainatundi yokka bhavamulanu ahankara nirmoolatanu manam cheekurchukovali.
2: If you want to have control over these ten senses, then you have to just have sacred thoughts and
3: chaduvu samskaramu medha shakti moodu untunnayi anukondi.
2: There are three: education, culture and intelligence.
3: Kani నా చదువు, నా సంస్కారము, నా తెలివితేటలు వృధా చేసుకోవటం ఇది సరైనది కాదు కదా అని కొంతమంది మేధావులు భావిస్తుంటారు.
2: సమ్ ఇంటెలిజెంట్ పీపుల్ విల్ బి థింకింగ్, వెల్ ఐ హావ్ మై ఓన్ ఎడ్యుకేషన్, ఐ హావ్ మై ఓన్ టెండెన్సీస్ ఇన్ కల్చర్ అండ్ ఐ హావ్ మై ఓన్ ఇంటెలిజెన్స్, ఐ షుడ్ నాట్ వేస్ట్ దీస్ థింగ్స్.
3: చదువు, మేధాశక్తి రెండు అటువైపు ఇటువైపు ఉంటున్నాయి.
2: ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్.
3: ఈ రెండింటినీ కూర్చేటువంటిదే ఈ సంస్కారం.
2: ఇట్ ఈస్ ది కల్చర్ విచ్ బ్రింగ్స్ దీస్ టూ టుగెదర్.
3: సంస్కారమును మనం అభివృద్ధి పరచుకుంటే చదువు మన యొక్క మేధాశక్తి రెండు కూడా సద్వినియోగం అవుతాయి.
2: ఇఫ్ యూ కెన్ డెవలప్ కల్చర్ దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ ది ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో
3: సంస్కారమును త్యజించి చదువు మేధాశక్తి అనుకుంటే ఇవి కేవలం డ్రై జీవితం లేనటువంటి యొక్క వస్తువులుగా మారిపోతాయి.
2: ఇఫ్ యూ బిడ్ గుడ్ బై టు కల్చర్ అండ్ ఓన్లీ డెవలప్ ద ఎడ్యుకేషన్ అండ్ ది ఇంటెలిజెన్స్ దెన్ ఇట్ విల్ లీడ్ టు ప్రాబ్లమ్స్.
3: కాగితముల యందు కలిగిన అక్షరాలు చదివినంతనే తాను చతురుడగునా? కాగితముల యందు కలిగిన అక్షరాలు చదివినంతనే తాను చతురుడగునా?
2: బై మియర్లీ రీడింగ్ వాట్ ఈస్ రిటర్న్ ఆన్ ది వైట్ పేజెస్ of a book, can he call himself a very intelligent man and a skillful man?
3: Yandu arthamunu ganugoni chadivina nittu vaade chetrudagunu annadu.
2: Only when he understands the meaning behind the words which he reads, then only he may be called.
3: Kevalam aksharalu chadivinanta maatramana taanu medhavantudu kaani vidyavantudu kaani kaadu.
2: By merely reading the letters, we cannot describe him as a highly educated person.
3: Aksharamulu yandu arthanni gurtinchi chadivinatundi vaade nijamainatundi chetrudu.
2: That person may be considered as a skillful person and an accomplished person who understands the meaning behind the let words.
3: Kanuka ee aksharamulu yendunnatvanti oka arthame ee samskruti.
2: The real meaning which underlies the education, that is culture.
3: Ilanti samskrutini manam visarjinchi ee naadu kevalam chaduvulu medha shaktini aadharanga teesukunnam.
2: If we bid goodbye to the culture and if we only concentrate on education and intelligence, that's what we are doing.
3: Kanukani mana satsankalpamulu chaala dooram avutunnayi.
2: It is on account of that we are far far removed from good thoughts.
3: Kanuka manu ye mudralu veyakapoyinappadikini, ye mudralu manu sadhinchakapoyinappadikini, gaadhamaina vishwasamu cheta prati okka vishayamunandu kudanu సత్సంకల్పములను సాధ్యమైనంత వరకును అభివృద్ధి పరచుకుంటే ఇది మన యొక్క గమ్యము, ఇదే మన జీవితమునకు ధన్యము.
2: వి మే నాట్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ ముద్రాస్, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ ఇఫ్ యూ ఎంటర్టైన్ గుడ్ థాట్స్ అండ్ దట్ వుడ్ బి సఫిషియంట్.
3: అయితే కొంతమంది ఈ ముద్రలను కూడాను అభ్యాస రూపకంగా సాధించడానికి ప్రయత్నించవచ్చు, తప్పులేదు.
2: బట్ ఇఫ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వుడ్ లైక్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ ముద్రాస్ with such an amount of effort, there is nothing wrong in that. They could try
3: to. Inga manamu kechari mudra, shanmukha mudra, shambhavi mudra, ee moodu mudralu kudanu ee mano nigrahamunaku entaina todpadtayi.
2: Especially kechari mudra, shanmukha mudra and shambhavi mudra, these three mudras will be very helpful in controlling our minds.
3: Ee yokka pancha mudralaku shat chakramulu kudanu aadharanga untunnayi.
2: For all these five mudras, the shat chakras are also, they form the basis.
3: Mooladharam, Swadhisthanam, Manipurakam, Anahuti, Vishuddham, Agneyam, Sahasraram, ane 27 chakramulu.
2: There are seven chakras.
3: Mooladharam, Swadhisthanam.
2: Mooladharam, Swadhisthanam.
3: Manipurakam.
2: Manipurakam.
3: Vishuddham.
2: Vishuddham.
3: Agneyam.
2: Agneyam.
3: Sahasraram. ఈ యొక్క చక్రముల యొక్క అధిపతులు గాని, చక్రముల వల్ల జరిగేటువంటి యొక్క మనసు యొక్క పరిణామం కాని,
2: వెల్ మైండ్ ఫంక్షన్స్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ దీస్ చక్రాస్ అండ్ దే విల్ ఆల్సో లీవ్ ఇంపాక్ట్ ఆన్ ద మైండ్.
3: ముందు గురువారం మనం ముచ్చటించుకుందాం.
2: అండ్ దిస్ విల్ బి ది సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ నెక్స్ట్ థర్స్డే.
3: ఈ విధంగా ఉపనిషత్తు నందును, బ్రహ్మసూత్రం నందును, భగవద్గీత యందును, వేదాంత భాష్యములు యందు కూడాను ఉండినటువంటి యొక్క సమస్త బోధనలు కూడాను కేవలము ఒకే ఒక్క కీలకము, అదే మనో నిగ్రహము. ఆ మనో నిగ్రహమునకు ఇవన్నీ కూడాను బ్రాంచెస్, కొమ్మలు రెమ్మలు వంటివి.
2: ఆల్ ది టీచింగ్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ భగవద్గీత, ఇన్ ఉపనిషత్, ఇన్ ఆల్ ది స్క్రిప్చర్స్ దట్ ఆర్ దేర్, ది సమ్ అండ్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్.
3: ఏది చేసినా విశ్వాసముతో మనం చేయాలి, దైవ విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ విల్ డూ వీ షుడ్ డూ ఇట్ విత్ ఫుల్ ఫెయిత్. We should develop faith in God.
3: విశ్వాసమే లేక భగవద్ గీత చదివినప్పటికీ ఏనూర్లు శ్లోకము కంఠస్థం చేసినాడు కానీ కంఠానికి భారమే తప్ప ఏమాత్రము సుఖం మనకు లభించదు.
2: Without having faith, even if you study all the 700 stanzas in Bhagavad Gita, it is a sheer waste of time and a burden and a strain to the throat.
3: ఇంకా వేదము 18, 14, 80 కూడా మనం ఉచ్చరిస్తున్నాము.
2: Take for example another aspect, Veda. It has 80.
3: ఇది కేవలం కంఠం యొక్క కసరత్తు మాత్రమే తప్ప ఇందులో ఏమాత్రము ప్రయోజనం లేదు.
2: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్ ఫర్ ద థ్రోట్, బట్ దర్ మే నాట్ బి ఎనీ బెనిఫిట్ అట్ ఆల్.
3: ఇంకా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం చదువుతున్నాం, ఇది నావెల్స్ బుక్ మాదిరి చదివినట్టు అయిపోతుంది.
2: దెన్ నెక్స్ట్ మేబి రీడింగ్ ఆఫ్ ఉపనిషత్. రీడింగ్ ఆఫ్ ఉపనిషత్ మే బి డన్ యాజ్ వి డూ రీడింగ్ ఆఫ్ నావెల్.
3: అన్ని కథలు చదివితే మనకి ఏ విధంగా బోధపడుతుంటాం, ఇవి ఒక కథలు, ఆ మహర్షి అట్లా, ఈ మహర్షి ఇట్లా అని ఏదో కథల మాదిరి తెలుసు, దాని వల్ల వచ్చిన ప్రయోజనం లేదు. విశ్వాసంతో మనము చదివినప్పుడే అతను కథలుగా లేకుండా వ్యతలు మార్చేటువంటి స్థితులుగా మారుతుంటాయి.
2: What is the use of reading Upanishads also as we read some stories relating to some maharshis without having firm faith? Only when we read these things with firm faith, they would be able to destroy all our worries and they will be able to give us a lot of joy.
3: Vidyarthulara, kathalu enaatiki mana vethalnu dooram cheyavu.
2: Students, stories cannot remove our worries.
3: Mana vethalnu dooram cheyalante manamu మన యొక్క శక్తి సామర్థ్యములతో మన స్వయం కృషి మనం జరపాలి, ఇదే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ఇఫ్ యు రియలీ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్, వి హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ విత్ ఫెయిత్.
3: అయితే ఈ కథలు కూడాను కొన్ని తెలుసుకుని తద్వారా అందులో ఉన్నటువంటి పవిత్రతను మనం స్వీకరించాలి.
2: వెన్ వి రీడ్ స్టోరీస్ ఆల్సో వి హావ్ టు అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ బిహైండ్ ఇట్ and we'll have to establish it in our own heart.
3: Manam bhujiche samayamlo hitamaina vastuvulu bhujistamu, ahitamaina tinti odala pedtam.
2: When we are partaking food, we take food which we like, which is tasty and which we eat.
3: Konni pannalu adu butta yendu unnappudu manchi pannalu bhujistamu, kullini pannalu paravestam.
2: Similarly, when we are partaking fruits, we take select good ones and discard the bad ones.
3: అదే విధంగానే మన చిత్తమనందు ఆవిర్భవించేటువంటి దుష్సంకల్పములు సత్సంకల్పములు కూడాను మనం స్వీకరించవలసింది సత్సంకల్పములు, విసర్జించవలసింది దుష్సంకల్పములు.
2: Similar is the position with reference to our own thoughts which may be emanating away in our mind. We have to accept good thoughts and reject bad ones.
3: అంతే కాని నా నుంచి పుట్టినటువంటివే కదా అని చెప్పని ఆ దుష్సంకల్పాలను కూడా మనం భుజించడానికి ప్రయత్నించకూడదు.
2: On the other hand, we should not say that these are all thoughts which are coming from within me and therefore let me accept all of them in toto.
3: Itarulu yokka chettanu manam ye maatramu manam chudakoddu.
2: We should never see evil.
3: Evaro manam apakaram chesinarani tirigi variki manam apakaram cheyadaniki prayatninchakoddu.
2: We should not return harm done to us by other people.
3: Evaro manaku apakaram chesthe varu chedda varani manam antunnam.
2: If anyone harms us, we call that person as an
3: evil. నీకు అతనికి అపకారం చేస్తే నీవు మంచివాడు ఎట్లా అవుతావు, నీవు చెడ్డవాడే అవుతావు.
2: If you harm another person, will you not be a wicked person because you are doing something harmful?
3: నీకు అపకారం చేసినటువంటి వాడిని నీవు ఉపకారం చేస్తూ పోతే అదే నీ యొక్క మంచితనం ఉంటుండాలి.
2: If you can do good in return for evil done to you, then only you can be described as a good person.
3: కనుక మనలో మంచిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Develop goodness in yourself.
3: దీని వల్లనే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ దాట్ వీ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
3: డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు స్వామి.